శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహిట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ మాసం 3వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.
1: కన్ను చూసిన దాన్ని నమ్ము.

0: ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
1: కన్ను చూసిన దాన్ని నమ్ముతుంది, చెవి విన్నదాన్ని నమ్ముతుంది అని మరొక సామెత ఉంది. మనం కంటితో చూసినది, చెవితో విన్నది మనకు ప్రత్యక్ష ప్రమాణాలు. మన కనుకలి మన వినుకలి సరిగా ఉన్నాయా లేవా అన్నది వేరే విషయం. మొత్తం మీద కన్ను, చెవి, చర్మము, నాలిక, ముక్కు అన్న ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు అంటున్నాం. అంటే బయట ఉన్నవి మనలోకి ప్రవేశించే ద్వారాలు. ప్రవేశించిన వాటి వల్ల కలిగిన స్పందనను ఈ ఇంద్రియాలు మెదడుకు చేరవేస్తాయి. అప్పుడు వాటిని గురించి మనకు తెలుస్తుంది, మనస్సుకు అనుభూతి కలుగుతుంది. ఇది ప్రకృతి సహజం. మనుషులకు మాత్రమే కాక సమస్త జీవరాశుల్లోనూ వాటి శరీర నిర్మాణాలను బట్టి, పరిసరాలను బట్టి ఎంతో కొంత మట్టుకు వాటి చైతన్యం స్పందిస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటుంది. కంటికి ఇంపైతే కడుపుకు ఇంపు అని మరొక సామెత ఉంది మనకు. నచ్చుబాటును సుఖాన్ని ఇంపు అంటున్నాం. కడుపు అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. కడుపులో లేనిది కాగలించుకుంటే వస్తుందా అని అడుగుతాం కదా, అక్కడ కూడా మనస్సు అనే అర్థం. నచ్చటం నచ్చకపోవడం లేదా సుఖం అసుఖం అనేవి మనస్సు మీదే ఆధారపడి ఉంటాయి. ఒక చెట్టు గుట్ట, ఒక పువ్వు నవ్వు, ఒక వంపు ఒక ఊపు ప్రకృతిలో సహజంగా ఉండేవే. మనకు నచ్చడంతో కానీ నచ్చకపోవడంతో కానీ వాటికి ప్రమేయం లేదు, వాటి మానాన అవి ఉంటాయి. అంటే ఏమన్నమాట, ఈ ఇంపు కంపు అన్నవి వస్తునిష్టమైనవి కావు, వ్యక్తినిష్టమైనవి. మనసును బట్టి మనస్థితిని బట్టి ఉండేవి. అయినా ఈ మనస్సు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి రూపం లేదు. ఘన ద్రవ వాయు పదార్థాల్లో ఏదీ కాదు. రామకృష్ణ పరమహంస చిన్నప్పుడు ఒకసారి చేలగట్ల మీద నడిచి వెళ్తున్నారు. ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. అంతలో తెల్లటి కొంగలు బారులు కట్టి ఎగురుతుండడం చూశారు. ఆ దృశ్యం ఆయనకు పారవశ్యం కలిగించింది. స్పృహ తప్పి కింద పడిపోయారు. ఇక్కడ దృశ్యం, దర్శనం, ద్రష్ట ఒక్కటైనట్లు తెలుస్తుంది. ఆదిశంకర భగవత్పాదులు రచించినట్లుగా మనకు తెలియవచ్చే గొప్ప వేదాంత గ్రంథం ఒకటి ఉంది.

0: దాని పేరు దృగ్దృశ్య వివేకం. దీనికే వాక్యసుధ అనే పేరు కూడా ఉంది. 46 శ్లోకాలున్న గ్రంథం ఇది. అందులో మొదటి శ్లోకం ఏమంటుందంటే, రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్తు మానసం దృశ్యాధ్రీవుత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. రూపం గోచరిస్తుంది, దాని కన్ను చూస్తుంది, కన్ను గోచరిస్తుంది, మనస్సు దాన్ని చూస్తుంది. నిజానికి రూపాన్ని చూసేది కన్ను కాదు, మనస్సే. ఆ మనస్సుకు అనేక వృత్తులు ఉంటాయి. వాటిని చూసేవారు ఎవరు? ఆత్మ అని సమాధానం వస్తుంది. ఈ ఆత్మను చూసేవారు మాత్రం ఎవ్వరూ లేరు. తానన్నవాడు ఈ ఆత్మే కాని నామరూపాదులకు పరిమితుణ్ణి కానని తెలుసుకున్నవాడు దృశ్యమానమైన జగత్తంతా ఈ పరమేశ్వర స్వరూపమేనని గ్రహించగలుగుతాడు. నేచర్ ఈజ్ ద లివింగ్ విజిబుల్ గవర్నమెంట్ ఆఫ్ గాడ్ అంటూ మిల్టన్ చెప్పినది కూడా అందుకే. ఏ దృశ్యం తన్నశ్యం అన్నారు శంకరులు. కనిపించేది నశిస్తుందని తెలుసుకోమన్నారు. నశించే దృశ్యం ద్వారా నాశం లేని పరమేశ్వరుణ్ణి తెలుసుకోగలవాడు నిజంగా కృతార్థుడవుతాడు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పోరంగి దక్షిణామూర్తి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో మొక్కజొన్నలో పోషక లోపాలు నివారణ, అట్లే ఖరీఫ్ జొన్న సాగు మెలుకవలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

మొక్కజొన్న పంటకు నీటిని సూర్యరశ్మిని బాగా వినియోగించుకొని అధిక దిగుబడిని ఇవ్వగల సామర్థ్యం ఇతర పంటల కంటే ఎక్కువగా ఉంది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఎకరాకు 25.4 క్వింటాళ్ళ దిగుబడినిచ్చే పంట సుమారు 68 కిలోల నత్రజని, 23.2 కిలోల భాస్వరం, 54.5 కిలోల పొటాషియం, 12 కిలోల జింక్ను భూమి నుంచి గ్రహిస్తుంది. అందువల్ల ఈ పోషకాలను ఆ మోతాదులో ఎరువుల రూపంలో భూమికి తిరిగి అందించడం అవసరం. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల్లో మొక్కజొన్న పంట తర్వాత పప్పు దినుసుల పంటలు సాగు చేయడం శ్రేయస్కరం, కానీ వాణిజ్య పంటలు, ఇతర ఆహార పంటలను పండిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భూసారం పెరగడానికి బదులు అధిక మోతాదులో వివిధ స్థూల పోషకాల లోటు ఏర్పడుతుంది. పోషకాల లభ్యతలో సమతుల్యం దెబ్బతింటుంది. ఇలాంటి భూముల్లో దిగుబడులు సరిగ్గా ఉండవు. నత్రజని విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, చిన్న మొక్కల్లో నత్రజని లోపం వల్ల మొక్కలు పాలిపోయి పసుపు రంగులో కండె ఆకారం గల కాండాలతో కనిపిస్తుంది. తర్వాత ఆకు చివర్లలో వి ఆకారం కలిగిన పసుపు రంగు కనిపిస్తుంది. పసుపు రంగుకు మారడం ముదురు ఆకులలో మొదలై మొక్క పైభాగానికి విస్తరిస్తుంది. కండెలు చిన్నవిగా తయారై కండె చివరి భాగంలో గింజలు ఏర్పడవు. దీని నివారణకు యాజమాన్య పద్ధతులు ఈ విధంగా చేపట్టాలి. సాధారణంగా రైతన్నలు నత్రజని ఎరువులను మాత్రమే వేస్తున్నందువల్ల పైరు అధికంగా పెరిగి అన్ని రకాల చీడపీడలకు లోనవుతుంది. అలా కాకుండా భూసార పరీక్షలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. నీటి సౌకర్యం ఉన్న తేలిక భూముల్లో ఎకరానికి 48 కిలోల నత్రజని వేయాలి. మొత్తం నత్రజనిని ఒకేసారి వేయకుండా 3 దఫాలుగా విభజించి, ఒక పాలు పంట విత్తినప్పుడు, రెండో పాలు విత్తిన 4 రోజులకు, మూడో పాలు నాటిన 50 నుండి 55 రోజులకు, అంటే పూత మొదలయ్యే దశలో వేయాలి. వర్షాధార పంటకు బరువు నెలల్లో ఎకరానికి 32 కిలోల నత్రజని వేయాలి. దీనిని 2 దఫాలుగా వేస్తే సరిపోతుంది. 2 పాళ్ళ నత్రజనిని విత్తే సమయంలో వేసి, మిగిలిన పాలు విత్తిన 30 నుండి 40 రోజుల్లో పైరు మోకాలు ఎత్తు ఉన్నప్పుడు వేయాలి. వేసిన నత్రజని మొక్క పెరుగుదలకు వినియోగపడాలంటే భూమిలోకి ఇంకిపోయే నష్టాన్ని అదుపు చేయాలి. ఇందుకు ఎరువు వేసిన తర్వాత అంతరకృషి చేయాలి. తర్వాత బోదె నాగలు తోలి బోదెలను ఎత్తు చేయాలి. ఇక భాస్వరం విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సాధారణంగా చిన్న మొక్కల్లో మొక్క తొలి దశలోనే లోప లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లోప లక్షణాలున్న మొక్కలు చిన్నవిగా ఉండి

నెమ్మదిగా పెరుగుతాయి. కాండం బలహీనంగా ఉంటుంది. విత్తనం లేని బెండు కండెలు లేదా కండెలు చిన్నవిగాను వంకర టింకరగా ఉండి అభివృద్ధి చెందని గింజలతో ఉంటాయి. దీని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, నీటి సౌకర్యం ఉన్న భూముల్లో ఎకరాకు 24 కిలోల భాస్వరం వేయాలి. వర్షాధారపు పంటకు ఎకరాకు 16 కిలోల భాస్వరం సరిపోతుంది. మొత్తం భాస్వరాన్ని పంట విత్తే సమయంలో వేయాలి. ఇక పొటాషియం విషయానికి వస్తే, లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మొక్కల కింద ఆకుల్లో మొదలై ఆకు అంచులు పసుపు రంగుతో ఎండిపోతాయి. క్రమేపీ లక్షణాలు పైభాగాలకు వ్యాపిస్తాయి. ఉధృత దశలో కింది ఆకులు పసుపు రంగుకు మారుతాయి. లేత ఆకులు మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. కాండం కణుపుల వద్ద తుంచి చూస్తే ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. కండెల్లో గింజలు చాలా తక్కువగా అసంపూర్తిగా ఏర్పడతాయి. దీనికి నివారణ చర్యలు, సాధారణంగా మొక్కజొన్న పండించే నేలల్లో తగినంత పొటాషియం ఉంటుంది కాబట్టి భూసార పరీక్ష ఆధారంగా పొటాషియం లోపాన్ని తెలుసుకొని అవసరమైన మేరకు వాడుకోవటం లాభదాయకం. ఇక జింక్ విషయానికి వస్తే, దీని లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు 5 లేదా 6 ఆకులున్న మొక్కల్లో పైనుంచి 2 లేదా 3 ఆకు కింది భాగంలో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై పాలిపోయిన పసుపు తెలుపు రంగు గీతలు ఏర్పడతాయి. ఆకుల్లో ఈనెలు ఎర్రటి రంగుకు మారుతాయి. ఈ లోపం అధికంగా ఉన్నప్పుడు సరిగా విడబడిన లేత ఆకులు తెల్లగా ఉంటాయి. అందువల్లనే జింకు లోపాన్ని తెల్ల మొగ్గ అంటారు. పూత రావటం కూడా ఆలస్యమవుతుంది. దీనికి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, జింకు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను 3 ఏళ్లకు 1 సారి తప్పనిసరిగా వేయాలి. పైరులో జింకు లోపాన్ని సవరించేందుకు 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని, అంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో అన్నమాట, 2 దఫాలుగా 15 రోజులకు 1 సారి పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువులు చల్లిన 48 గంటల తర్వాతనే జింక్ సల్ఫేట్ చల్లాలి. లేదా విత్తనం నాటిన బోదెకు ఒకవైపు జింక్ సల్ఫేట్ను విత్తే సమయంలో వేయాలి. ఈ విధంగా మొక్కజొన్నలో పోషక లోపాలు తెలుసుకొని దాని నివారణ చేపట్టవచ్చు. ఇక ఖరీఫ్ జొన్న సాగు మెలకువలు విషయానికి వస్తే, వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్న ప్రాముఖ్యం ఎంతో ఉంది. జొన్నలో విలువైన పోషకాలు ఉంటాయి. ఖరీఫ్లో జొన్న పంటను ఎర్ర నేలలు, తేలికపాటి నేలల్లో పండించవచ్చు. చౌడు భూములు జొన్న పండించడానికి అనువైనవి కావు. జొన్న పంట 3 లేదా 4 నెలల్లో కోతకు వచ్చి గింజ పక్వానికి వచ్చిన తర్వాత కూడా మొక్క పూర్తిగా ఎండిపోదు గనుక రైతు కుటుంబానికి జొన్నలు పశువులకు సరిపడే చొప్పను ఇస్తుంది. సకాలంలో దుక్కి తయారు చేసి ఆఖరి దుక్కి చేసుకునేటప్పుడు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు కలయిదున్నాలి. ఖరీఫ్ పంటకు ఎకరానికి 3 నుండి 4 కిలోల జొన్న విత్తనాన్ని విత్తుకోవాలి. 1 కిలో జొన్న విత్తనానికి 14 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మరియు 2 గ్రాముల కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే సమయంలో 2 బోదల మధ్య 40 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12.5 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. జొన్న పంటకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులని వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. పైరు మొలకెత్తిన 2 లేదా 3 వారాలలోపు దంతితో 2-3 సార్లు అంతర్కృషి చేస్తే జొన్న వేళ్లకు కావలసినంత గాలి లభించడం మరియు నేలలోని తేమను సంరక్షించుకోవడం జరుగుతుంది. పంట కోత, గింజ పాలు పోసుకునే సమయంలో తేలిక నెలల్లో వారానికి 1 సారి తడి ఇవ్వాలి. చీడపేడల నివారణ గమనిస్తూ సమయానుకూలంగా పంటను కోయాలి. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో సున్నపాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింది భాగంలో నల్లటి చేర ఏర్పడిన తర్వాత పంట కోయాలి. కంకి నూర్పిడి పశువులతో కానీ లేక నూర్పిడి యంత్రములతో కానీ చేయాలి. పండిన పంట గింజలను కనీసం 4 గంటల పాటు ఎండలో ఆరబెట్టి గింజలను గాలి చేరని లోహపు డబ్బాలలో లేదా గాదులలో నిల్వ చేసుకోవాలి.

ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగులో మేలిన రకాలు, వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసి భానుమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది ఈరోజు రాత్రి 7:15 ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:00, ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 6:45 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవవైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ

0: కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
1: నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా? మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.
0: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కు వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
2: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు.

0: చేశారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ జాః. అథ వార్తాః. ప్రశాసనేన CBSE इति केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा OSM इत्येतस्याः आंकिकीय मूल्यांकन प्रणाल्याः सेवानुबंध संबद्ध विषयाणां परीक्षणार्थं एकसदस्यीय समितिः संघटिता. समितेः अध्यक्षः क्षमता निर्माणायोगस्य अध्यक्षपदारूढा एस राधाचौहानः भविष्यति. समितिः मासाभ्यन्तरे अन्तः कार्मिक प्रशिक्षण विभागाय स्वप्रतिवेदनं प्रस्तोष्यति. अत्रान्तरे परिषदा गतवासरे 12 कक्षायाः छात्राणाम् अंक सत्यापनार्थम्, उत्तरपुस्तिकानां पुनर्मूल्यांकनार्थं च अन्तर्जालपटलम् आधिकारिकरूपेण सक्रियं कृतम्. अस्माकं वार्ताहरः अवदत् यत् एषा सुविधा तेभ्यः एव छात्रेभ्यः उपलब्धा अस्ति ये खलु स्वमूल्यांकितानां उत्तरपत्राणां स्कैन इत्येताः प्रतिलिपयः प्राप्तवन्तः. राष्ट्रपतिना द्रौपदी मुर्मूवर्यया उक्तं यत् शिक्षा शक्तिकरणस्य महत्वपूर्ण साधनं वर्तते. शिक्षा एव जनान् आत्मनिर्भरान्, जागरूकान्, क्षमांश्च कारयति. गतवासरे नवदिल्ल्यां सा जनजातीय छात्रवृत्ति लाभार्थिनः सम्बोधयति स्म. अस्मिन् अवसरे सा उक्तवती यत् वास्तविकः विकासः तदा एव भविष्यति यदा समाजस्य सर्वे एव पक्षाः सामाजिकार्थिक शैक्षिक रूपेण विकसिताः भविष्यन्ति. सा उक्तवती यत् सर्वकारस्य छात्रवृत्ति योजनया जनजातिवर्गेभ्यः उच्चशिक्षायाः अवसराणां प्रदानेन तेषां जीवनं परिवर्तितम्. द्रौपदी मुर्मू वर्या अवदत् यत् भारते प्रतिभासम्पन्नानां छात्राणां न्यूनता नास्ति, अपितु तेषाम् अभिज्ञानं, पोषणं, तेभ्यः उचित मार्गदर्शनं च आवश्यकं वर्तते.
2: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपने जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
1: भारतस्य मुख्य न्यायाधीशः न्यायमूर्तिः सूर्यकान्तः गतवासरे सर्वोच्च न्यायालयस्य 5 न्यायाधीशेभ्यः पदगोपनीयतायै

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు. అనంతరం వైద్య విజ్ఞానం, శస్త్రచికిత్సలో సహాయపడే మత్తు మందు ఉపయోగాలు, దీని గురించి ఈ విషయం గురించి. తిరుపతి స్విమ్స్లో అనస్థీషియా విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ పి హేమలత గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయ రాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 విద్యార్థి కార్యక్రమాలుంటాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:30 తెలుగులో వార్తలు. 10:00 కేంద్రం నుంచి ప్రసారం. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 1:20 ప్రాంతీయ వార్తలు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు డయల్ చేయవలసిన నంబర్స్ 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 08777. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో

ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు, అనంతరం ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించి కొన్ని వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుండి 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం గురించి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. 6:30 వసంతాల ఆకాశవాణి వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు, వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులకు గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసీ భానుమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, తిరిగి 8:40 చిత్రకుసుమాలు ఉంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ అయి ఢిల్లీ నుండి, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుంచి. అలాగే 10:00 10:45 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి లలితా చంద్రశేఖర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:45 ఆపాత మధురాలు మధుర గీతాలు, 11:00 దేశభక్తి గీతాలు ఉంటాయి. శ్రోతలు గమనించాలి, 11:10 నుంచి 10:45 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలన ముగించుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई है कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: మన దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో

0: ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ధి ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रोमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపల్షనరీ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలిచెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019 జారీ చేసే ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ

పరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్పులు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ప్రభాత రేఖలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు. చరిత్రలో ఈరోజు, అనంతరం విద్య, వైద్య విజ్ఞానంలో శస్త్రచికిత్సలో సహాయపడే మత్తుమందు ఉపయోగాల గురించి సిమ్స్ తిరుపతి అనస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి హేమలత గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. ముందుగా 90 వసంతాల ఆకాశవాణి. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఓ ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చి ఆ తర్వాత మరి నిర్మాణానికి ఒప్పందం ప్రకారం బొంబాయి, కోల్కతాలో 2 స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరైన తర్వాత మరి ఈ స్టేషన్లు బొంబాయి రేడియో స్టేషన్ 27 జూలై 23 ప్రారంభించబడింది. ఊహించిన విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత కంపెనీ 1930 దివాలా తీసింది. ఇలాంటి క్రమంలో ఇలాంటి మార్పులతో ఈ ఆకాశవాణి 1936 సంవత్సరం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియోతో వచ్చేసింది. ప్రసార రంగం 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. ఆ తర్వాత 1941 అక్టోబర్లో సమాచార మరియు ప్రసార విభాగానికి ఇది బదిలీ చేయబడడం జరిగింది. ఇంకా భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చిందని చెప్పచ్చు.

0: బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియోతో వచ్చేసింది. ప్రసార రంగం నవంబర్ 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. ఆ తర్వాత 1941 అక్టోబర్లో సమాచార మరియు ప్రసార విభాగానికి ఇది బదిలీ చేయబడడం జరిగింది. ఇంకా భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చిందని చెప్పచ్చు. కార్యక్రమాల సమర్థవంతంగా పర్యవేక్షణ కోసం వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను విషయాన్ని అందించడానికి అలాగే ప్రజలను వినోదాన్ని విజ్ఞానాన్ని ప్రజల కోసం అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం సంస్కృతి సమకాలీన విషయాలు సాహిత్యంపై నేపథ్యం అభిరుచిని పెంపొందించడం కోసం సైన్స్ వ్యవసాయం కుటుంబ సంక్షేమం ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యవసరమని భావించి ఆ తర్వాత ఈ అవసరాన్ని తీర్చడానికి ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతూ వచ్చింది. భారతదేశ ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతి పెద్ద విభాగం అని చెప్పాలి. అయితే ఇప్పుడుది 90 వసంతాల క్రింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య ఆరోగ్య వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. ఇక భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా అగ్రశ్రేణి ప్రజాసేవా ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయ అనుగుణంగా సేవలు మరింతగా విస్తృతంగా అందిస్తోంది. మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు మనం చరిత్రలో ఈ రోజులోకి వెళ్ళిపోదాం. ఈరోజు జూన్ 3 ఈరోజు జరిగిన సంఘటనలో 1947 ఇదే రోజున బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలోని స్వదేశ సంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని అప్పుడు ప్రకటించడం జరిగిందనమాట. ఆ రోజు జూన్ 3. ఇక కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1726 ఇదే రోజున జేమ్స్ హట్టన్ జన్మించిన రోజు. వీరెవరు అంటే స్కాటిష్ తత్వవేత్త, అలాగే ప్రకృతి ప్రియుడు వీరు జేమ్స్ హట్టన్. ఈయన భూ విజ్ఞాన శాస్త్రవేత్త, వ్యవసాయవేత్త, రసాయన తయారీదారు, ప్రకృతి శాస్త్రవేత్త, అంతేకాకుండా వైద్యులు కూడా. ఆధునిక భూ విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. భూ విజ్ఞాన శాస్త్రాన్ని ఒక ఆధునిక శాస్త్రంగా స్థాపించడంలో ఈయన పాత్ర కీలకమైంది అని చెప్పచ్చు. ఆయన జన్మదినం ఈరోజు గుర్తు చేసుకోవాలి. అలాగే బండి నారాయణ స్వామి గారు 1952 జన్మించారు ఇదే రోజున. వీరు కథా రచయిత, నవలాకారులు. స్వామి అని పేరుతో ఆయన పేరు పొందారు. ఓకే, ఇప్పుడు కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం. 1657 ఇదే రోజున విలియం హార్వే వీరు మరణించిన రోజు. వీరెవరు అంటే రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యులు వీరు. వీరి గురించి మనం తెలుసుకోవాలి. వీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య శాస్త్ర

0: శాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్త ప్రసరణ జరిగే పద్ధతిని చాలా కాలం క్రితమే వివరించిన నేటి వైద్యులకు మార్గదర్శకులయ్యారు. మనిషి గుండెకు సంబంధించిన పూర్తి వివరాలను మిగతా జంతువుల గుండెలతో పోల్చి చూసి శాస్త్రబద్ధంగా అందజేసిన ఘనత విలియం హార్వేకి మాత్రమే దక్కుతుంది. సో ఆయన మరణించిన రోజు ఈరోజు అన్నమాట. ఓకే, 1979 ఇదే రోజున సంగం లక్ష్మీభాయ్ గారు మరణించిన రోజు. వీరు స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె లోక్సభ సభ్యురాలు. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎన్నికైన సభ్యులైనటువంటి వారుగా తొలి మహిళగా వీరు చరిత్రకెక్కారు. అదండి ఈరోజు స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రపంచ సైకిల్ దినం. సైకిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సైకిల్ సైకిల్ అంటారు. చిన్నపిల్లలు పుట్టగానే కొంచెం అటు నడక వేయగానే సైకిల్ లాంటిది వాకర్ అంటారు. అప్పుడు వాకర్ వాకర్ నుంచి సైకిల్, సైకిల్ నుంచి ఇక పెద్ద పెద్ద సైకిల్. ఈనాడు సైకిల్ వాడకం కొద్ది కాలంగా మరి మూలపడినప్పటికీ తిరిగి ఇప్పుడు పుంజుకుంటుంది. ఎందుకంటే వాకింగ్ చేయాలి, మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ లాంటిదే ఈ సైకిల్ తొక్కడం. ఓకే, ఈ సైకిల్ వాడకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇంత ప్రయోజనాలు ఉన్నాయి ఒక సైకిల్కి ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశారు ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం 2016 నుంచి. మరి అలయన్స్ అంటే సైక్లింగ్ అలయన్స్, ఐరోపా సైక్లిస్టుల సమాఖ్య ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేశాయి. సో 2018 ఏప్రిల్ 12 మరి న్యూయార్క్లోని 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ఈ తీర్మానాన్ని ఆరంభించి అప్పుడు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఈ యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడం, ఇప్పుడు చాలామంది తిరిగి బైక్లన్నీ పక్కన పెట్టి సైకిల్ తొక్కుతున్నారు. సైకిల్ తొక్కడం చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా బాగుంటుందన్నమాట. హెల్తీగా ఉండడం కన్నా మరి చాలా హుషారుగా ఉంటారు మనుషులు. సో మీరంతా కూడా సైకిల్ కొనండి. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం వైద్య విజ్ఞానం, శస్త్రచికిత్సలో సహాయపడే మత్తు మందు ఉపయోగాల గురించి. తిరుపతి స్విమ్స్ అనస్థీషియా విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి హేమలత గారు. వీరితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి బుధవారం ఉదయం 7:15 వైద్య విజ్ఞానంలో వివిధ విభాగాల్లో వైద్యులతోటి పరిచయ కార్యక్రమాలు మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం అనస్థీషియా గురించి మనం తెలుసుకుందాం. అనస్థీషియా లేదా ఏదైనా శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ఇచ్చే మత్తు, ఆ మత్తు మరి ఎంతవరకు ఉపయోగం, దానివల్ల ఏమైనా అనర్థాలు ఉన్నాయా, అది ఏ సమయంలో ఇస్తారు, ఎటువంటి వారికి ఇస్తారు, మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుందా, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో అనస్థీషియా విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పి హేమలత గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ హేమలత గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు ప్రధానంగా చెప్పండి, అసలు ఈ అనస్థీషియా అంటే ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, ఎలా అభివృద్ధి చెందిందంటారు?
4: అనస్థీషియా అంటే ఈస్థీషియా అంటే నొప్పి లేకుండా చేయడం అండి. సో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, అంటే అనస్థీషియా అనేది ఉండేది కాదు. ఇప్పుడు సర్జరీ చేయాలి మనం అనుకుంటే అప్పుడు నలుగురు ఆ మనిషిని, పేషెంట్ని గట్టిగా పట్టుకుంటే సర్జరీ చేసేవాళ్ళు. దీనివల్ల

0: చాలా ఇబ్బందులు వచ్చేది. ఒకటి ఏంటంటే పేషెంట్కి భయం, నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది. కొంతమంది పేషెంటు సర్జరీ సక్సెస్ఫుల్ అయినా పెయిన్, ఆ నొప్పి తట్టుకోలేక చనిపోయేవాళ్ళు. ఇంకొకటి పేషెంట్ కదులుతూ అరుస్తూ ఉంటే ఆ చేసే సర్జన్కి సర్జరీ కూడా మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకొంతమంది పేషెంటు అసలు ఆ నొప్పికి భయపడి సర్జరీయే చేయించుకునేవాళ్ళుగా. సో ఇవన్నీ చూసి అనస్థీషియా అంటే మత్తు మందు, సో ఇలా డెవలప్ అయింది. సో ఫస్ట్ ఇంతకుముందు మత్తు మందు అంటే ఓన్లీ సర్జరీకే ఉండేది. ఇప్పుడు అంటే మనకి సర్జరీకే కాకుండా వేరే చోట్ల కూడా ఇప్పుడు మత్తిస్తున్నాం. అంటే ఇప్పుడు మెయిన్గా సర్జరీ అనుకోండి, సో మీరు సర్జరీ ముందు మత్తు డాక్టర్ దగ్గర వస్తారు, చూసి మేము మత్తిస్తాం. అలా కాకుండా ఇంకొన్ని వేరే చోట్ల కూడా, ఎలా అంటే ఇప్పుడు మీకు సీటీ ఎంఆర్ఐ ఇలా చేయాలనుకోండి, అక్కడ నొప్పి ఉండదు కానీ పేషెంట్కి భయం సీటీ ఎంఆర్ఐలోకి వెళ్ళాలంటే. ఆ ఎంఆర్ఐ మీరు చూస్తే చిన్న టనల్ లాగా ఉంటుంది మీకు, సో దాంట్లో ఉండాలంటే భయం ఉంటుంది. సో కదలకుండా ఉండాలి ఎంఆర్ఐలో. ఇప్పుడు మన ఫోటో తీసేటప్పుడు కదిలితే సరిగా రావు కదా మరి. సో అలానే సీటీ ఎంఆర్ఐలో కూడా కదలకుండా ఉండాలి. సో అందుకని మేము పేషెంట్ని కొద్ది మత్తిస్తాం లైట్గా, సో దట్ కదలకుండా ఉంటారని పేషెంట్. అలానే మేము దీంట్లో క్యాట్ ల్యాబ్, సో మీకు తెలిసి ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేకపోతే స్టెంట్ వేయడానికి యాంజియో చేయడానికి క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్తారు. అప్పుడు కూడా మేము అనస్థీషియా సపోర్ట్ ఇస్తాము, సో వాళ్ళు కోఆపరేట్ చేయడానికి పేషెంట్. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు హెల్త్ మీకు తెలుసు ఆరోగ్యం చాలా డెవలప్ అయింది. అన్ని ఏజ్ గ్రూపులు చేస్తున్నాం, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మనం అన్ని టైప్ ఆఫ్ సర్జరీలు చేస్తున్నాము. సో చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు అయితే మనం చెప్తే అర్థం చేసుకుంటారు, వింటారు, కోఆపరేట్ చేస్తారు. మరి చిన్నపిల్లలు చేయరు కదా, మరి చిన్నపిల్లలకి ఏ టైప్ ఆఫ్ చిన్న ప్రొసీజర్ చేయాలన్నా లైక్ బయోప్సీ, చిన్న సీటీ ఎంఆర్ఐ చేయాలన్నా కూడా మత్తు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా మేము చేస్తాం, మత్తిస్తాం. అదే కాకుండా ఐసీయూ ఎమర్జెన్సీ ఇలాంటి చోట కూడా అనస్థీషియా వాళ్ళే వర్క్ చేస్తారు ఎక్కువగా.
1: అంటే ఒక్క సర్జరీ అప్పుడు శస్త్రచికిత్స అప్పుడే కాకుండా మిగతా పద్ధతులప్పుడు కూడా ఈ అనస్థీషియా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మరి డాక్టర్ గారు ఇందులో ఎన్ని రకాలు ఉంటాయంటారు, అవి ఎట్లా ఇస్తారంటారు?
0: మనం మామూలుగా చూస్తే రెండు రకాలు అంటామండి. పెద్ద మత్తు అంటే జనరల్ అనస్థీషియా, ఇక్కడ పేషెంట్ని మొత్తంగా ఫుల్గా మత్తిస్తాం, పేషెంట్ అస్సలు మెలకులోనే ఉండరు మీకు. ఇంకొకటి వచ్చి మనం రీజనల్ అనస్థీషియా అంటాం, దాంట్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. కామన్గా అందరికీ తెలిసింది వెన్నపూసకి మత్తు ఇవ్వడం, స్పైనల్ అనస్థీషియా అంటాం. సో ఇవి రెండు రకాలు, పేషెంటు సర్జరీ లేకపోతే పేషెంట్ని బట్టి డిసైడ్ చేస్తాం ఏ అనస్థీషియా ఇవ్వచ్చు అని.
1: అంటే ఇప్పుడు లోకల్ అనస్థీషియా అంటారు, అది వేరేనండి?
0: లోకల్ కూడా మీకు రీజనల్ అనస్థీషియా కిందే ఉంటుంది. అంటే ఒక్క రీజన్, ఒక్క పార్ట్ ఆఫ్ ది బాడీయే, ఒక్క శరీరం అవయవాలే కదలకుండా చేయడం,
1: ఏదో ఒక భాగం
0: భాగం అన్నమాట, అది రీజనల్ అనస్థీషియా.
1: అయితే ఇప్పుడు శస్త్రచికిత్సలో ఇప్పుడు ప్రధానంగా ఈ అనస్థీషియా వైద్యులు లేదా మత్తు డాక్టర్లు ఎంతవరకు పాత్ర పోషిస్తారంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇదేంటంటే ఇప్పుడు అందరూ ఎక్కడ సర్జరీ బాగా జరుగుతుందని చూసుకుని హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, బేసిక్గా సర్జన్ బాగున్నారా లేదా. అదే కాకుండా మీరు చూసుకోవాల్సింది మత్తు డాక్టర్ కూడా అక్కడ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారా లేదా, మత్తు ఇవ్వడానికి సౌకర్యాలు అన్నీ ఉన్నాయా, మత్తు ఇవ్వడానికి మాకు కొన్ని కావాల్సి వస్తుంది, సో ఆ సౌకర్యాలు ఆ మిషనరీ అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ముందు సర్జరీ, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి సర్జన్ను ఇవాళ మనం ఓకే మీరు అన్ని సర్జరీకి ఫిట్, మీరు బాగున్నారు, మనం సర్జరీ ప్లాన్ చేద్దాం అన్నప్పుడు మత్తు డాక్టర్కి పంపిస్తారు. అప్పుడు ఫస్ట్ మేము చూస్తాం మిమ్మల్ని, చూసి మాకు ఇంకేమైనా టెస్టులు కావాలా, మత్తు ఇవ్వడానికి అన్నీ బాగున్నాయా. ఇప్పుడు పేషెంట్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇప్పుడు కామన్గా మనకు అందరికీ తెలుసు ఏంటి, బీపీ షుగర్ ఇలాంటివి ఉంటాయి, అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా, లేదా మనం కంట్రోల్ చెయ్యొచ్చా. సో కంట్రోల్ చేయగలిగినవన్నీ కంట్రోల్ చేసి మళ్ళీ మత్తుకు తీసుకుంటాం. సో సర్జరీ అప్పుడు మత్తు, సర్జరీ స్టార్ట్ అవ్వక ముందు నుండి మత్తు ఇస్తాం, సర్జరీ అయిన తర్వాత మత్తుని రివర్స్ చేసి పేషెంట్ని లేపి మళ్ళీ మేము ఐసీయూలో ఒక రోజు పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసి మళ్ళీ బాగున్నాక వార్డుకు షిఫ్ట్ చేస్తాం. సో అనస్థీషియా డాక్టర్ రోలు సర్జరీ స్టార్ట్ అవ్వకముందు, అంటే మీరు సర్జరీకి రాకముందు నుండి, సర్జరీ ఓకే అన్నప్పటి నుండి చూస్తాం, అప్పటి నుండి మీరు సర్జరీ అయిపోయి ఒక రోజు ఐసీయూలో ఉండి నెక్స్ట్ రోజు వార్డుకి వెళ్ళే వరకు మా అనస్థీషియా డాక్టర్ రోల్ ఉంటుందండి.
1: అది చాలా ముఖ్యమైన ప్రధానమైన పాత్ర మేడం అట్లయితే, ఎందుకంటే ఇప్పటివరకు అనస్థీషియా లేదా మత్తు ఈ శస్త్రచికిత్సకు సర్జరీ

0: ముందే ఇస్తారు, అంతవరకే వాళ్ళు ఉంటారు అన్న ఒక అపోహ ఉంది.
1: అవునండి, మీరు
0: ఇప్పుడు
1: చెప్పింది నిజమే.
0: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తిరిగి ఆ మత్తులోంచి బయటకు వచ్చి మరి సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా ఈ అనస్థీషియా డాక్టరు వారి పరిశీలనలో ఉంటాడనమాట పేషెంట్.
1: అవును.
0: చాలా బాగుందండి. అయితే ఎటువంటి వ్యాధులకు ఇస్తారంటారు ఈ అనస్థీషియా?
1: అంటే బేసిక్గా మనం నేను చెప్పినట్టు ఫస్ట్ సర్జరీ, అంటే అనస్థీషియా మీకు బ్రాంచ్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ డెవలప్ అయింది సర్జరీ కోసం ఫస్ట్. ఇప్పుడు దాన్ని మొత్తంగా ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడెక్కడ పేషెంటు మనం అంటే ఏదైనా ప్రొసీజర్ చేయాలి, పేషెంట్ కోఆపరేట్ చేయలేదు, మనకు చాలాసార్లు ఇప్పుడు కొంతమంది మెంటల్ రిటార్డెడ్ పిల్లలు లేక పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు అస్సలు దేనికి కోఆపరేట్ చేయరు, చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా. సో అక్కడ కూడా మత్తు కావాల్సి వస్తుంది. అక్కడ కూడా అనస్థీషియా డాక్టర్ రోల్ ఉంటుంది. ఐసీయూలో అక్కడ మేమే చేస్తాము. ఇప్పుడు మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూసుంటారు, కోవిడ్లో, కోవిడ్ అప్పుడు కూడా ప్రధాన రోల్ ప్లే చేసింది అనస్థీషియా.
0: ఓకే. అయితే మేడం మేడం మీరు ఇందాక మాటల్లో రెండు రకాలు అన్నారు, ఒకటి జనరల్ అనస్థీషియా ఇంకోటి స్పైనల్ అనస్థీషియా అన్నారు. ఇప్పుడు జనరల్గా ఈ స్పైనల్ అనస్థీషియా లేదా అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్య కోసం ఇచ్చే ఈ మత్తులు నడుము నొప్పి వస్తుందని అందరు అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు?
1: ఇది అందరూ అంటుంటారండి, కానీ అపోహ ఇది. నడుము నొప్పికి స్పైనల్ అనస్థీషియాకి ఎలాంటి రిలేషన్ లేదండి. అంటే ఇప్పుడు అందరూ, ఇప్పుడు మీరు మామూలుగా అనస్థీషియా తీసుకున్న వాళ్ళని చూస్తే కూడా 90% అందరూ నడుము నొప్పి అని అంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అంటారు. అది చాలా కారణాలు ఉంటాయి దానికి. మన పోస్చర్, అంటే మనం ఎలా కూర్చుంటాం, ఎలా నడుస్తాము, మనం దాని బట్టి ఉంటాయి. సో వీళ్ళందరూ మామూలుగా మనం వెన్నెముకకి అంటే స్పైనల్ అనస్థీషియా తీసుకున్నాం కాబట్టి వచ్చింది అనుకుంటారు. ఆడవాళ్ళ ప్రధానంగా ఏంటంటే సిజేరియన్కి వచ్చేవాళ్ళు. సో సిజేరియన్లో 90% మనం స్పైనల్ అనస్థీషియానే ఇస్తాం. సో ఈ స్పైనల్ అనస్థీషియా తీసుకున్న వాళ్ళందరూ నడుము నొప్పి మాకు స్పైనల్ వల్లే వచ్చిందని అనుకుంటారు, కానీ అది దానివల్ల కాదు. మామూలుగా ప్రెగ్నెన్సీ అప్పుడు గర్భము అంటే పెద్దగా పొట్ట ఉండడం వల్ల, ప్లస్ వాళ్ళు మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల, దానివల్ల వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత వీళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చేసి ఆ మజిల్స్ని మనం టోనింగ్ మజిల్స్ అంటే కండరాలన్నీ టోన్ చేసుకుంటే తగ్గిపోతాయి. కానీ చాలా వట్టుకు మన ఇండియన్ సినారియోలో ఏంటంటే, మనం ఒక్కసారి పిల్లలు వచ్చేసిన తర్వాత పిల్లల మీదే ఎక్కువ ధ్యాస పెడతాం, మన హెల్త్ మీద ఎక్కువ ధ్యాస పెట్టము ఎక్సర్సైజ్. సో వాళ్ళు అప్పుడు మనకి అక్కడ నుండి స్టార్ట్ అయింది ఏమో నడుము నొప్పి అనే ఫీలింగ్తో ఉండిపోతారు, కానీ దీనికి దానికి ఎటువంటి రిలేషన్ లేదండి.
0: ఏదో గిలిగా ఉంటుంది అనమాట అట్లయితే. అప్పటి నుంచి ఆ రోజు అనస్థీషియా ఇచ్చారు, నడుముకి ఇచ్చారు, దానివల్ల నాకు ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఒక ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతారు.
1: అవునండి, చాలామంది మమ్మల్ని అడుగుతారు అనస్థీషియాకి వచ్చినప్పుడు కూడా, నడుము నొప్పి ఉంది మేడం మేము తీసుకోవచ్చా, దానికి దీనికి ఏమి రిలేషన్ లేదండి, ఎన్నిసార్లు అయినా కూడా తీసుకోవచ్చు.
0: అయితే మరి మేడం ఈ స్పైనల్ హెడేక్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
1: స్పైనల్ హెడేక్ అనేది మాత్రం స్పైనల్ అనస్థీషియాకి కొద్దిగా రిలేషన్ ఉందండి, కానీ ఇప్పుడు అది చాలా తక్కువ. ఇంతకుముందు అయితే మనం పెద్ద పెద్ద నీడిల్స్ యూస్ చేసేవాళ్ళం, ఇప్పుడు చాలా చిన్నదండి, మన వెంట్రిక సైజులో ఉంటుంది నీడిల్ అంతే మనము ఇప్పుడు వాడేది. మనం 25-27 అంటాం గేజ్. సో చాలా చిన్న నీడిల్ కాబట్టి ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ కొంతమందిలో రావచ్చు, అంటే ఇప్పుడు అది మనము అనస్థీషియా ఇచ్చినప్పుడు అక్కడ చిన్న హోల్ రంధ్రం చాలా చిన్నది, మన సేఫ్టీ పిన్ కన్నా చాలా చిన్నది ఉంటుంది. ఆ రంధ్రం నుండి కొద్దిగా ఫ్లూయిడ్ అనేది వస్తూ ఉంటుంది. సో అది బెడ్ రెస్ట్ తీసుకుంటే, ఒక 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని మనము నోటి ద్వారా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది.
0: అంటే దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా?
1: ఏమి కాంప్లికేషన్స్ ఉండదండి, జస్ట్ ఒక 2-3 డేస్ బెడ్ రెస్ట్ తీసుకుని మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే.
0: ఒకవేళ చెప్పిన స్పైనల్ హెడేక్ కనుక వచ్చింది అనుకోండి, అది ఎక్కువ ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటుంది
1: మామూలుగా 2-3 డేసే అండి. అది కూడా అంటే మనం బెడ్ రెస్ట్ తీసుకుండా వెంటనే నెక్స్ట్ రోజే, ఇప్పుడు స్పైనల్ అనస్థీషియా ఒక 2-3 అవర్స్ ఉంటుంది మీకు, ఒక 2-3 గంటలు. దాని తర్వాత మీరు వెంటనే లేసి మీ పనులు అవన్నీ చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ రోజు, అలాంటి వాళ్ళు అది కూడా చాలా తక్కువ రావచ్చు. సో వచ్చినప్పుడు ఇలా 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని మనం లిక్విడ్స్ నోటి ద్వారానే ఎక్కువ తీసుకుంటే, కొబ్బరి నీళ్ళు, మామూలు నీళ్ళు ఇలాంటివి తీసుకుంటే తగ్గిపోతుంది.
0: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సిజేరియన్ చేసేటప్పుడు అన్నారు, అంటే నొప్పి తెలియకుండా కాన్పు చేయడం గురించి, అది ఎట్లా జరుగుతుందండి ప్రొసీజర్?
1: ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అంటే ముఖ్యమైనది, అందరూ ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది. అంటే మనకి తెలుసు కాన్పు అనేది నార్మల్ డెలివరీ చాలా నొప్పితో కూడినవి. సో ఇప్పుడు సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే అంత నొప్పి మనం పడాల్సిన అవసరం లేదు. అంటే కొంత

0: మంది మనం చూస్తాం, కొంతమంది తట్టుకోలేరు అంత నొప్పికి, చాలామంది భయపడతారు. కొంతమంది పేషెంట్లు అసలు అడుగుతారు ఈ నార్మల్ డెలివరీ మాకొద్దు, చాలా నొప్పిగా ఉంటుంది, సిజేరియన్ చేసేసుకుంటాము, అది మొత్తిస్తారు కదా అలా చేసుకుంటాము అని. సో ఇప్పుడు కాన్పు నార్మల్ డెలివరీకి కూడా నొప్పి లేకుండా చేసే చాలా పద్ధతులు వచ్చాయండి.
1: నార్మల్ డెలివరీ కూడా.
0: నార్మల్ డెలివరీ, ఇది నార్మల్ డెలివరీ గురించి.
1: అదేలే.
0: సో ఈ నొప్పులు వచ్చినప్పుడు ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ అవుతారు కదా, ఇప్పుడు డేట్ వచ్చేసింది ఇంకా నార్మల్ డెలివరీ అవుతుంది అన్నప్పుడు ముందుగా అడ్మిట్ అయినా, లేకపోతే నొప్పులు స్టార్ట్ అయినప్పటి నుండి, అప్పుడు మత్తు డాక్టర్కి గైనకాలజిస్ట్ పిలుస్తారండి. పిలిచినప్పుడు మేము పేషెంట్ని చూసి, చాలా ప్రక్రియలు ఉన్నాయి కానీ మోస్ట్ అంటే బాగా పేరు వచ్చింది ఎపిడ్యూరల్ అంటాం. సో ఇదేంటంటే సేమ్ మన స్పైనల్ లాగా వెన్నెముక్కలో చిన్న ఈ సూది ద్వారా ఒక చిన్న కెథడర్ వేస్తాం. కెథడర్ అంటే చిన్న వైర్ లాంటిది, అది కూడా చాలా చిన్నగా ఉంటుంది, అంటే చాలా థిన్గా ఉంటుంది, మన వెంట్రుక సైజులోనే ఉంటుంది. అది వేసి వీపుకి ఫిక్స్ చేస్తాం. సో దాని ద్వారా మనము మందులు ఇస్తూ ఉంటాము. నొప్పి వచ్చినప్పుడంతా నొప్పి రాకుండా చాలా లో డోసెస్లో మనము మందులు ఇస్తాం. అది నొప్పి మాత్రమే తెలియదు మీకు, కానీ మీ కండరాలు ఈ మజిల్ కంట్రాక్షన్స్, నార్మల్ డెలివరీ ఇవన్నీ బాగవుతాయి,
1: అదంతా మామూలుగానే ఉంటుంది.
0: మామూలుగానే ఉంటుంది. బేబీకి కూడా ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు.
1: ఓకే.
0: వేరే మందులు మన నోటి ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా తీసుకోవాలంటే మనకి బేబీ మీద ఎఫెక్ట్
1: అది.
0: ఉంటుందేమో అనే భయం వల్ల మనం మామూలుగా తీసుకోము, డాక్టర్స్ కూడా అడ్వైస్ చెయ్యం. సో ఈ ఎపిడ్యూరల్లో ఏంటంటే ఆ భయం అనేది లేదు, మనం ఇచ్చేది చాలా లో డోసు,
1: ఓకే.
0: అది కూడా స్పైనల్లో లాగా, కాబట్టి అది బేబీ వరకు రీచ్ అవ్వదు.
1: ఓకే.
0: సో ఈ నార్మల్ డెలివరీకి వచ్చేవాళ్ళు ఇప్పుడు అందరూ ఈ ఒక ప్రొసీజర్ ఇలాంటిది ఉంది, మనం అడిగి డాక్టర్ని తీసుకోవచ్చు.
1: నిజంగా ఇది ఒక బెనిఫిట్ చాలామందికి. ఆపరేషన్ చేసేసేయాలి, వెళ్తే ఆపరేషన్ చేసేస్తారు అనే భయంతో సగం డీలా పడిపోయే స్త్రీలు చాలామంది ఉన్నారు.
0: అవునండి. సో ఇది ఒకటి ఉందని అందరూ డాక్టర్ గారిని అడగచ్చు, అండ్ ఈ నార్మల్ డెలివరీ కూడా హ్యాపీగా సంతోషంగా ఒక మంచి మెమొరీలాగా చేసుకోవచ్చు.
1: వెరీ నైస్. మరి ఇక ఆపరేషన్ తప్పదు అన్న పరిస్థితులు అప్పుడు ఎట్లా ఉంటుందంటారు?
0: ఇప్పుడు సేమ్ ఈ పేషెంటే మనకి ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్కి వచ్చారనుకోండి, మన నార్మల్ కాన్పు అవ్వలేదు, సో ఏదో కాంప్లికేషన్ వచ్చింది, లేకపోతే టైం అయ్యింది ఎక్కువగా, మనం సిజేరియన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ కెథడర్లో నుండే మేము డోస్ కొద్దిగా, అంటే కొద్దిగా ఎక్కువ డోస్ ఇస్తే అది ఆపరేషన్ సరిపోతుందండి.
1: సరిపోతుంది. సో అంటే ఒక టైం వచ్చింది, దగ్గర పడినప్పుడు సరైన వైద్యుల్ని సంప్రదించి ఒకవేళ నొప్పులు ఉన్న సాధారణ కాన్పు అయితే దానికి తగ్గట్టుగాను, లేదు ఒకవేళ అవసరమైతే ఆపరేషన్ కూడా మీరు రెడీ చేసేస్తారు.
0: రెడీ
1: అది
0: చేసుకుంటాం
1: ఒకేసారి రెండింటికి కలిపి మీరు ఏర్పాటు చేస్తారు.
0: కలిపి ఏర్పాటు
1: అయితే
0: చేస్తాం.
1: మరి డాక్టర్ గారు, ఈ కాన్పు చేసే సమయంలో ఆపరేషన్ అవసరమైంది మనం అనుకుంటే, ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ కాకుండా మామూలుగా గతంలో ఇచ్చిన అనస్థీషియా వల్ల కానీ, లేకపోతే ఇంకేదన్నా ప్రొసీజర్ వల్ల కానీ, ఈ మత్తు బిడ్డకు అందే ప్రమాదం ఏమైనా ఉందా?
0: నార్మల్గా బిడ్డకి అందేది అనేది చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు ముందు కాలంలో కానీ ఇప్పుడు కూడా కానీ మనము ఒక గర్భస్త్రీ అంటే ప్రెగ్నెంట్ లేడీ మీద మందులు వాడినప్పుడు బాగా టెస్టెడ్ డ్రగ్సే వాడతామండి, అంటే బిడ్డ మీద ఏ ప్రమాదం లేదు అని తెలిసే వాడతామన్నమాట. సో ఈ మత్తు అనేది బిడ్డకి వెళ్ళేది చాలా తక్కువ క్వాంటిటీలో వెళ్తుంది, మనం ఇచ్చిన డోసులు కూడా చాలా తక్కువే ఇస్తాం. సో బిడ్డకి అనేది ప్రమాదం ఉండదు. నార్మల్గా కూడా ఇట్లా పెద్ద మత్తు ఇచ్చామనుకోండి, పెద్ద మత్తులో కొద్దిగా ఎక్కువ మందులు వాడతాం మనం స్పైనల్ అనస్థీషియా కన్నా కూడా. సో పెద్ద మత్తులో వాడే మందులు కూడా ఇప్పుడు బిడ్డకి వెళ్ళే ముందే బేబీ డెలివరీ అనేది చేసేస్తారు డాక్టర్ గారు, గైనకాలజిస్ట్ వాళ్ళు.
1: అంటే ఇప్పుడు చేస్తారు కాబట్టి ఎంత సమయం ముందు ఒకవేళ జనరల్ అనస్థీషియా ఇవ్వాలంటే ఇస్తారంటారు?
0: మామూలుగా సమయం అనేది ఉండదండి. ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు డెలివరీకి వచ్చారంటే రెండు రకాలు ఉంటారు, ఎలెక్టివ్ అన్న అంటే మనం ముందుగా అనుకున్నాం ఈ టైంకి చేసుకోవాలి, ఇంకొకటి ఎమర్జెన్సీ, అది ప్రాబ్లం బేబీకి ప్రాబ్లం ఉండొచ్చు, మదర్కి ప్రాబ్లం ఉండొచ్చు, లేదా నొప్పులు వచ్చేసాయి ఇంకా, సో
1: తెలియకుండా.
0: తెలియకుండా నొప్పులు వచ్చేసి ఇంకా మనం ఆపరేషన్ చేయాలి అనుకున్నది. సో 90% ప్రెగ్నెంట్ లేడీ సిజేరియన్కి వచ్చారంటే దానికి స్పైనల్ అనస్థీషియానే ఇస్తాము. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లు నార్మల్ డెలివరీకి నొప్పి లేకుండా డెలివరీ చేయడానికి ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేసి ఉంటే దాని ద్వారా సిజేరియన్ చేసుకోవచ్చు. సో 10% ఉంటారు, ఎక్కడ స్పైనల్ అనస్థీషియా కాంట్రాఇండికేషన్ ఉంటుంది అక్కడ మేము పెద్ద మత్తు అంటే జనరల్ అనస్థీషియా అనేది ఇస్తాం. సో ఈ అనస్థీషియా కూడా ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇవ్వడం అంటే కూడా ముందు మత్తు డాక్టర్ ఫస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు

0: అంశాలన్నా మనకి ఎమర్జెన్సీ లోపల తీసుకునే ముందు కూడా ఒకసారి పేషెంట్ని చూసుకుంటాం,
1: అది
0: అన్నీ బాగున్నాయా లేదా. మీకు ముందే అంటే సర్జరీలు చేసుకున్న వాళ్ళకి తెలుసు,
1: హాస్పిటల్కి రాగానే చేయడం అనేది
0: ఉండదు. అట్లీస్ట్ అంటే మీరు కింద నుండి లిఫ్ట్ నుండి పైకి వచ్చే లోపల కూడా మేము పేషెంట్తో మాట్లాడుతూ వాళ్ళకి ఏమి జబ్బులు ఉన్నాయి, తిన్నారా లేదా, ఇది మాకు చాలా ఇంపార్టెంట్ మత్తి ఇచ్చేప్పుడు. మీరు తెలుసు మీకు మామూలుగా మీరు ఎలెక్టివ్ సర్జరీ అని చెప్పాను కదా, ముందుగా అనుకుని ఉంటే మేము మామూలుగా నైట్ నుండి ఫుడ్ పెట్టాం పేషెంట్కి, ఎంప్టీ స్టమక్ ఉండాలని అనుకుంటాం. సో ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్నాక ప్లస్ ఆపరేషన్ థియేటర్ ముందే రెడీ పెట్టుకుని ఉంటారు, పేషెంట్ ప్రిపరేషన్ అన్నీ చేసుంటారు. చేసిన తర్వాత మీకు ఆపరేట్ చేసే సర్జన్ గైనకాలజిస్ట్ అన్న ఆబ్స్ట్రేషన్ అన్న రెడీగా ఉన్నప్పుడే మేము మత్తి ఇస్తాం. సో దట్ మత్తి ఇచ్చిన వెంటనే వాళ్ళు బేబీ డెలివర్ చేయడానికి, అంటే ఆ ఉన్న లెస్ దెన్ 1% ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మదర్ తల్లి నుండి బిడ్డకి వెళ్ళే ముందు ట్రాన్స్ఫర్ కూడా ఉండకూడదని ఉండకూడదు. అన్నీ రెడీగా ఉంటారు, సిస్టర్లు డాక్టర్లు అందరూ రెడీగా ఉంటారు. మనం మత్తి ఇచ్చిన వెంటనే వాళ్ళు డెలివర్ చేసేస్తారు.
1: కాబట్టి అది ఒక అపోహ, ఇక తల్లి నుంచి బిడ్డకు వెళ్ళింది అనేది ఒక రకంగా దురభిప్రాయము, అది అటువంటిది ఏమి ఉండదు.
0: అంతే అండి.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసాము గత 1.5 ఇయర్ క్రితము మరి ఎంతో భయంకరమైనటువంటి కోవిడ్ పాండమిక్ వచ్చింది. ఆ సమయంలో అనస్థీషియా మరి వైద్యులు చాలా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళు ఎలా చేశారంటారు?
0: ఇప్పుడు అనస్థీషియా అంటే మేము మత్తు ఒక్కటే కాకుండా మత్తులో ప్రాబ్లం ఏంటంటే మామూలుగా ఈ కండరాలు ఇవి రిలాక్స్ అవ్వడానికి మేము మందులు కొన్ని ఇస్తాం, స్కెల్టల్ మజిల్ రిలాక్సెంట్ అంటాం. అది ఇచ్చినప్పుడు మనం గాలి తీసుకోవాల్సిన మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ కూడా పారలైజ్ అయిపోతుంది, పనిచేయవు. అప్పుడు బయట నుండి ఆక్సిజన్ ఇస్తాం, అంటే మిషన్ ద్వారా ఆక్సిజన్ ఇస్తాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే అనస్థీషియాలో ఉన్న డాక్టర్లు అందరూ ఆక్సిజన్ను ఎలా డెలివర్ చేయాలి, ఆక్సిజన్ గురించి మంచి గ్రిప్ ఉన్నది అనస్థీషియా డాక్టర్స్కి. సో మీరు కోవిడ్లో మీకు తెలుసు చాలామందికి వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆక్సిజన్ అందడం లేదు వాళ్ళకి, ఆక్సిజన్ సాచ్యురేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఆక్సిజన్ గురించి బాగా తెలిసిన డాక్టర్ ఎవరు, అనస్థీషియా డాక్టర్సే. కాబట్టి ఇక్కడ కోవిడ్లో అనస్థీషియా డాక్టర్సే మెయిన్గా ఈ పేషెంట్స్ని చూసుకోవడం, ఐసీయూలో కోవిడ్ బాగా సిక్గా ఆక్సిజన్ పడిపోయి మిషన్ మీద అంటే వెంటిలేటర్స్ మీద పెట్టిన పేషెంట్స్ని అందరినీ ఎక్కువగా ఆల్రౌండ్ ది వరల్డ్ చూసుకుంది ఎక్కువగా అనస్థీషియా డాక్టర్స్.
1: అంటే కాబట్టి పేషెంట్ సరిగా శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా అనేది ఎక్కువగా పరిశీలించేది అనస్థిటిస్టే.
0: అవునండి.
1: కాబట్టి వీళ్ళ ఉపయోగము ఈ కోవిడ్ పాండమిక్లో బాగా ప్రపంచానికి తెలిసింది.
0: అవునండి.
1: మరి అయితే డాక్టర్ గారు, ఇట్లా మోతాదు ఎక్కువ అవడం వల్ల ఏదైనా అన్ఫోర్సీన్ పరిస్థితుల్లో ప్రాణానికి ఏమైనా ఆపాయం ఉంటుందంటారు?
0: ఇది కూడా ఒక అపోహ అండి. మామూలుగా అనస్థీషియాలో ఏంటంటే ప్రతి మనం ఒక మనిషికి అనస్థీషియా అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము. ఇప్పుడు పేషెంట్ ఏజ్ మీకు చెప్పినట్టు మొత్తం చిన్నపిల్లల నుండి వయసైన వాళ్ళకి, అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి కూడా ఇస్తున్నాం, అక్కడ నుండి మీకు వయసు అయిపోయిన వాళ్ళు 90 ఏళ్ళ వరకు ఇస్తున్నాం. సో పేషెంట్ వయసు, పేషెంట్ వెయిట్, సో పేషెంట్కి ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని ఏమేమి మందులు ఇవ్వచ్చు. ప్లస్ మేము డోస్ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది, మాకు క్యాలిక్యులేటెడ్ డోసెస్సే ఇస్తాము. సో ఈ మందు ఓవర్ డోసేజ్ అనేది అపోహ, అట్లాంటిది ఏమీ లేదండి. కాకపోతే కొన్నిసార్లు ఇప్పుడు వాళ్ళు మామూలుగా సర్జను ప్లస్ అనస్థెటిస్ట్ మాట్లాడుకుంటాం మేము, ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఈ సర్జరీ అన్నట్టు. సో వాళ్ళు ఇప్పుడు 3 గంటలు అవుతుంది అనుకుంటారు. సో మేము మొత్తం 3 గంటల వరకు అట్లా ప్రిపేర్ అయి ఉంటాము. సపోజ్ సర్జరీ త్వరగా అయిపోయింది, మనం 2 గంటలు అయిపోయింది, 1 గంట ఇంకా ఎక్స్ట్రా, అప్పుడు కొన్నిసార్లు అంటే ఓవర్ డోసేజ్ కాదు, ఇంకా ఆ మత్తు ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అలాంటప్పుడు మామూలుగా మేమేం చేస్తాం, ఐసీయూలో పెట్టి పేషెంట్ మెలకు వచ్చినాక అంటే ఒక 1/2 అవర్లోనే వచ్చేస్తారు. ఇప్పుడు ఇచ్చేవన్నీ చాలా షార్ట్ యాక్టింగ్, చాలా తొందరగా వచ్చేస్తారు. ప్లస్ ఇచ్చేవన్నీ రివర్స్ చేయొచ్చు మేము ఇచ్చే మత్తు మందులన్నీ. కాబట్టి దానివల్ల ఓవర్ డోసేజు ఇదనేది ఎఫెక్ట్స్ పేషెంట్ మీద అనేది ఏమీ ఉండదు. ఒక 1/2 గంట ఐసీయూలో పెట్టి వాళ్ళు బాగా వచ్చినాక మత్తు నుండి రివర్స్ చేసేసి వాళ్ళని నార్మల్గా చేసేస్తాము.
1: అంటే మత్తు ఇవ్వడమే కాకుండా మత్తులోంచి బయటికి తెచ్చే మందులు కూడా ఉన్నాయంటారు?
0: అంటే రివర్సబుల్ ఏజెంట్స్ అని కొన్ని ఉన్నాయి మామూలుగా. అంటే అది కొన్ని మందులకు ఉన్నాయి, కొన్ని మందులకి రివర్సల్ అవసరం లేదు. మత్తు మందు
1: పరిస్థితిని బట్టి
0: మామూలుగా ఈ కండరాల్ రిలాక్సేషన్ చేస్తాం కదా, దానికి మాత్రం రివర్సల్ ఏజెంట్స్ అనేది ఉన్నాయి, మందులు ఉన్నాయి. మిగతావన్నీ నిద్ర పెట్టడానికి ఇవి యూజ్ చేసేవన్నీ చాలా షార్ట్ యాక్టింగ్, అవి మన కిడ్నీ ద్వారా మన మూత్రపిండాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. దానికి

0: ఇంకొకటి మన గ్యాస్ ద్వారా ఇస్తాము, అది కూడా పేషెంట్ గాలి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చేస్తాయి. దానికి ఏమి రివర్సల్ అనేది అవసరం లేదు.
1: అయితే మరి డాక్టర్ గారు, ప్రస్తుతానికి అంటే అప్పుడు అసలు మరి గతంలో ఈ సర్జరీలు చేయాలంటే చాలా గడ్డు పరిస్థితులు, ఈ మత్తు లేకుండా చేసే పరిస్థితుల నుంచి ఈరోజు మరి ప్రతి చిన్న విషయానికి ఈవెన్ స్కానింగ్ కూడా ఉపయోగపడే ఇది వచ్చింది, ఇంకా ఎట్లాంటి మెరుగైన పద్ధతులు వచ్చాయంటారు?
0: అంటే ఇప్పుడు మేము చెప్పినట్టు 18th century, 18th century ముందు అప్పుడు ఈ మత్ అనేది లేదు. సో ఫస్ట్ టైం మత్ అనేది 1846 అప్పుడు స్టార్ట్ అయింది, సపరేట్ బ్రాంచ్గా ఎవాల్వ్ అయ్యి. ఇది యాక్చువల్లీ మీరు వేరే బ్రాంచెస్ అన్నీ చూస్తే అనస్థీషియా అనేది న్యూలీ డెవలప్డ్ బ్రాంచ్. సో అంతకుముందు వరకు కూడా 1800లో వచ్చినా కూడా అప్పుడు పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రాముఖ్యత్వం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సరే సర్జనే ఇచ్చుకునేవాళ్ళు, ఏముందిలే సర్జరీకే కదా అన్నట్టు. సో వాళ్ళకి అర్థమైంది దానికి అంటే కాంప్లికేషన్స్ ప్లస్ రెండు మేనేజ్ చేయడం కష్టము అని మెల్లమెల్లగా ఇది సపరేట్ బ్రాంచెస్గా
1: వచ్చింది.
0: మంచిది అంటే మేము మత్తు ఒకటే ఇవ్వడం కాదు, మేము ఇచ్చే మత్తు మందులు అన్నీ మన నార్మల్ ఫిజియాలజీని ఆల్టర్ చేస్తుంది. అంటే మీకు తెలుసు నాడీ పల్స్ దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మేము ఇచ్చే మందులన్నీ అంటే మనము బాడీకి అగెయిన్స్ట్గా చేస్తున్నాం. నార్మల్ మెకానిజం తీసేసి మా అనస్థీషియా వాళ్ళు దాన్ని కంట్రోల్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు గాలి తీసుకోవడం, మీ బ్రీతింగ్ అన్ని మా కంట్రోల్లో ఉంటుంది, మీ హార్ట్ రేట్ గుండె కొట్టుకోవడం అది మా కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని ఇప్పుడు ఎలా వచ్చిందంటే మీకు డెవలప్మెంట్. ఇప్పుడు ఇంతకుముందు రెండు రకాలే ఉంది అని చెప్పాను కదా, ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. అంటే మీకు ఇప్పుడు ఓన్లీ చేతికి సర్జరీ అనుకోండి, చెయ్యి వరకే ఆ చెయ్యికి వెళ్ళే నరానికి మాత్రం మత్తి ఇచ్చి ఆ చెయ్యి వరకే నొప్పి లేకుండా కదలకుండా
1: చేసేయాలి,
0: పని లేదు అట్లా. సో వాళ్ళు ఆపరేషన్ అయిన వెంటనే ఒక 2 hours ఉండి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. దీన్నే డే కేర్ సర్జరీ అని కూడా అంటాం. ఇప్పుడు అందరూ వర్కింగ్, మనం అంత టైం కూడా స్పెండ్ చేయలేము. సో ఇప్పుడంతా ఈ కాన్సెప్ట్ డే కేర్ అని, పొద్దున వచ్చి వాళ్ళు సర్జరీ చేయించుకుని ఆ రోజు మాత్రం రెస్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా న్యూరోసర్జరీ అవే క్రేనియోటమీ అని చేస్తున్నాం. అవే క్రేనియోటమీ అంటే ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ అంటే మీకు తెలుసు మనం పెద్ద మత్తు ఇవ్వాలి, చాలా పెయిన్ ఉంటుంది, అస్సలు కదలకూడదు పేషెంట్ అని. ఇప్పుడు మత్తు మేము ఎంత అంటే ఓన్లీ పూర్తి మత్తు కాకుండా ఓన్లీ ఆ బ్రెయిన్ వరకే ఇస్తామన్నమాట. సో పేషెంట్ కొంత సర్జరీలో ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ గడ్డ, అంటే బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డ ఉండేది, ఇప్పుడు మనం చేతులు కదిపే ఏరియా దగ్గర ఉందనుకోండి, ఒక భాగం ఉంటుంది బ్రెయిన్లో అది మన మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ భాగం దగ్గర వీళ్ళు సర్జన్ సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి మధ్యలో ఆ భాగం కదలాలి, అంటే చెయ్యి కదుపుతే ఓకే మనం ఆ భాగం టచ్ చేయలేదు అని అట్లా. సో మధ్యలో వాళ్ళ పేషెంట్ని మెలుకు చేసి మీరు చెయ్యి కదపండి అంటారు, మత్తులోనే ఉంటారు, మళ్ళీ పేషెంట్ కదలడు, నొప్పి తెలియదు బట్ చేయి కదుపుతారు, మాట్లాడతారు కూడా.
1: అది ఒక చోట పేపర్లో కూడా చదివా, అది టీవీ చూస్తున్నా పుస్తకం చదువుతున్నా ఉండగా బ్రెయిన్ సర్జరీ చేశారని,
0: దాన్ని అవే క్రేనియోటమీ అంటున్నాం. ఇప్పుడు అలాంటి కూడా చేస్తున్నాము, స్విమ్స్లో కూడా మేము చేస్తున్నాం, దానికి కూడా మొత్తిస్తున్నాం. ఇప్పుడు అంతలాగా డెవలప్ అయింది అనేసి.
1: అంటే ఒక రకంగా ఏదో మరి భాగం సర్జరీ చేయడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ కాకుండా అది కూడా ఒక విభాగంగా అభివృద్ధి చెంది ఎన్నో మరి ప్రక్రియల్లో మరి ఉపయోగపడుతుంది అనస్థీషియా అనేది. సాధారణంగా ఈ మత్తు డాక్టర్ అంటే కొంచెం ఎవరికి తెలియదు జనరల్గా ప్రజలకు, మత్తు ఇచ్చేసి వెళ్ళిపోతారు లేదా మత్తు ఎక్కువైపోయింది మత్తు డాక్టర్ మూలాన ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే మీరు చాలా చక్కగా చెప్పారు అసలు మత్తు ఎందుకు ఇస్తారు, అవసరమైతే అవసరమైనంతవరకే ఇస్తారు, తర్వాత నిపుణులైన వైద్యుల వద్దకు పేషెంట్స్ వస్తే మేము ఇప్పుడు మనం అనుకున్న ఈ అపోహలన్నీ నిజం కాకుండా ఉంటాయి. అంటే మత్తు ఎక్కువ అవ్వడం లేదా అవసరమైన చోట కాకుండా వేరే చోట ఇవ్వడం, ఇవన్నీ నిపుణులైన మరి వైద్యుని దగ్గరికి వస్తేనే మరి ఎటువంటి వ్యాధికైనటువంటి సరైన చికిత్స అనేది లభిస్తుంది. మరి డాక్టర్ హేమలత గారు మా స్టూడియోకి వచ్చి ఈ అనస్థీషియా గురించి అలాగే ప్రజల్లో ఉన్న అపోహలను మీరు చాలా క్లియర్ చేశారు, మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.

0: ప్రభాత రేఖల కార్యక్రమంలో ఇంతవరకు వైద్య విజ్ఞానంలో శస్త్రచికిత్సలో సహాయపడే మత్తుమందు ఉపయోగాలు వాటి గురించి తిరుపతి స్విమ్స్ అనస్థీషియా డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి హేమలత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సీఎం సుధాకర్ మోహన్. ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ రాగం సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా 18 పేజెస్ సినిమా నుంచి పాట విన్నాం.

ఈ పాట పాడిన వారు శ్రీరామచంద్ర బేబీ సినిమా నుంచి. ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత చారులత సినిమా నుంచి ఈ పాట వినండి. రీటా సుచిత్ సురేషన్ కలిసి పాడిన పాట ఇది. కండికొండ గీతానికి సుందర్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: With that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Venezuela's acting President Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman, elected President of 81st Session of UN General Assembly, External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, host England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series to 1. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో సాగుతున్న జనగణన కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్న రాష్ట పరిశీలకులు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం 99.3% పనులు పూర్తయినట్టు జీఎంఆర్ అధికారులు కేంద్ర మంత్రికి నిర్మాణ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలను రామ్మోహన్ నాయుడు చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వస్తువులను చేరువ చేశామని, అతి త్వరలో ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగణను నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేయాలని జనగణన రాష్ట పరిశీలకులు పీవీఎల్ఎన్ శర్మ సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జనగణన నిర్వహణ తీరును పరిశీలించారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడి జనగణన సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు, ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై స్థానికులను అడిగి సమాచారం సేకరించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అమలు విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండ కరకాం, రాజాం గారా, చీపురుపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. కొండ కరకాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని జెడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వేతన శ్రామికులకు నిరంతర ఉపాధిని కల్పించడంతో పాటు దీర్ఘకాలిక జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జలధార, జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలితంగా రోజువారీ వేతనదారులకు పని కల్పించడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనీసం 60% పనులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించాల్సి ఉండగా, ఇందులో భాగంగానే సామాజిక పనుల కింద చేపల చెరువుల తవ్వకం ప్రతిపాదనలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రామికులకు చేతినిండా పనిని కల్పిస్తూనే మరోవైపు భూగర్భ జలమట్టాలను పెంచాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ ఫిష్ పాండ్ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వివిధ ప్రతిపాదిత అభివృద్ది ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భోగాపురం, డెంకాడ మండలాల్లోని పలు భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న భూములు, వాటి ప్రస్తుత స్థితిగతులు, సరిహద్దుల వివరాలను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మ్యాపుల ద్వారా సమగ్రంగా వివరించారు. పారిశ్రామిక ప్రగతికి, రాబోయే ప్రాజెక్టులకు ఏ భూములు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భూముల పరిశీలన అనంతరం ఎండీ దినేష్ కుమార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని

0: భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్దితో ముందుకు వెళుతున్నామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ, వ్యాఖ్యానం మణిశ్రీ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ముఖాన్ మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగుల తామర
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సై బాల్.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: హలో శ్రోతలు, బాగున్నారా? 107.5, 103.2 మెగాహెడ్స్ పై వారం వారం ప్రతి వారం ప్రసారమయ్యే ఆల్బం ప్రత్యేక చిత్రసీమలో సినీ సెలబ్రిటీస్ జీవిత విశేషాలు, వారికి సంబంధించిన పాటలు ప్రసారమవుతున్న విషయం మీకందరికీ తెలిసిందే. సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచేందుకు ఇక 5-6 రోజులే ఉన్నాయి. ఆ తర్వాత మా మహిళా శ్రోతలు యాజ్ యూజువల్గా బిజీ. ఈ బిజీ టైంలో కూడా మీకు తోడు నీడ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మాత్రమే. ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు కేవలం వినోద ప్రధానమే కాదు, విజ్ఞాన ప్రధానిని కూడా. అందులో భాగంగానే ఈ ప్రత్యేక చిత్రసీమ. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఒక ప్రముఖ గాయకుడు. ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఇతని పేరు కీర్తిగడించింది. చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల ముసలాల వరకు పరిచయం ఇతని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభంలాంటి ఇద్దరి గాయకుల్లో ఈయన రెండవ వారు. ఇద్దరిది పుట్టిన తేదీ

నాలుగు కావడం విశేషం. ఒకరు డిసెంబర్ 4 అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే గాయకుడు పుట్టినరోజు జూన్ 4. ఏమిటి శ్రోతలు, ఆ గాయకుడు ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఈ పాట వినండి, నాకన్నా ముందు మీరే చెప్పేస్తారు. మరి ఆ గాయకుడి గురించిన విశేషాలు తెలుసుకునే ముందు ఈ పాట వినండి, మిగిలిన విశేషాలు తర్వాత చెప్పుకుందాం.

ఇప్పుడు మీరు విన్న ఆ మధుర కంఠం ఎస్పీబి అని, బాలు అని ముద్దుగా పిలుచుకుని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిదని ప్రత్యేకంగా చెప్పాలా? ఈరోజు మనం గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుంటూ వారు పాడిన కొన్ని వేల పాటల్లో నుంచి కొన్ని పాటలు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. వీరు 1946 జూన్ 4 నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు. ఈ ప్రాంతం ముందు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన వీరి తండ్రి ప్రముఖ హరికథా భాగవతులుగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి పాడే పాటలు విని 5 వయసులోనే తండ్రి వేసిన భక్త రామదాస్ నాటకంలో రామదాసు కొడుకు వేషం వేసి చక్కని పాటలు పాడి ఆనాడే ప్రేక్షకుల్ని మెప్పించారు. నాటి నుంచి నాటకాలలో వేషాలు వేస్తూ స్టేజ్ మీద పాటలు పాడుతూనే ఉన్నారు బాలు. వీరి విద్యాభ్యాసం 7వ తరగతి వరకు నెల్లూరు, 8-9 నగరిలో, ఎస్ఎస్ఎల్సి శ్రీకాళహస్త్రి బోర్డ్ స్కూల్లో, పియూసి తిరుపతిలో, అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ 1 వరకు సాగింది. ఆ తర్వాత ఏఎంఐఏని చెన్నైలో పూర్తి చేశారు. వీరికి 2 5 సోదరీమణులున్నారు. ప్రముఖ గాయని ఎస్పి శైలజ ఈయన సోదరిమణి. చిన్నప్పటి నుంచి ఉన్న గానం పట్ల ఉన్న అభిరుచి వీరిని మ్యూజిక్ పట్ల ఇష్టం కలిగేలా చేశాయి. తన తండ్రి పాడేటప్పుడు పరిశీలన ద్వారా హార్మోనియం, ఫ్లూట్ వాయించడం నేర్చుకోగలిగారు. అతని తండ్రికి బాలు గొప్ప ఇంజనీర్ కావాలి అనేది కోరిక. అందుకే అనంతపురంలో ఇంజనీరింగ్లో చేర్పించారు. టైఫాయిడ్ కారణంగా 1 మించి ఆ కోర్సుని చదవలేకపోయాడు. తర్వాత చెన్నైలో ఏఎంఐ పూర్తి చేయగలిగారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

బాలసుబ్రహ్మణ్యంలో సింగర్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంచెలంచెలుగా ఉద్భవించారు. 1962లో ఇందుకు సంబంధించి తొలిబీజం పడింది. గూడూరులో కాళిదాస కళానికేతన్ వారు లలిత సంగీత పోటీలు పెట్టారు. ఆ పోటీలకి బాలు కూడా రెడీపోయారు. మరి పాటలెలా? కొడుకు ఉత్సాహం చూసి తండ్రి సామమూర్తిలోనే కవి పొంగిపోయాడు. అప్పటికప్పుడు ఆయన పాడవే వల్లకి అంటూ ఒక లలిత గీతం రాసేశారు. దానికి బాలునే ట్యూన్ కట్టుకొని ఆ పోటీలో పాల్గొన్నారు. సంగీత దర్శకునిగా బాలు చేసిన తొలి ప్రయత్నం అది. ఆ పాట అందరి మెప్పు పొందింది, కప్పు గెలిపొందింది. అంతే, బాలుగారి హుషారు రెట్టింపైపోయింది. ఆ ఉత్సాహంతోనే 1962లో ఆల్ ఇండియా రేడియో వారు దేశవ్యాప్తంగా లలిత సంగీత పోటీలు పెట్టారు. బాలు తన ప్రతిభను చూపడానికి మరో సువర్ణ అవకాశం. ఆ పోటీల కోసం బాలు కలం పట్టాడు, గళం సరిచేసుకున్నాడు, కొన్ని పాటలు రాసి తానే బాణీలు కట్టుకున్నాడు. పోటీలో బాలు గళం బహుమతి పొందే వరకు ఆగలేదు. 1963లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు దేశవ్యాప్తంగా లలిత సంగీత పోటీలు ప్రకటించారు. బాలు రెడీ అయిపోయారండి. రాగమో అనురాగమో అంటూ సొంతంగా ఒక పాటను సృష్టించుకున్నారు. పోటీలకు జడ్జిలుగా ఎస్పి కోదండపాణి గారు, ఘంటసాల గారు విచ్చేశారు. బాలు పాడిన రాగం చూసి కోదండపాణి గారికి ఆయన మీద వాత్సల్యం కలిగింది. అతను భుజం తట్టి, నీకు నేను సినిమాల్లో పాడే అవకాశం కలిగిస్తానని చెప్పారు. బాలుగారు పొంగిపోయారండి. అవకాశం కోసం ఎదురుచూశారు. 3 ఏళ్ళు గడిచిపోయాయి. అది 1966 సంవత్సరం డిసెంబర్. 19 ఏళ్ల బాలుగారు టెన్షన్తో ఉన్నారు. కారణం, ఎస్పి కోదండపాణి గారు ఆ రోజు రికార్డింగ్కి రమ్మని కబురు పంపిన రోజు. తర్వాత ఏం జరిగిందో ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

నటులు పద్మనాభం గారి సొంత చిత్రం శ్రీశ్రీ మర్యాద రామన్న. ఆ సినిమా కోసం ఆహా ఏమి ఈ వింత మోహం అనే పాటను తాను, సుశీల, పివి శ్రీనివాస్, రఘురామయ్య ఇలాంటి మేటి గాయకులతో కలిసి పాడే అవకాశం అది. రిహార్సల్స్లో బాగా పాడినా తాను మైక్లో వాయిస్ బాగా వచ్చి రికార్డింగ్ బాగా ఉంటుందా ఉండదా అన్న సందేహం అతనికి లోపల ఉండేది. పాడింది 30 సెకండ్ల పాటే, అయినా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి సినీ సంగీత ప్రియులకు అభిమాన బాలుడైపోయాడు. తొలి పాట పాడే సమయానికి అతని వయసు 20 ఏళ్లే. అప్పుడే టీనేజ్ దాటినా బాలుగాత్రంలో ఇంకా పరిణితి రాలేదు. బాగా పాడతాడు అని పేరు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. దానికి తోడు ఘంటసాల, పివి శ్రీనివాస్ వంటి అతిరథులు రాజ్యమేలుతున్నారు. దాంతో సహజంగానే బాలుకి బ్రేక్ రావడానికి చాలా సమయం పట్టింది. కోదండపాణి గారు బాలు కెరీర్కి పునాది నిర్మిస్తే కెవి మహాదేవన్ గారు దానిపై భవనం నిర్మించారు. వీరిరువురు బాలుకి అవకాశాల మీద అవకాశం ఇస్తూ వచ్చారు. బాలు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కృష్ణ గారు తన సినిమాలలో ఎక్కువగా బాలు చేతనే పాడించారు. ఇంకా చలం, చంద్రమోహన్, శోభన్ బాబు వంటి హీరోలు బాలుకి చక్కని అవకాశాలు ఇస్తూ వచ్చారు. 1972-73 సంవత్సరం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బిజీ అవ్వడం మొదలుపెట్టారు. 1974 ఘంటసాల గారి మరణం తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు కూడా బాలునే పెద్ద దిక్కయ్యారు. 1975 నుంచి గాయకుడిగా పూర్తిగా స్థిరపడిపోయారు. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

బాలు స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కావడంతో హీరోల వాయిస్ను అనుకరిస్తూ పాడడం మొదలుపెట్టారు. దాంతో హీరోలే ఆ పాటలు పాడారా అని అనిపించేలా పాడేవారు. గాయకునిగా బిజీగా ఉన్న సమయంలో 1975లో బాలు ప్రాణ స్నేహితుడు యోగి అనే అతను యువకుల్లారా లేవండి పేరుతో సినిమా డైరెక్ట్ చేయాలనుకున్నారు. అతనితో ఏమి హెల్ప్ కావాలన్నా నాకు చెప్పు అని బాలు చెప్పగా తన సినిమాకి సంగీత దర్శకత్వం వహించమని కోరాడు. బాలు అతన్ని వారించిపోయాడు. అయినా అతడు వెళ్ళలేదు. మిత్రుడి కోసం సరే అన్నారు. 2 పాటలు రికార్డింగ్ అయ్యాక ఆ సినిమా ఆగిపోయింది. అయినా బాలు నిరాశ చెందలేదు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ అతని లక్ష్యం కాదు కాబట్టి. 1976లో దాసరి నారాయణరావు గారు తాను తీయబోయే కన్యాకుమారి సినిమా కోసం సంగీతం చేయమని కోరితే పెద్ద దర్శకుని మాట కాదని లేక సంగీతం చేశారు. ఆ సినిమాలో ఇది తొలి పాట అనే పాట పెద్ద హిట్ అండి. అలా ఆయన

60 సినిమాల వరకు సంగీతం చేశారు. అందులో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. గాయకునిగా బిజీగా ఉన్న తనకు 1979లో శంకరాభరణం సినిమా ఛాలెంజింగ్గా మారింది. శాస్త్రీయ గీతాలున్న ఆ సినిమాలో ముందు తాను పాడనని చెప్పినా సంగీత దర్శకులు పట్టుపట్టి పాడించారు. ఆ సినిమా ద్వారా బాలుగారికి ఎనలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తొలి గీతంలోనే తన గురువు ఎస్పి కోదండపాణి గారి వద్ద నుంచి, "చూస్తూ ఉండు, నువ్వు 40 ఏళ్లకు పైగా పాడతావు" అన్న ఆశీర్వాదం అక్షరాలా నిజమయ్యాయి. 45 సంవత్సరాల కంటే ఎక్కువగానే అతని గాత్రం నిత్య నూతనంగా శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఎంతమంది గాయకులు వచ్చినా కొన్ని రకాల పాటలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే దిక్కు అంతా. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

ఇప్పటి వరకు భారతదేశంలో ఏ గాయకులు పాడని విధంగా 15 కంటే ఎక్కువ భాషల్లో కొన్ని వేలకు పైగా పాటలు పాడారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. తన గురువు కోదండపాణి గారి మీద ఒక రికార్డింగ్ థియేటర్ కట్టించారు. అతని పేరు మీదనే 3 సినిమాలు నిర్మించారు. ఇకపోతే పడమటి సంధ్యారాగం సినిమా కోసం లైఫ్ ఈజ్ అన్న ఆంగ్ల గీతాన్ని కూడా రాశారు. 4 భాషల్లో 6 నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక నంది అవార్డులైతే లెక్కే లేదు. ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన బహుమతుల జాబితాకు లెక్కే లేదు. కేంద్ర ప్రభుత్వం వీరికి 2001 సంవత్సరంలో పద్మశ్రీ, 2011 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. వీరి భార్య పేరు సావిత్రి. వీరికి చరణ్, పల్లవి అనే 2 సంతానం. వీరు కూడా గాయకులుగా గుర్తింపు పొందారు. తెలుగు పరిశ్రమకు కొత్త గాయకుల్ని పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రైవేట్ ఛానల్స్లో సింగర్స్ టాలెంట్ షో నిర్వహించారు. అనేక సినిమాలలో పాడుతూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి ఆయనను బలి తీసుకుంది. తద్వారా సినీ ప్రపంచం ఎంతో దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈరోజు ఆయన పుట్టినరోజు. అయినా ఆయన మన మధ్య లేరు, కానీ ఆయన పాడిన పాటల ద్వారా ఆయన ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారు. ఈ పాటతో ఈ వారం ఇక్కడ

0: ఇంతవరకు ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జి నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం వినబోతున్నాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ముందుగా మనకు వాట్సాప్ చేశారు శ్రోత భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సఖీ సినిమా నుంచి అలై పొంగెరా అనే పాట వినిపించండి అంటూ. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం. వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: GRP ஜுவல்லர் సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి షర్తులు వర్తిస్తాయి GRP జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం
4: కార్యక్రమంలో తర్వాత మనకు శ్రోత మెసేజ్ పంపారు రాజా సినిమా నుంచి పాట వినిపించమని అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి సద్దనప్ప అరుణ అఖిల్ లింగరాజు సుధీర్ వీరు కోరిన పాట ఇప్పుడు విందాం

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తర్వాత ఇంటింటి రామాయణం సినిమా నుంచి మాకు పాట ప్రసారం చేయండి అంటూ మనకు నల్గొండ జిల్లా నుంచి చాలా మెసేజెస్ వచ్చాయండి. చదంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దామోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోకు, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, దామోజ్ వెంకటాచారి వీరంతా కూడా చిత్రియాల గ్రామం నుంచి నల్గొండ. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రియాల గ్రామం నుంచి మరి కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక వారి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరారు. అలాగే తర్వాత ఇదే పాట కోసం మరొక శ్రోత నంద్యాల నుంచి కోరిన శ్రోతలు భారతమ్మ, అలంకృత వైడూర్య విజయమ్మ, దీక్ష, తారిక, యోగ్య, గోనవరం, నంద్యాల గోనవరం నుంచి వీళ్ళు మనకు మెసేజ్ చేశారు. వీరందరి కోసం మరి నంద్యాల నుంచి చాలామంది మనకు ఇట్లాంటి మెసేజెస్ పంపుతున్నారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు. వారి కోసం ఇప్పుడు ఈ పాట విందామా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత స్నేహం సినిమా నుంచి నువ్వుంటే వేరే కనులు ఎందుకు అనే పాట వినిపించగలరంటూ వెంకటగిరి నుండి పెర్మిడి సురేష్ కుమార్, వర్ష, శ్రీదేవి కోరుతున్నారు. అలాగే ఈ పాట కోసమే శ్రోతలు మనకు వాట్సాప్ చేశారు. వీరు సోమనాథం, జనార్దన్ రావు, వంజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, అలాగే వారి కుటుంబ సభ్యులు బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, వీరంతా కూడా తాటిపత్తి గ్రామం, పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లా ఇక్కడ నుంచి వీళ్ళు పంపారు. వీరి కోసం ఈ పాట విందాం.

0: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: అఖండ సినిమా నుంచి పాట కావాలి అంటూ మనకు వాట్సాప్ మెసేజ్ చేశారు శ్రోతలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ అలాగే వాళ్ళ మిత్రుల కోసం. తర్వాత ఇదే పాట కోసం మరొక శ్రోత, వీరు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రాశారు. ధనంజయులు, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగ్ ముని, బాలాజీ, హేమంత్, సాయి, వీరంతా వీరి కోసం ఈ పాట విందామా?

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తారు.

0: చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
3: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం 107.5, 103.2 MHz పై శ్రోతలు. తర్వాత శ్రోత హాయ్ మేడం అంటూ మనకు స్టార్ట్ చేసేసి దిస్ ఈజ్ అమర్నాథ్ అన్నారు. మరి ఎక్కడి నుంచో వారి ఊరు రాయలేదు, కానీ మరి కృష్ణ గారు నటించిన సినిమా పచ్చని కాపురం సినిమా నుంచి వెన్నెలైనా చీకటైనా పాట కావాలి అంటూ మనకు మెసేజ్ చేశారండి. మీరు కోసం మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందామా?

మరి రైతుల బాధలు తీరాలంటే మారుతున్న కాలంతో పోటీపడి వ్యవసాయం చేయడమే. మరి ఈ బృహత్ కార్యంలో మారుతున్న నూతన వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు తిరుపతి ఎఫ్ఎం అందిస్తోంది ప్రతిరోజు సాయంత్రం 7:15కు కిసాన్ వాణి, రైతన్నల కోసం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ. శ్రీకాకుళం జిల్లా పెద్దాసన గ్రామం నుంచి, మా పేరు నవీన్ అంటూ మరి వాట్సాప్ స్టార్ట్ చేసేసి, బుల్లెమ్మ బుల్లోడు సినిమా నుంచి పాట వినిపించగలరు అంటూ తప్పకుండా మా ఊర్లో అందరి కోసం, రేడియో వినే వాళ్ళందరి కోసం ఈ పాట వినిపించండి అంటూ మరి మెసేజ్ చేశారు. వారి కోసం ఈ పాట విందాం. మరి పాట వినే ముందుగా వాణి ఒక ప్రకటన విందాం.
3: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
4: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
3: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
4: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు

0: మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2.

0: 107.5 MHz పై.
1: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత మెసేజ్ చేశారు. శ్రోత ఎవరంటే హైదరాబాద్ నుంచి, వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప వీరంతా కూడా సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి పాట వినిపించండి, నమస్తే మేడం అంటూ మనకు మెసేజ్ చేశారు. శుభోదయం అండి. అవును, మీకు శుభోదయం అంటూ మరి మెసేజ్లో ఉన్నటువంటి ఈ పాట ఇప్పుడు వినేద్దామా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: ఆకాశవాణి
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి 107.5 103.2 MHz పై. శ్రోతలు, తర్వాత శ్రోత మనకు వాట్సాప్ చేశారు, శుభలగ్నం సినిమా నుంచి పొరుగింటి మంగళగౌరి అనే పాట మాకోసం వినిపించగలరు అంటూ. మరి వీరెవరు అంటే, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అలాగే శుభలగ్నం సినిమా నుంచే మాకు పాట కావాలి అంటూ మరొక శ్రోత మనకు పంపారు. వీరు కృష్ణా జిల్లా పిడన నుండి నరసన్న శివగంగ. వీరిద్దరి కోసం, ఇంకా శ్రోతలందరి కోసం మరి ఈ పాట విందాము శుభలగ్నం సినిమా నుంచి. శ్రోతలు, మీకు ఒక గమనిక ఏంటంటే, వాట్సాప్ చిత్రమంజరికి మీరు కూడా వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాలంటే మా నెంబర్ ఒకసారి చెప్పేస్తాను, 877-224-6605. 877-224-6605 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే, మీరు కేవలం పాట కోసమే కాదు కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనకు వాట్సాప్ చేసిన శ్రోతలందరూ కూడా ఈ వాట్సాప్లోనే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు చెప్పచ్చు. అలాగే కేరఫ్ ఆకాశవాణికి పంపుతున్నటువంటి లెటర్స్ అయితేనేమి, మరి ఈమెయిల్స్ అయితేనేమి, వారు కూడా ఈ వాట్సాప్ చిత్రమంజరిలో కూడా మీ పాటలు అడగచ్చు. మీ పాటలు ప్రసారం చేస్తూ మీ పేర్లు కూడా చెప్తామన్నమాట. ఏం శ్రోతలు, తప్పకుండా ఈ విషయం మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే కేరఫ్ ఆకాశవాణికి మీరు కార్యక్రమాలపై మీ అభిప్రాయం తెలియచేయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ కూడా చెప్పేస్తాను, airtptylettersatthereateofgmail.com airtptylettersatthereateofgmail.com ఈ అడ్రస్కి మీరు పంపచ్చు. ఓకే, సరే. మరి చివరిగా వీళ్ళ పాట ఇప్పుడు వినేద్దాం.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: વાણી
1: పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా 26 ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014 నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 తర్వాత భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కాలంలో దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా అనేక చారిత్రాత్మక మార్పులను చూసింది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనల ద్వారా సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించబడింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు సేవల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 2025 నాటికి యూపీఐ 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఆధార్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. డిజీలాకర్కు 300 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామానికి తీసుకువెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడటంలో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీదీ, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్ధితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, రైతులకు, పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
2: కిసానో కా హిత్ హమారీ సర్కార్ కి సర్వోచ్చ ప్రాథమికత హై. ఆజ్ సర్కార్ హర్ కిసాన్ పరివార్ కే ఇర్ద్ గిర్ద్ ఏక్ పూరా సురక్షా కవచ్ బనా రహీ హై. కిసానో కో సస్తీ ఖాద్ మిల్తీ రహే ఇస్కే లియే బీతే వర్షో మే హమారీ సర్కార్ నే లాఖో కరోడ్ రూపే ఖర్చ్ కియే హై. దునియా మే ఆజ్ యూరియా కి జో బోరీ.
1: వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందించే

0: అంత్యోదయ సూత్రంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఊహించని మైలురాళ్లను అందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. దీనివల్ల భారత్లో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ల తయారీ ఊపందుకుంది. గత 12 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు సగటున 28 నుంచి 30 కిలోమీటర్లకు పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. పిఎం గతిశక్తి వంటి బృహత్తర ప్రాజెక్టులు రవాణా రంగాన్ని ఆధునీకరించాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఇటీవల తెచ్చిన భారతదేశ అణుశక్తి సుస్థిర వినియోగం మరియు పురోగతి శాంతి చట్టం ద్వారా అణుశక్తి రంగంలోకి నిబంధనలతో కూడిన ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతిచ్చారు. గతంతో పోలిస్తే ప్రపంచశ్రేణి మౌలిక వస్త్ర కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పిఎం గతిశక్తి కోసం 100,00,000 కోట్లు ఖర్చుపెట్టి రోడ్డు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నింటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ప్రదేశ్లోని సేలా సురంగం, అస్సాంలోని బోగిబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్ ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
1: आज भारत में हो रहे इन विकास कार्यों को देखकर दुनिया भी हैरान है. आप उत्तर में जाएंगे तो चिनाब ब्रिज जैसा निर्माण देखकर लोग हैरान है. पूर्व की तरफ जाएंगे तो अरुणाचल की सेला टनल, असम का बोगीबिल ब्रिज आपका स्वागत करते हैं. पश्चिम भारत में आएंगे तो मुंबई में समंदर पर बना అటల్ సేతు నజర్ ఆయేగా. సుదూర్ దక్షిణ మే దేఖేంగే తో పంబన్ బ్రిజ్ మిలేగా జో అప్ని తరహ కా దేశ్ కా పెహలా బ్రిజ్ హై.
0: కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసింది. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వాయు రక్షణ వ్యవస్థ, తేజస్ యుద్ధ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక పరాక్రమానికి కొత్త చిహ్నంగా నిలిచింది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఉగ్రవాదులకు గట్టి సందేశమిచ్చేలా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు బలమైన జాతీయ భద్రతా విధానాన్ని చాటిచెప్పాయి.
1: ఆపరేషన్ సింధూర్ ఏ సిర్ఫ్ నామ్ నహీ హై, యే దేశ్ కే కోటి కోటి లోగో కీ భావనాఓ కా ప్రతిబింబ హై. ఆపరేషన్ సింధూర్ న్యాయ కీ అఖండ ప్రతిజ్ఞా హై. 6 మై కీ దేర్ రాత్, 7 మై కీ సుబహ్ పూరీ దునియా నే ఇస్ ప్రతిజ్ఞా కో పరిణామ్ మే బదల్తే దేఖా.
0: G20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ తరఫున గళం వినిపించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత స్థానం బలపడింది. G20లో ఆఫ్రికన్ కూటమికి శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయించటం, భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రకటన భారతదేశానికి ఒక దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం

0: అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. గతంలో కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గ్రహాంతర పరిశోధనలు, స్వదేశీ నావిగేషన్, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను సురక్షితంగా దించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దేశ అంతరిక్ష ప్రయాణం కేవలం ఉపగ్రహాలు ప్రయోగించే దేశం స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్ వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడం మోదీ పటిష్ట నాయకత్వానికి నిదర్శనం. భారతదేశం చేపట్టిన కోవిడ్-19 టీకా కార్యక్రమం మానవ చరిత్రలోనే అత్యంత భారీ, అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అత్యంత వేగంగా, పారదర్శకంగా టీకాలను పంపిణీ చేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలయి అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా సాకారం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికతకు మరొక తార్కాణం. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 12 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ దార్శనికతతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ద్వారా సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశంలో డిజిటల్ విప్లవం, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన భారతదేశాన్ని ఒక నిశ్చల స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విజయవంతమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వంటి పరిణామాలు ఈ కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే 3 సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకుని రూపొందించిన విధానాలు సంక్లిష్టమైన పరిపాలనాపరమైన సవాళ్లను అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. అభివృద్ధితో పాటు దేశ వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యమిస్తూ సాగుతున్న నరేంద్రమోడీ పాలనలో ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడచిన 12 ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైంది. నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: అలాగే సత్యగీత భావన వాసు గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొల్లిపాడు నుంచి వివి లక్ష్మి గారు, సంగారెడ్డి విలేజ్ భీమరా రమేష్ గారు, లక్ష్మీ జ్ఞానేశ్వర్, స్వప్న, స్వాతి, స్వాతి చినుకుల, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అపరంజి గారు తిరుపతి నుంచి.

రైట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి. సో ఫస్ట్ అనుకున్న కలర్ అయితే కాదు, అండ్ సెకండ్ అనుకున్న కలర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవ గుడ్ మార్నింగ్ అంటున్నారు కానూర్ నుంచి. తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పోరంకి నుంచి వీర రాఘవమ్మ సాయిరేఖ మౌనిక గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. అలాగే దుర్గా ప్రీతి సునీత బళ్ళారి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గొల్లిపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించారు కానీ ఆన్సర్ కాదండి. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. నీలం రంగు పసుపు ఆ రెండు కలిపితే వచ్చేటువంటి రంగు గ్రీన్, ఆకుపచ్చ రంగు అనమాట. సో దీన్నే ప్రైమరీ కలర్ మిక్స్ అంటారు. ఆర్టిస్టులు ఎవరైనా ఉండే అంటే డ్రాయింగ్ పెయింటింగ్స్ ఇలాంటివి చేసే ఆర్టిస్టులకి ఇది చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో దీన్ని అంటే ఈ నీలం పసుపు ఈజీగా మిక్స్ చేస్తే వచ్చేటువంటి గ్రీన్ ని ప్రైమరీ కలర్ మిక్స్ అని అంటారనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. మరి మన హర్విల్లో ఆ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది? సో మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ ప్రతి మీ అందరి కోసం చిలక పచ్చ కాక అంటూ సాంగ్ అయితే వచ్చేసింది నరసింహనాయుడు ఈ చిత్రం నుంచి.

ఎస్, మరి హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కడప నుంచి వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో మీ మేడం కి కూడా ఒక హాయ్ చెప్పేయండి అయితే. ఓకే, అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ సమత గారు అంటూ మురళి గారు పంపించారు, హాయ్ అండి. అలాగే గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నజరీన్ గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కృష్ణబాబు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా కొల్లిపాడు నుంచి వివి లక్ష్మీ గారు పంపించారు ఆన్సర్. ఓకే, అక్కరపాక నుంచి రమా గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, అండ్ అపరంజీ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్య గీత భావన వాసు గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దుర్గా ప్రీతి సునీత బళ్ళారి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, భీమరా రమేష్ గారు సంగారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా శిరీష గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ లతా గారు ఊయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క వెదురు, బ్యాంబూ ట్రీ అనమాట. సో ఇది రోజుకి 91 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు పెరుగుతుంది. అండ్ మనం మామూలుగా చాలా మంది జనరల్గా ఏమనుకుంటారంటే గడ్డి, గడ్డి మొక్క కూడా ఈజీగా అలా పెరిగిపోతుంటుంది కదా. సో అది కేవలం కొన్ని సెంటీమీటర్స్ వరకే పెరుగుతుందట, కానీ వెదురు మొక్క చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో అదన

అండ్ అదే చెప్తున్నానండి, జయంతి గారు అల్వాల్ నుంచి. సో గడ్డి మొక్క అనుకొని పొరపడతారు అనుకున్నాను, బట్ చాలా మంది మన లిజనర్స్ అందరు కూడా అబ్సల్యూట్ గా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్యాంబో, వెదురు. సో మరి మన అడవిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది? సో మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24888 14 ఈ వాట్సాప్ నెంబర్కి.

0: Bharati FM 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, ఆన్సర్స్ అయితే పంపించారనమాట మన లిజనర్స్. ఎస్ విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, ఎస్ కరెక్ట్ అండి, మీరు విన్నది కరెక్టే. అండ్ సిఆర్ నగర్ రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దుర్గా ప్రీతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్య గీత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ మచిలీపట్నం నుంచి. అండ్ వెంకటగిరి నుంచి పెరిమిడి సురేష్ కుమార్ గారు, వర్షా శ్రీదేవి పంపించారు ఆన్సర్ కాని కాదండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సోమనాథం, జనార్దన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి. పొదలకూరు మండల్ తాటిపత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొలిపాన్ నుంచి వివి లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గన్నవరం నుంచి, ఓకే సారీ, శ్రీనివాస్ గారు గన్నవరం, శ్రీనివాస్ గన్నవరం గారు తిరుపతి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు బంద నుంచి అరుణ కృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ధనరాజు, అనూష కొల్లేరు సరస్సు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొడిలి నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే రైట్ ఆన్సర్ కూడా పంపించారు. పోలవరం నుంచి భాస్కర రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నజరీన్ గారు కోదాడ్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ గా గెస్ట్ చేశారు నజరీన్. అండ్ కృష్ణబాబు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సంగారెడ్డి జిల్లా నుంచి భీమరా రమేష్ గారు పంపించారు కానీ కాదండి ఆన్సర్ అయితే. సో మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఆన్సర్ వచ్చేసి కాలేయం, లివర్ అన్నమాట. అంటే మన లివరు ఒక్కొక్కసారి దాదాపు 75% వరకు దెబ్బతిన్నా కూడా మళ్ళీ అది పూర్తి పరిమాణానికి పెరగలదట. సో లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్.

అయితే లివర్ గురించి మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అదేంటి అంటే, మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన లివర్ ని అంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలు ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి. ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి, స్వీట్స్ తగ్గించండి, అండ్ అలాగే మంచి ఫ్యాట్స్ ఉన్నటువంటి ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, బాదం, వాల్నట్స్ ఇట్లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోండి. ఆకుకూరల్లో బ్రాకలీ, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, ఇలా పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారాలు లివర్ ను క్లీన్ అవ్వడానికి సహాయపడతాయి అనమాట. అండ్ బరువు నియంత్రణ మెయింటైన్ చేయండి, అంటే వెయిట్ ఎక్సైజ్, వెయిట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి. ఎక్సైజ్ ని కంపల్సరీగా మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సమస్యలు అనేవి లివర్ సమస్యలే వస్తుంటాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ మద్యపానానికి దూరంగా ఉండండి. అండ్ సొంత వైద్యం అంటే డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్స్ అస్సలు వాడకండి. ఇవి లివర్ పైన విపరీతమైనటువంటి ఒత్తిడిని పెంచుతాయి అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే హైపటైటిస్ ఏ బి, సో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వ్యాక్సిన్ వేయించుకోవడం అయితే ముందస్తు జాగ్రత్తకి చర్యలు కూడా తీసుకోవచ్చు. అండ్ సంవత్సరానికి ఒక్కసారైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన లివర్ ఆరోగ్యాన్ని ముందే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. రూమ్ టెంపరేచర్ లో లిక్విడ్ గా ఉండేటువంటి ఏకైక మెటల్, లోహం, అంటే రూమ్ టెంపరేచర్ లో లిక్విడ్ గా ఉండేటువంటి మెటల్ ఏంటి? సో ఇది ఒకటే ఉంటుంది, ఆ ఏకైక మెటల్ ఏంటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్ కి. సో సూపర్, విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి అలా క్వశ్చన్ అడగానే ఇలా ఆన్సర్ పంపించేస్తున్నారు, సూపర్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నరసింహుడు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మనం అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. లిజనర్స్ పంపించారు. ఎస్ విశ్వజ్ఞారు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అలాగే కోట సీమనారాయణ మూర్తి గారు కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మల్లికార్జున గారు ధర్మవరం నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కొల్లిపారు నుంచి వివి లక్ష్మి గారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ కడప నుంచి, వినయ్ గారు అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ధనరాజు అనూష కొల్లూరు నుంచి అండ్ ఇంకా దుర్గాప్రీతి కర్ణాటక నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి, అనంతపురం నుంచి, అనురాధ గారు సత్యగీత భావన, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అపరంజి గారు తిరుపతి నుంచి, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, సాయి శిరీష తిరుపతి నుంచి, సిఆర్ నగర్ నుంచి, రాజేశ్వరి గారు అక్కరపాక నుంచి, రమ గారు అండ్ సత్యభార్గవి తాడిపత్రి నుంచి అండ్ సంధ్య గారు నాగల్దిన్నె నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. లత గారు ఉయ్యూరు నుంచి అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బట్ విజయ గారు పంపించారు త్రిమూల్ఘరి నుంచి, సికింద్రాబాద్ నుంచి పంపించారు, కానీ కాదండి. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. బ్రహ్మం గారు ఖమ్మం నుంచి అండ్ అలాగే పలక సత్యనారాయణ గారు కృష్ణకుమారి కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు అనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ అనమాట. రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గా ఉండేటువంటి ఏకైక మెటల్ మెర్క్యూరీ.

0: సమయం 10:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు అనేటువంటి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అండ్ ఈ కార్యక్రమ నిర్వహణ చేసింది డాక్టర్ డి అనూష గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9

0: 5406474 91 54 04 47 4
1: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అలాగే దీంతో పాటు ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు కానివ్వండి, జ్వరాలు లాంటివి కాని, ఇలాంటి వారికి అవగాహన కల్పించటం, అలాగే వీటికి తగిన విధంగా వైద్య చికిత్సలు అందించటం అనుభవం గడించారు. అయితే డాక్టర్ గారు, ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వారు అసలు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలండి?
2: నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగినట్టు చాలా మంది మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా అడిగే ప్రశ్న, నాకు షుగర్ ఉంది, ఏం తినొచ్చు, ఏం తినకూడదు. లేదు, జనరల్ గా బయట ఎక్కడైనా గ్రూప్ ఉన్నా కూడా, అందులో ఉన్నప్పుడు కూడా జనరల్ గా మనకి పేషెంట్స్ కానీ ప్రజలు అడిగే, ఒక డాక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినొచ్చు, ఏం తినకూడదు, అస్సలు తినకూడని ఉన్నాయా, ఏవి తింటే షుగర్ తగ్గిపోతుంది అని. కాబట్టి మనం ముఖ్యంగా గమనించాల్సిందండి, ఏ ఫుడ్ కూడా డైరెక్ట్ గా షుగర్ కి కారణం కాదు. అలాగే ఏ ఫుడ్ కూడా అది తీసుకున్నంత మాత్రాన షుగర్ అనేది క్యూర్ అవ్వదు. మనకి ఏంటంటే ఫుడ్ అనేది ఆ డయాబెటీస్ కి షుగర్ పెంచకుండా ఉండడానికి, ప్లస్ మనిషికి మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించగలిగేలాగా ఉండాలి మన ఫుడ్. ఈరోజు మనం అన్ని జనరల్ గా మాట్లాడదామండి. ఇప్పుడు మనకి జనరల్ గా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటిది ఎంకరేజ్ చేయాలి మనం అంటే, మెయిన్ గా గ్రీన్ వెజిటబుల్స్. గ్రీన్ వెజిటబుల్స్ అనేది ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. తర్వాత పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫిష్, చికెన్, మటన్ తక్కువగా తీసుకోవాలండి. అది ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవాలి. ఈ ఫిష్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి అయితే రెగ్యులర్ గా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాడు అంటే ఇలాంటి ఫుడ్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే, మెయిన్ గా షుగరీ డ్రింక్స్. ఇప్పుడు ఎండాకాలం, మనకి ఎక్కువగా చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ తాగటం, లేదంటే చెరుకు రసం అని ఇలాంటివి తాగటం లాంటివి చేస్తుంటారు. ఈ కూలింగ్, వాటికి కూల్ డ్రింక్స్ అనేసి ఎక్కువ అలవాటు పడిపోతుంటారు. సో ఇలాంటి షుగరీ డ్రింక్స్ ఏవి కూడా తాగకూడదండి, పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది మంచిది జనరల్ డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా. తర్వాత స్వీట్స్, స్వీట్స్ అంటే అందరికీ తెలిసిందే. తర్వాత ఈ బేకరీ ఐటమ్స్ ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో రిఫైన్డ్ కార్బ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిదండి. ఇది మనకి జనరల్ గా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటిది తీసుకోకూడదు అని. తర్వాత మనం డే టు డే డైలీ మీల్ ప్లాన్ ఎలా ఉంటే మంచిది అని మాట్లాడుకుంటేనండి, డైలీ మీల్ ప్లాన్ లో ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన డైలీ మీల్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, అంటే ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ కూడా కావాలండి. ఏదో ఒకటి పూర్తిగా మానేస్తాను అంటే అది బ్యాలెన్స్డ్ ఫుడ్ అవ్వదు. కాకపోతే వీటన్నిటితో, ఈ బ్యాలెన్స్ తో పాటు మనకి మెయిన్ గా చూసుకోవాల్సిందంటే, డయాబెటిక్ పేషెంట్ కానీ, ఎవరైనా డైట్ లో ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, అంటే ఓన్లీ డయాబెటిక్ పేషెంటే కాదండి, ఇవన్నీ మనకి వెయిట్ లాస్ అవ్వాలి, రెగ్యులర్ గా హెల్దీగా ఉండాలి అనుకునే ఎవరైనా పాటించదగిన ఫుడ్ మనకి. ప్లస్ పోర్షన్ కంట్రోల్, అంటే ఎంత తింటున్నాము అది కంట్రోల్ ఉంచుకోవడం అనేది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే డైట్ మీల్ ప్లాన్ అంటే ఏదో పర్టికులర్ గా ఇది తినాలి, అది తినాలి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టి తినాలి ఇలాంటివి అనేది, అది మనకి రెగ్యులర్ గా రోజువారీగా పనికిరాదండి. ఏదో ఒకరోజు చేయగలం, వారం చేయగలం, ఇది అనేది నిరంతర ప్రక్రియ. రోజు మనం సంవత్సరం పొడుగుతా మనం అదే డైట్ తీసుకోగలగాలి, అలాంటిదే మనకి మంచి డైట్ అవుతుంది. సో ఈ రోజు మనం అలాంటి డైట్ ఏంటి అనేది మాట్లాడుకుందాము. మెయిన్ ఫస్ట్ మనకి ఎర్లీ మార్నింగ్, అంటే లేవగానే మాక్సిమం 6 to 7, ఆ 6 to 7 మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీళ్లు, అంటే గోరువెచ్చని నీళ్లు. ఇదేంటంటే మన గట్ మోటిలిటీకి, వాటికి మంచిది అవుతుంది. గోరువెచ్చని నీళ్లు ఒక 5 to 6 నానబెట్టిన బాదం పప్పు లేదా వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. టీ, కాఫీలు మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ లేకుండా, షుగర్ కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఏది తగలకుండా, అన్స్వీటెండ్ ఏది లేని టీ ఆర్ కాఫీ తీసుకోవచ్చు. ఇది 6 to 7 ఎర్లీ మార్నింగ్ స్నాక్ కింద సరిపోతుందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్, ఉదయం టిఫిన్ మోస్ట్లీ 8 to 9 లోపల కంప్లీట్ చేసుకోవడం మంచిది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక చపాతీ లేదా ఒక బ్రెడ్, ప్లస్ మనకి ఆమ్లెట్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఒక 3 to 4 బాయిల్డ్ ఎగ్స్, కాకపోతే ఓన్లీ ఎగ్ వైట్స్. ఒక్క ఎగ్ మట్టుకే మనం రోజుకి ఫుల్ గా తీసుకోవచ్చు, మిగతావి ఓన్లీ ఎగ్ వైట్స్. అలా ఒక చపాతి బాయిల్డ్ ఎగ్స్ లేదా ఒక బ్రెడ్ పీస్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ, లేదు నాన్ వెజ్ కాకుండా ప్లెయిన్ వెజ్ తినే వాళ్ళంటే ఓట్స్, కాకపోతే స్వీట్ కాదండి, ఓట్స్ విత్ పెరుగు కానీ

చెప్తే ఓట్స్ తో ఉప్మా కానీ లేదా ఓట్స్ పోరిజ్ అంటాం, జస్ట్ ఉడకబెట్టి పాలతో ఉడకబెట్టి తీసుకుంటారు, అది విత్ నట్స్ అది తీసుకోవచ్చు. లేదంటే మామూలు వెజిటేబుల్ ఉప్మా గోధుమ రవ్వతో చేసింది, అంటే ఉప్మా అంటే మనలో సగం మంది ఈ సుజీ రవ్వతో చేసింది అంటారండి, కాకపోతే అది కూడా మళ్ళీ మనకి రిఫైన్డ్ కార్బ్ కింద వచ్చేస్తుంది, దానికి మళ్ళీ షుగర్ పెరుగుతుంది. సో కాకపోతే ఉప్మా అయినా కూడా దాంట్లో మళ్ళీ మనం వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫైబర్ కంటెంట్ యాడ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఇడ్లీ దోశ అనేది బాగా మనకి అలవాటు. ఈ అలవాటు పూర్తిగా మానేయటం కష్టం కాబట్టి వారంలో ఒకటి రెండు రోజులు ఇడ్లీ దోశ తీసుకున్నా అది క్వాంటిటీ, ఇందాక మనం అనుకున్నట్టు పోర్షన్ సైజ్, అంటే రెండే ఇడ్లీ విత్ సాంబార్ కానీ చట్నీ కానీ, లేదు దోశ అంటే రెండు దోశ అది మీడియం దోశ మరి పెద్దవి కాకుండా, ఇలా తీసుకొని వీటితో పాటుగా మనం ఏది తీసుకున్నా రెండు ఇడ్లీకి మనకి వాళ్ళకి పొట్ట నిండదు, తర్వాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది లేదా రెండు దోశ తిను. వీటితో ఇప్పుడు నేను చెప్పిన వేటిల్తో అయినా, ఒక నాన్ వెజ్ వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్ లేదు అంటే మొలకెత్తిన గింజలు ఒక బౌల్ ఇలా తీసుకుంటే అప్పుడే మనకు అది ఫిల్లింగ్గా ఉంటుంది. ప్లస్ మనం తిన్న ఇప్పుడు ఇడ్లీ తిని స్ప్రౌట్స్ కూడా తింటే దానివల్ల ఒకేసారి షుగర్ స్పైక్ రాకుండా ఉంటుంది. మనం ఇడ్లీ దోశలు ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే తిన్న తర్వాత వెంటనే షుగర్ స్పైక్ వస్తుంది, సో ఆ షుగర్ స్పైక్ వచ్చేసి తర్వాత మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది, మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. సో అది జరగకుండా ఉండడానికి ఈ బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఒకేసారి మనకి షుగర్ అనేది రిలీజ్ అవ్వదు మనం తిన్న ఇడ్లీ దోశ వీటిల్లోది. సో ఇది యాడ్ చేసుకుని ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. తర్వాత మోస్ట్లీ 11 o'clock అండి, అంటే ఇంకా ఇప్పుడు అస్సలు తినకుండా ఉండడం అనేది డైట్ అవ్వదు, ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో అస్సలు తినకుండా షుగర్ కంట్రోల్ చేసినా మనకి మజిల్ లాస్ అనేది ఉంటుంది. సో ఆ మజిల్ లాస్ అవ్వటం అనేది అంత మంచిది కాదు, మనకి వెయిట్ తగ్గాలి కాకపోతే ఫ్యాట్ తగ్గి వెయిట్ తగ్గాలి అంతే తప్ప మన మజిల్ లాస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎవరు వెయిట్ లాస్ అయినా డయాబెటిక్ పేషెంట్ అయినా నార్మల్ వాళ్ళైనా మజిల్ తగ్గకూడదు అన్నప్పుడు ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ముఖ్యం. తర్వాత ఇలా మనకి బ్రేక్ఫాస్ట్ అయ్యాక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం, అది 11 or 11:30 ఆ టైంలో మనకి ఒక చిన్న యాపిల్ కానీ లేదా ఒక జామకాయ లేదా బొప్పాయి ముక్కలు ఒక కప్పు. ఈ జామకాయ బొప్పాయి ఇవేవైనా కూడా అండి అతిగా పండినవి తినకూడదు, కొంచెం గట్టిగా అంటే కరకరలాడతాయి దూరగా ఉంటాయి అంటాం, అలాంటివి తింటే ఏంటంటే దానిలో షుగర్స్ ఎక్కువ పెరగవు. సో ఇలాంటిది ఫ్రూట్ కానీ ఏదో ఒకటి లేదంటే క్యారెట్ కానీ కీరా ముక్కలు కానీ ఒక కప్పు ఇలా తీసుకోవటం వల్ల మనకి మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్లో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. ప్లస్ మనకి షుగర్ వాళ్ళకి కానీ ఎవరికైనా టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఏదైనా వాడుతుంటారు వాళ్ళకి ఏంటంటే డౌన్ అయిన ఫీలింగ్ అంటే షుగర్ తగ్గిపోయింది నీరసం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఇలా మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ ఏ స్నాక్ అయినా కూడా ఫ్రూట్ జ్యూసెస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పూర్తిగా యాపిల్ చిన్న సైజ్ యాపిల్ తినొచ్చు లేదా బొప్పాయి తినొచ్చు, అంతేగాని ఫ్రూట్ జ్యూసెస్కి ఎప్పుడు కూడా అలవాటు పడకూడదు. ఆ తర్వాత లంచ్ మాక్సిమం 1 to 2 లోపల కంప్లీట్ చేయాలండి, లేకపోతే ఇలానే అన్నట్టు షుగర్ డౌన్ అవటం ఇలాంటివి జరుగుతుంది. ఈ లంచ్లో మనం మెయిన్గా ఈ ప్లేట్ మెథడ్ అంటాం. ఈ ప్లేట్ మెథడ్ అంటేనండి ఒక ప్లేట్ తీసుకుంటే అందులో హాఫ్ మనం తీసుకునే ప్లేట్లో ఒక హాఫ్ ప్లేట్ పూర్తిగా వెజిటబుల్స్ లేదా సలాడ్ అంటే ఇప్పుడు క్యారెట్ కీరా మనకు ఆప్షన్స్ మనకి ఇక్కడ దొరికే వాటిలో క్యారెట్ కీరా పచ్చి బీట్రూట్ లేదంటే లెట్యూస్ అని దొరుకుతుంది, లెట్యూస్ ఈ స్పినాచ్ పాలకూర లాంటివి లేతగా ఉండే పాలకూర ఇవన్నీ ఏంటంటే పచ్చిగా తినేయచ్చు. సో ఇలాంటిది ఈ వెజిటబుల్స్ లేదా సలాడ్ అనేది ఒక హాఫ్ ప్లేట్ ఉండాలండి. ఇంకొక పావు ప్లేట్లో మనం అనుకునే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ లేదా చపాతీ లేదా కొర్రలు. ఈ రైస్ అనేది ఎప్పుడు కూడా వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయడం మంచిది, బ్రౌన్ రైస్ లేదంటే మిల్లెట్స్, మిల్లెట్స్ తీసుకోగలిగితే మిల్లెట్స్. ఇవి ఏది తీసుకున్నా కూడా మిల్లెట్స్ తింటున్నాం కదా అని అది ఎక్కువ తినకూడదు, ఒక పావు ప్లేట్ మాత్రమే ఇవి ఉండాలి. ఇంకొక పావు ప్లేట్లో ఈ పప్పు కానీ లేకపోతే ఈ కూరలు ఈ ఫిష్ చికెన్ ఇలాంటి కూరలు కానీ ఈ పప్పు ప్లస్ వెజ్ కర్రీ ఏదైనా ఆ వెజ్ కర్రీ ఆ వెజిటేబుల్స్ పచ్చివి తీసుకుంటారు ప్లస్ వాళ్ళు వెజ్ కర్రీ విత్ పప్పు అప్పుడు ఏంటంటే ప్రోటీన్ అందుతుంది మనకి. వీటన్నిటితో పాటు ఒక చిన్న బౌల్ కర్డ్, ఆ కర్డ్ అనేది కూడా మనకి ఆ ప్రోబయాటిక్ కోసం మెయిన్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రోబయాటిక్స్ వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరగకుండా ఉంటుందండి. రీసెంట్ స్టడీస్ ఉన్నాయి ఈ ప్రోబయాటిక్స్ మన పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత పెరిగే షుగర్ని కొంచెంగా తగ్గిస్తుంది. సో ఈ ప్రోబయాటిక్ మనకి కర్డ్ నుంచి అందుతుంది. సో ఇలా మన లంచ్ అనేది ఉండాలండి, అంటే ఆ ప్లేట్ మెథడ్ ఫాలో అయితే మోస్ట్లీ మనకి షుగర్ స్పైక్ రాదు ప్లస్ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఈ వెజిటేబుల్స్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నిట్లో మనకి విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ అందుతాయి. ఆ తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్ అండి.

0: 4:30 to 5:30 మధ్యలో ఎప్పుడైనా. అప్పుడు మాక్సిమం మనకి ఇప్పుడు మన ఏరియాలో దొరికేవి శనగలు లేదా పెసలు ఇలాంటివి ఉడకబెట్టైనా, లేకపోతే డ్రై రోస్టెడ్, అంతేగాని నెయ్యి వేయించి వేయించినవి లేకపోతే ఆయిల్లో వేయించినవి ఎప్పుడు తీసుకోకూడదు. ఈ డ్రై రోస్టెడ్ శనగలు లేకపోతే బఠానీలు ఇలాంటివి మనకి చాలా దొరుకుతాయి మన ప్రాంతంలో. లేదంటే పెసలు, అలసందులు ఇలాంటి చాలా ఉంటాయి, ఇవి తీసుకోవచ్చు విత్ ఒక కప్ బటర్ మిల్క్ కానీ లేదా గ్రీన్ టీ, ఇవి మనకి మంచిదండి. లేదు ఇవేమి లేదన్నప్పుడు ఒక గుప్పెడు పీనట్స్ పల్లీలైనా తీసుకోవచ్చు. ఇది మనకి ఈవినింగ్ స్నాక్ కింద ఇలాంటివే వీటిలో ఏదో ఒకటి మనం మార్చి తీసుకోవచ్చు. లేదు మార్నింగ్ నుంచి ఎప్పుడు ఇది తీసుకోలేదు ఎగ్ ఇలా అంటే అప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నా సరిపోతుంది. తర్వాత డిన్నర్ వచ్చేసి 7:30 to 8:30 లోపల కంప్లీట్ చేసేయాలి, మాక్సిమం 8 లోపల కంప్లీట్ చేసేయాలి. కుదరని వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఈ డిన్నర్ అనేది మన లంచ్ కన్నా లైట్గా ఉండాలి, అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డిన్నర్లో కూడా మనకి ఇలాగే చపాతి విత్ వెజ్ కర్రీ ఏదన్నా, లేదంటే చికెన్ తినే వాళ్ళు ఉంటే ఒక 100 to 200 grams చికెన్, అట్లాగా చపాతీ విత్ చికెన్ లేదా చపాతీ విత్ వెజ్ కర్రీ ఏదైనా అలా తీసుకోవచ్చు. లేదు మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ అంటే ఈ పన్నీర్ వీటిల్లో కూడా దొరుకుతుంది, సో ఈ పన్నీర్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిన్నర్ అనేది లైట్గా చేయాలి, లంచ్ కన్నా లైట్గా ఉండాలి. అలవాటు ఉన్న వాళ్ళు మనకి నైట్ పడుకునే ముందు పాలు తీసుకోవచ్చు, కాకపోతే పాలు తీసుకోవాలన్నప్పుడు వెన్న తీసిన పాలు, పూర్తిగా తీసేసిన పాలు అయితే మంచిది, ఫ్యాట్ అది లేకుండా. ఇలాంటి ఇది ఏదైనా సరే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డైలీ ఫాలో అవ్వగలిగేలాగా మాత్రమే ఉండాలి డైట్ అనేది. స్ట్రిక్ట్ నేను డైట్ స్టార్ట్ చేస్తాను అనేసి అసలు తినకపోవడమో లేకపోతే మనం చేయలేనివి అంటే ఎక్కడెక్కడో దొరికేవి అవన్నీ తెచ్చుకొని చేయటం అనేది కరెక్ట్ కాదు. సో మనకి ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా దొరికేవి ఈజీగా చేయగలిగే వాటిల్లోనే మనం చూస్ చేసుకోవడం మంచిది. ఈ ఎండాకాలం మెయిన్ అందరూ అడుగుతుంటారు నేను మ్యాంగో తినొచ్చా నాకు షుగర్ ఉంది. నిజమే మ్యాంగో అనేది మనం పండ్లో రారాజు అంటాము, కాకపోతే ఈ మ్యాంగోస్ తినొచ్చా అంటే అండి మ్యాంగోస్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను తింటాను ఏమి కాదు అని చాలామంది అంటుంటారు. నిజమే ఇవన్నీ ఉంటాయి మ్యాంగోస్లో, మనకి విటమిన్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇది న్యాచురల్ ఫ్రూటే, నాకు తిన్నా షుగర్ పెరగదు అనుకోవడం తప్పు. మనం ఇది తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ పేషెంట్స్ అయినా కొంచెంగా తీసుకోవచ్చు.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరు ఇప్పటి వరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం విన్నారు, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

0: సో మరి సమయం చూసుకుంటే 10:59 అయితే అయిపోయిందనమాట. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ డే మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిది పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక

0: రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కేసుమా. విశాఖపట్నంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఏట్రంక సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్టంలోని యువతకు విస్తృత అవకాశాలు కల్పించడం, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యమని ఆయన తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అని ఆయన నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత చూడాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జూన్ 5న రాష్ట వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమం నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒంగోలు నగరంలో కాలువలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మై భారత్ విజయనగరం జిల్లా యువజన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భారత్ కుమార్ విజయనగరం పట్టణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ శశికళ పేర్కొన్నారు. జిల్లా అంతటా దశలవారీగా వారం రోజుల పాటు జరిగే క్షేత్ర కార్యశాల కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రోజూ తమ మధ్య సందేశాల మార్పిడి జరుగుతూనే ఉందని ట్రూత్ సోషల్లో నిన్న వ్యాఖ్యానించారు. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ నిన్న ప్రకటించింది. కేరళ లక్షద్వీప్లలో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: Ek Bharti FM 101.3.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా బంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్.

0: కల్ట్ క్లాసిక్ మెలోడ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. మరి జూన్ మాసంలో అడుగు పెట్టిన తర్వాత మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. నాకైతే వచ్చేసా మీ అందరినీ అలరించేందుకు నేను మీ ఆర్జే చందనాని. మరి అందరూ బాగున్నారా? ముందుగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ముందు సేఫ్గా ఉండండి. బయట ఎండలు ఈ టైం నుంచి స్టార్ట్ అవుతాయి, ఎగ్జాక్ట్లీ 11 నుంచి ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ మెయిన్గా మెయింటైన్ చేయండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే క్లాత్ చుట్టేసుకొని జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కువగా అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళకండి. సో అది విషయం. అండ్ ఇంకా బోల్డ్ విషయాలు నేను మీతో మాట్లాడతాను. అండ్ సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పేద్దాం ఒక మంచి సాంగ్తో. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3. దాసరి నారాయణరావు గారు లిరిక్స్ అందించుగా మంచి సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారు, జానకి గారు పాడారు ఈ పాటని లంకేశ్వరుడు నుంచి. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో.

11:14 అయిపోయింది టైం. సినిమా కబుర్లలో మనం ఉన్నాం ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ తో అయితే మన సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పేశాం. మరి ఈ సాంగ్ లో మనకి కనిపించే ఆ అందమైన నటి పుట్టినరోజు అనమాట. ఈరోజు 1980s లో ది బెస్ట్ యాక్ట్రెసెస్ చాలా మంది ఉన్నారు కదా, మరి ఆ టైంలో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్ అనమాట ఈవిడ. తెలుగు తమిళ భాషల్లో 250 పైగా చిత్రాల్లో నటించారు. మరి అంతేకాదు ఆ చిత్రాల్లో కూడా అగ్రతారులందరితోనూ నటించారనమాట. మరి నటన ఒక పక్క, అభినయం ఒక పక్క, నాట్యం ఒక పక్క, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. తెరపైన ఆవిడని రెండక్షరాల పేరుతో పిలుస్తారు, కానీ ఆవిడ అసలు పేరు ఉదయ చంద్రిక అనమాట. మరి ఆవిడ గురించి తెలుసుకుందాం, మంచి సాంగ్ కూడా వినేసాం. ఇక ఆవిడ చిత్రాల విషయానికి వస్తే రాక్షసుడు, మరణ మృదంగం, లంకేశ్వరుడు, చండశాసనుడు, గూండ, నాగు, ఇలా చాలా మూవీస్ లో మనందరినీ నటించి అలరిచ్చారు. అండ్ ఆవిడ మాత్రమే కాదు, వాళ్ళ డాటర్ కూడా ఒక మంచి హీరోయినే. మరి విష్ చేసేద్దాం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆ యాక్ట్రెస్ పేరేంటి? సస్పెన్స్, ఎందుకంటే మనం ఇవాళ ఆడుకోవాలి కాబట్టి మధ్యాహ్నం సస్పెన్స్ పెట్టేస్తున్నాను. మరి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే చక్కగా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి మీ అందరికీ కూడా, అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ ఇంకోటి రెడీగా ఉంది మీకోసం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఘటికుడు నుంచి మంచి మెలోడీ సాంగ్ వినేశారు. మనం సినిమా కబుర్లలో ఉన్నాం. మరి కరుపు ఎంత అద్భుతమైన హిట్ గా నిలిచిందో కదా, తెలుగులో వీరభద్రుడు టైటిల్తో. మరి ఇంత హిట్, ఇంత విజయం అందుకున్న మన హీరో సూర్య ఫుల్ జోష్ తో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ తో బిజీ అయిపోయారనమాట. సో ఇంతకీ మూవీ టైటిల్ ఏంటో ఆల్రెడీ రివీల్ అయిపోయింది. దాని గురించి మనం టీజర్లు అన్ని చూసేసాం అండ్ సాంగ్స్ చూసేస్తున్నాం. సో ఇంతకీ టైటిల్ ఏంటి అంటే విశ్వనాథన్ సన్స్ అనమాట. మరి ఈ టైటిల్తో సినిమా అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మొదట అయితే ఈ సినిమాని జూలైలోనే రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే షూటింగ్ పర్పస్ మీద ఇంకొన్ని పనులున్నాయి కాబట్టి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా ఉండడంతో ఈ మూవీని ఇంకొక 1 మంత్ అలా కొంచెం ముందుకు వెళ్ళిందనమాట. ఆగస్ట్ 14కి రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరి వింటేజ్ లుక్ లో భలే ఉన్నాడులే సూర్య అయితే ఇందులో. అలా మనకి కనిపిస్తూ అలరించిపోతున్న సూర్యకి పక్కన జోడీగా అయితే మమితా బాయ్జు నటిస్తున్నారనమాట. మరి ఈ సినిమాలో మనకి రవీంద్ర టాండన్ కనిపిస్తారు అండ్ రాధికా శరత్ కుమార్ గారు కూడా మనకి కీలక పాత్రలో కనిపిస్తారనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగు తమిళ రెండు భాషల్లో మరి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అది విషయం మరి ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం మన హీరో సూర్య మూవీ కోసం. అది మరి ఇంకొక మూవీ అప్డేట్ మరి నేను మీతో షేర్ చేసేస్తాను మన బాలయ్య అప్డేట్ అయితే. అండ్ దానికన్నా ముందు మంచి సాంగ్ రెడీగా ఉంది మీకోసం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి.

0: FM 101.3.
1: ఎందరో మహానుభావులు
2: ఆహా
1: ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మంచి సంగీతం వినేశారు కదా. మరి అశోక చక్రవర్తి నుంచి పాట అయితే మీకు వినిపించేశాను. మరి ఈ రోజు మరి బాలయ్య అప్డేట్ ఏంటి అని అంటే, సో హీరో బాలకృష్ణ అండ్ మంచు మనోజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ ఒక సినిమా మనం చూసేసాం, అదే ఊకొడతారా ఉలిక్కి పడతారా. మరి అయితే ఈ అగ్ర హీరో అయిన మన బాలయ్య సరికొత్త చిత్రం NBK 111, అంటే తన 111వ చిత్రం అయితే రిలీజ్ అవ్వడానికి అలా షూటింగ్ ప్రారంభమై అలా కొత్త త్వరలోనే రాబోతుంది అనమాట. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా? రీసెంట్ గా వీరసింహారెడ్డితో మనకి హిట్ అందించిన గోపీచంద్ మలినేన్ అనమాట. మరి వీళ్ళిద్దరు కాంబోలో అండ్ వాళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న రెండో చిత్రం ఇది. అంటే మంచు మనోజ్ బాలకృష్ణ గారు అండ్ గోపీచంద్ మలినేని, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో, అటు వాళ్ళిద్దరు ఇటు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అనమాట. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో సెకండ్ ఫిలిం అయితే అయిందనమాట ఈ సినిమా అయితే. మరి ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఈ విషయాన్ని డైరెక్టర్ గారే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అండ్ ఒక పవర్ఫుల్ పాత్రలో మనకి మంచు మనోజ్ కనిపించబోతున్నాడు అనమాట. లైక్ నిరాయిలో మనం చూసాం చూసారా, సో అదే విధంగా ఉంటుందా లేకపోతే అంతకు మించి ఉంటుందా మనం సినిమా విడుదలైన తర్వాత చూడాలి. అండ్ మరో అప్డేట్ ఏంటో తెలుసా? ఇందులో మన బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట. అబ్బో మరి ఎన్ని అప్డేట్స్ వచ్చాయో ఈ మూవీకి సంబంధించి. మరి ఇంకా టైటిల్ ఏంటి, అసలు ఇంకా స్టోరీ ఏంటి?

ఏమేంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత ఫ్యూచర్ లో తెలుసుకుందాం. మరి అది సంగతి బాలయ్య ఎన్బీకే 111 గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇంకొక మంచి అప్డేట్ రెడీగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత. వేటూరు గారు లిరిక్స్ అందించుగా ఎస్పీ బాలు గారు సునీత గారు కలిసి పాడిన పాట వచ్చేస్తుంది చెన్నకేశవరెడ్డి నుంచి. మరి సునీత గారికి సంబంధించి ఒక అప్డేట్ రెడీగా ఉంది, మరి అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబర్లు చందనతో కలిసి.

0: కాడ ఫ్లూటవుతుంద తగదిన తగదిన తందాన ముట్టుకుంటే ముద్దవుతుంద తగదిన తగదిన తందాన
1: ఓడి చేరి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చిన్న కేశవరెడ్డి నుంచి సునీత గారు, బాలు గారు కలిసి పాడిన పాట వినేశారు. మరి సునీత గారి అప్డేట్ ఏంటంటే, యాక్చువల్లీ సునీత గారి అప్డేట్ కాదు, వాళ్ళ అబ్బాయి అప్డేట్ అనమాట. మరి ఇలా ఎన్నో మంచి పాటలతో మనల్ని అల్లరిచ్చారు కదా సునీత గారు. మరి వాళ్ళ అబ్బాయి ఆకాష్ గోపరాజు అయితే హీరోగా రాబోతున్నారనమాట ఒక కొత్త సినిమాతో. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో మనందరినీ అలరించిపోతున్నారు. అండ్ ఆ స్టోరీతో పాటుగా ఒక పక్క ప్రేమ, మరో పక్క ఎమోషన్, మరో పక్క కామెడీ, ఇలా అన్ని జోన్స్ ని టచ్ చేస్తూ తెరకెక్కించబోతున్నారనమాట ఒక కొత్త సినిమాని. ఆ సినిమా పేరు కూడా కొత్తగానే ఉంది, ఎందుకంటే టైటిలే కొత్త మలుపు అని పెట్టారు. మరి ఈ కొత్త మలుపు, తన లైఫ్ లో కొత్త మలుపు రావాలని మనం కూడా అనుకుందాం. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి శివ వరప్రసాద్ గారు అనమాట. మరి ప్రొడ్యూసర్స్ వచ్చేసి బాలకృష్ణ గారు అండ్ భాస్కర్ గారు. మరి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక లిరికల్ సాంగ్, టీజర్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఈ నెల 12వ తారీఖు అనమాట. సో జూన్ 12న రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది సినిమా. మరి చూద్దాం మరి ఇందులో మన సునీత గారి అబ్బాయి ఎలా ఉంటారు, ఎలా నటిస్తారు, ఇవన్నీ కూడా మనం థియేటర్స్ లో చూసి మనమందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అండ్ మరొక అప్డేట్ ఉంది మీకోసం రెడీగా, మన బాలయ్యకి సంబంధించి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అనమాట, మళ్లీ రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అదే సినిమా తెలుసుకుందాం. ఎప్పుడైతే మీకోసం సునీత గారి వాయిస్ లో శ్రీనివాస కళ్యాణం నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
3: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
2: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
3: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
2: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
3: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
2: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఎస్, మరి మన బాలయ్య అప్డేట్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ దీన్ని అప్డేట్ అందం కన్నా రీ అప్డేట్ అంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్ళైపోయినా ఇప్పటికీ కూడా సినిమాని తలుచుకోగానే ఆ ట్రైన్ సీన్స్ అంటే చూసారా, మనకి ఇప్పటికీ కూడా మనం విజిల్స్, క్లాప్స్ కొట్టేస్తాం అనమాట. సో 1999లో థియేటర్స్ ని దద్దరిల్లేలా చేసిన ఒక ఫ్యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మనం మాట్లాడుకోబోతున్న ఇప్పుడు సినిమా అనమాట.

అదే సమర సింహారెడ్డి. మన బాలయ్య కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచిన చిత్రం. మండి తెర పైన మళ్లీ మనందరికీ ఒకసారి అలా గర్జించబోతుందన్నమాట బాలయ్య ఈ సినిమాతో. సో సమర సింహారెడ్డి మళ్లీ రీ రిలీజ్ అవ్వబోతుంది. ఎప్పుడో తెలుసా? ఈ నెలలోనే, అది కూడా కొన్ని రోజులే, జస్ట్ ఒక 1 వీక్ తర్వాత థియేటర్స్ లో చూడబోతున్నాం. ప్రీ రిలీజ్ అయిపోతుంది జూన్ 10. మరి అది విషయం. మరి ఈ సినిమా గురించి మాట్లాడంగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ట్రైన్ సీన్లు కదా. మన బాలయ్య చేసిన ఆ యాక్షన్ డ్రామా అయితే మనకి బాగా గుర్తొస్తుంది. అండ్ 1999 జనవరి 13 రిలీజ్ అయింది యాక్చువల్గా ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా. మరి బి గోపాల్ గారి దర్శకత్వంలో, మన బాలయ్య ద్విపాత్రాభినయంలో, విజయేంద్ర ప్రసాద్ గారి రూపొందించిన కథతో, పరుశూరి బ్రదర్స్ యొక్క సంభాషణ మాటలతో, మణిశర్మ గారి సంగీతంతో, ఇలా వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ 1999 అనమాట ఈ సినిమా అంటే. అండ్ అప్పట్లో అసలు ఒక బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మరి సిమ్రాన్, అంజలా జవేరి అండ్ సంఘవి అందరూ కూడా మనకి బాలయ్య పక్కన జోడీగా మంచిగా యాక్ట్ చేసి మనందరినీ అలరించారు. మరి ఇంత అద్భుతమైన ఈ సెన్సేషనల్ హిట్ మళ్లీ మన ముందుకి థియేటర్స్ లో రాబోతుంది, అది కూడా జూన్ 10. అది సంగతి. మరి బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకోండమ్మా, మళ్లీ ఒకసారి చక్కగా వెళ్ళి హ్యాపీగా ఆ ట్రైన్ సీన్స్ కి విజిల్స్ వేస్తూ ఉండండి. అది సంగతి. మరి ఇలా మన సినిమా కబుర్లకి అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మరి అదే మూవీలోంచి సాంగ్ వచ్చేస్తుంది సమర సింహారెడ్డి నుంచి. మనో గారు, చిత్ర గారు పాడిన పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

0: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: Everybody step aside, step aside,

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. గోదావరి పుష్కరాలకు చేపట్టే అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన పుష్కరాలకే పరిమితం కాకూడదని, అవి గోదావరి పరివాహక ప్రాంత ఆస్తులుగా మారాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలపై సచివాలయంలో పుష్కరాల నిర్వహణ కమిటీ, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత చూడాలని బీజేపీ రాష్ట్రాధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా

సందర్భంగా జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమం నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టదారు పాసు పుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక మానసిక అభివృద్ది లోపాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ శశికళ పేర్కొన్నారు. జిల్లా అంతటా దశలవారీగా వారం రోజుల పాటు జరిగే క్షేత్ర కార్యశాల కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం కలవరపడుతోంది. నిన్న రాత్రి పశువులపై దాడి చేయడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మరోవైపు మైదాన ప్రాంతాల నుంచి గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీ శాఖాధికారులు నిలిపివేస్తున్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. కువైట్ బహ్రెన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఈ రోజు విరుచుకుపడింది. దీనికి ముందు కేష్మ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై యుఎస్ దాడులు చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డును హర్మన్ప్రీత్ అధిగమించారు. ఈ ఏడాది మధ్య ఆంధ్రప్రదేశ్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. కృష్ణా జిల్లా అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ క్యాంపస్లో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, ముందస్తు సన్నద్దత, బహుళ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవలు అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సుకు ఆయన వర్చువల్గా పాల్గొన్నారు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా.
4: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. President Draupadi Murmu today inaugurated the National Conclave on Strengthening of Integrated Tribal Development Agencies and Integrated Tribal Development Projects in New Delhi. Addressing the occasion, the President said that tribal society living across the country is culturally very rich and efforts must be made to bring the tribal community forward. She said development must reach the last home and the last village. Ms. Murmu expressed concern that there are still some sections of tribals who are unaware of the various schemes of the government.
5: पीएम जनमन योजना के तहत जनजातीय समुदाय में भी सबसे पिछड़े समूहों के 20,000 से अधिक गांव तक विकास कार्यक्रम को पहुंचाने का लक्ष्य है. हम सब जानते हैं 75 जो ग्रुप्स वो है पीबीटीजी सबसे पिछड़े अभी भी कोई पेड़ के मंच के पे रहते हैं, उनके कोई जमीन नहीं, जमीन था लेकिन रिकॉर्डेड नहीं, इसलिए उनको

ఎస్, ఇక మన ప్రయాణాన్ని అయితే అలా మొదలు పెట్టేద్దాం. ముందుగా మన ఇండియాలోని ప్లేసెస్ మనం ఇవాళ చూడబోతున్నాం అనమాట. సో ముందుగా ఏ ప్లేస్ కి వెళ్దాం? మన భారతదేశంలో సైక్లింగ్ ప్రేమికుల కలల గమ్యం అనమాట ఇప్పుడు మనం వెళ్లబోయే ప్రదేశం, అదే లడక్. మరి ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ప్రశాంతమైన లోయలు ఇక్కడ ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారులపై మనం సైక్లింగ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే. మరి అటువంటి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం అయితే పొందొచ్చు అనమాట లడక్ ప్రదేశంలో. మరి ఇక్కడ ప్రతి మలుపులో కూడా అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రకృతి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఎటు చూసినా ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, పర్వతాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ఇలా చుట్టూ కూడా ఒక కూలెస్ట్ వెదర్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు సైకిల్ తొక్కుతూ అక్కడికి వెళ్ళి. మరి ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు అంటే మే నుంచి సెప్టెంబర్ మధ్యలో మనం గనక వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ లడక్ అనే ప్రదేశం. మరి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే విమానంలో లేహ్ విమానాశ్రయం ద్వారా చేరుకోవచ్చు, లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు మనాలి కానీ శ్రీనగర్ నుంచి కానీ ప్రయాణం చేయొచ్చు అనమాట. సో సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు, అదే సైకిల్ తొక్కుతూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి అందాల్ని ఆస్వాదించవచ్చు. సో ది బెస్ట్ కూలెస్ట్ డెస్టినేషన్ అనే చెప్పుకోవాలి లడక్ అయితే. మరి లడక్ గురించి తెలుసుకున్నారు కదా, ఇంకొక అందమైన ప్రదేశాన్ని నేను మీకు పరిచయం చేస్తాను, అక్కడికి కూడా మన సైకిల్ మీదే అలా వెళ్తూ ఉందాం. ఇప్పుడైతే మంచి సాంగ్ అయితే విందాం మధ్యలో ఈ గ్యాప్ లో, అయితే వింటూ ఉండండి విద్యుత్ భారతిలో మీకు తెలుసా చందనతో కలిసి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

లడక్ లాంటి అందమైన ప్రదేశాన్ని చూసిన తర్వాత మన ఇండియాలోని కొబ్బరి నేల మనం చూడబోతున్నాం. అదే కేరళం అనమాట. మరి కేరళంలో ఉండే అందమైన ప్రదేశాలు మనం చాలానే చూసి ఉంటాం ఇప్పటికీ. అండ్ వాటిల్లో సైక్లింగ్ కి బెస్ట్ అయిన కూడా ఒకటి ఉంది, అదే మున్నార్ అనమాట. విశాలమైన టీ తోటలు, చల్లటి వాతావరణం, పచ్చటి కొండలు, ఇవన్నీ కూడా మున్నార్ ప్రసిద్ధి అనమాట. సైకిల్ పై ప్రయాణిస్తూ

కూడా ఒకటి ఉంది, అదే మున్నార్ అన్నమాట. విశాలమైన టీ తోటలు, చల్లటి వాతావరణం, పచ్చటి కొండలు, ఇవన్నీ కూడా మున్నార్ ప్రసిద్ధి అన్నమాట. సైకిల్ పై ప్రయాణిస్తూ టీ తోటల మధ్యలో అలా వెళ్తూ ఆ ప్రకృతి అందానికి మనం మరింత దగ్గరవుతాం అన్నమాట మున్నార్ వెళ్తే గనక. మరి అక్కడ ప్రత్యేకంగా ఉదయాన కురిసే పొగమంచు, ఆ పొగమంచులో ఉన్న టీ తోటలు, అండ్ అక్కడే మనకి వినపడే పక్షుల కిలకిలలు, ఇలా ఇవన్నీ కూడా మన ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేస్తాయన్నమాట. మరి సెప్టెంబర్ టు మార్చ్ ఈ మధ్యలో అయితే మనం ఈ ప్రాంతాన్ని చూస్తే మరింత అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడికి చేరుకోవాలంటే మనకి సమీప విమానాశ్రయం ఏంటి అని అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సుమారు ఒక 110 కిలోమీటర్లు అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ అంత ప్రయాణం మనం చేసిన తర్వాత అలా సైకిల్ తొక్కుకుంటూ ఆ టీ తోటల మధ్యలో ఆ టీ ఫ్లేవర్ స్మెల్ని మనం ఆస్వాదిస్తూ, అండ్ దాంతోపాటు పచ్చటి ప్రకృతి, చుట్టూతో ఉండే పచ్చటి చల్లటి వాతావరణాన్ని, ఆ కొండల్ని, అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ అక్కడ మనకి ఎన్నో రకాల పక్షులు కూడా కనబడుతూ ఉంటాయి, వాటన్నిటినీ చూసి మనం చక్కగా ఆస్వాదించవచ్చు. మరి ఇలాగా టీ తోటల మధ్యలో సైకిల్ తొక్కుకుంటూ పచ్చని ప్రకృతి ఆస్వాదించాలి అంటే మన ఇండియాలోని కేరళంలో ఉన్న మున్నార్ వెళ్ళాలి. మరింత అందమైన ప్రదేశాలు చూసిన తర్వాత మరి అంతే అందమైన పాట కూడా వినాలి కదా. మీకోసం మంచి సాంగ్ వచ్చేస్తుంది. ఏ సినిమా అంటే కలిసిందమ్రా సినిమా నుంచి సాంగ్ వస్తుంది. మరి ఈ పాట ఉదిత్ నారాయణ గారు, అనురాధ శ్రీరామ్ గారు కలిసి పాడగా మనమైతే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతిలో.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని,
2: వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.
1: ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని

మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్టపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని కల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజువలా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనిజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్

సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకి పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్ పే ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరతలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विविध भारती FM 101.3।
1: राम नालो नीकु नच्चिंदेंटी?
2: नुव्वु बागा मात्लाडुतावु सीता, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విద్ భారతి FM 101.3.

12:44 దాటి 40 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. ఒక సైకిల్ నెలా కాసేపు పక్కన ఆపేశారా, మళ్ళీ వచ్చేయండి, మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే మన ఇండియాలోనే ఒక అందమైన నగరాన్ని చూడబోతున్నాం అనమాట. మరి ఈ అందమైన నగరంలో మనకి ఎన్ని కనిపిస్తాయో తెలుసా? విశాలమైన రహదారులు, చారిత్రక కట్టడాలు, పరిశుభ్రమైన వాతావరణం, ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్లి చూడొచ్చు అనమాట. మరి అంత అందమైన కట్టడాల మధ్యలో సైకిల్ తగ్గుకుంటూ అలా మనం ప్రయాణించి చూస్తే ఎంతో అందంగా ఉంటుంది కదా. ప్రత్యేకించి ఇక్కడ మనకి కనబడే మైసూర్ ప్యాలెస్, సో అదైపోయిందా మనం అక్కడికి వెళ్తున్నామో, మైసూర్ వెళ్ళబోతున్నాం. సో మనకి ఇక్కడ మైసూర్ ప్యాలెస్ తో పాటు ఇతర వారసత్వ కట్టడాలు కూడా కనబడతాయి, మధ్య మధ్యలో ఉద్యానవనాలు కనబడతాయి. మరి వీటన్నిటి మధ్యలో అలా సైకిల్ ప్రయాణం చేసుకుంటూ మనం చూస్తూ ఉంటే అదొక మనకి ప్రత్యేక అనుభూతినిస్తుంది అనమాట. సో కొత్తగా సైక్లింగ్ టూర్ చేసేవాళ్ళు అంటే చాలా మంది టూర్ అనగానే టూ వీలర్స్ ని ఎంచుకుంటూ ఉంటారు, ఫోర్ వీలర్స్ ఇలా, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ జర్నీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లేదా ఏదన్నా ఒక క్రూజ్ ని ఎంచుకుంటూ ఉంటారు, ఇలాగ రకరకాలుగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు. కానీ సైకిల్ ని ఎంచుకుని టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ మైసూర్ అనే చెప్పచ్చు. మరి మైసూర్ వెళ్ళడానికి ది బెస్ట్ టైం ఏంటి అని అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట చూసేందుకు. అండ్ పర్యాటకులు కూడా ఎక్కువ మంది వస్తారు అదే టైంలో. మరి ఈ ప్రదేశాన్ని చూడాలి అని అంటే మనం అక్టోబర్ టు ఫిబ్రవరి ఈ మధ్యకాలంలో అయితే చూసేయచ్చు. మరి మైసూర్ వెళ్ళి అక్కడ ఉన్న మైసూర్ ప్యాలెస్ ని అలా చూసేద్దాం, పాట రూపేణ కూడా వినేద్దాం. ఇప్పుడు మీకోసం ఇద్దరు మిత్రుల నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి వివిధ భారతిలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కూడా బెస్ట్ అన్నమాట ఈ టైం అనేది. మరి ఈ అండమాన్ ఐలాండ్స్ చేరుకోవాలి అని అంటే విమానం ద్వారా అయితే వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చేరుకోవాలి. సో ఇలాగా మన ఇండియాలో అయితే సైక్లింగ్ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఇవాళ మనం చూసినవి చాలా ప్రత్యేకం అన్నమాట. మరది ఇవాళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్, నేను చక్కగా సైకిల్ ప్రయాణం చేసేసాం కదా, అటు ఆరోగ్యం ఇటు ఆనందం అటు ప్రకృతి అందాల్ని చూసుకుంటూ మనందరం పర్యావరణానికి హితంగా చేసే ప్రయాణం. మరి ఇలా మన ప్రయాణాన్ని ముగిచ్చేద్దాం ఒక అందమైన పాటతో. కడలి మూవీ నుంచి వస్తుంది మీకోసం మంచి సాంగ్, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గుంటూరు నగర శివార్లలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెల్త్ టూరిజం ప్రమోట్ చేశామని, ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ సంజీవనితో ప్రపంచంలోని వైద్య విజ్ఞానాన్ని ప్రజల ముంగిటకు తెస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదు అని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. రాష్టంలో రోడ్ల నిర్మాణం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో అప్పుడే రాష్టానికి పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో 31 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా సచివాలయంలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత మామిడి పంట కాలంలో రైతుల నుంచి తోతాపురి మామిడిని గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. మామిడికాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కోస్తే రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఆయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. రాష్టంలో ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్లను ఈ రోజు కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెల 1-2 తేదీల్లో పింఛన్లు ఇస్తుండగా సర్వర్ సమస్యతో పంపిణీలో కొంతమేర జాప్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ రోజు సైతం పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ నిన్న ప్రకటించింది. కేరళ లక్షద్వీప్లో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: FM 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
2: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 o'clock 6 minutes ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ధీర ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన ధీరాలో ఒక ధీర వనిత గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ దాంతో పాటు అమ్మాయిలు మీకు ఉపయోగపడే మంచి విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. మరి ఇంతకీ ఎవరా ఇన్స్పైరింగ్ లేని అంటే సో ఒక మనిషిలో లక్ష్యం ఉండి పట్టుదల కృషి ఉంటే చరిత్ర సృష్టించచ్చు అని నిరూపించిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ అన్నమాట. న్యాయ విద్యార్థినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ చరిత్ర అయితే సృష్టించారు ఒక ధీరవనిత. మనందుకి ఎవరు ఆవిడ తెలుసుకుందాం ఆవిడ గురించి. అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం ఈ ధీర ప్రోగ్రామ్ని.

అనురాగ్ కుల్కర్ని వాయిస్ లో ది గర్ల్ ఫ్రెండ్ నుంచి సాంగ్ వినేశారు కదా. మరి తెలుసుకుందాం ఇంతకీ ఎవరు ఆవిడ అంటే, న్యాయ విద్యార్థినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి యూపీఎస్సీలో విజయాన్ని సాధించి ఐపీఎస్ అధికారినిగా ఎదిగిన అనన్య గారన్నమాట. సో ఇప్పుడు ఆవిడ మన ఒడిశా గవర్నర్ కి తొలి మహిళా పోలీస్ ఏడీసీగా కొత్త చరిత్రనైతే సృష్టించేశారు. మరి ఆవిడే అనన్య అవస్థి. మరి అనన్య అవస్థి గురించి తెలుసుకోవాలి అని మనం ఈ రోజు మన ధీరాలో అయితే డిసైడ్ అయిపోయాం. మరి ఈవిడ 2022 ఐపీఎస్ అధికారి అయిన అనన్య అవస్థిగా మనందరికీ పరిచయం. మరి ఆ తర్వాత రీసెంట్ గా ఒడిశా గవర్నర్ అయిన హరిబాబు గారికి పోలీస్ ఏడీ క్యాంప్ అంటే ఏడీసీగా నియమితుల అయ్యారనమాట. సో ఈ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఆవిడ చరిత్ర సృష్టించేశారు. మరి లోక్సభ నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్ గారు ఆమెను కొత్త బాధ్యతలకి ఆహ్వానించేశారనమాట. మరి అలాగా అనన్య అవస్థి గారైతే రీసెంట్ గా ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. అదే తొలి మహిళా అధికారిగా, అది కూడా పోలీస్ ఏడీసీగా అనమాట. సో ఒడిశా గవర్నర్ గారికి పోలీస్ ఏడీసీగా తొలి మహిళగా నియమితురయ్యారు అనన్య గారు. మరి ఈవిడ గురించి ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ ధీరాలో. ఈలోపు ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ ఉండండి.

0: ఎస్ బేబీస్ నుంచి మంచి సాంగ్ వినేశారు. మనం ధీరాలో ఉన్నాం కదా, మరి అనన్య అవస్థి గురించి తెలుసుకుందాం. మరి ఈవిడ కేవలం ఇలాగ ఒక తొలి మహిళా అధికారిగా ఒక ఏడీసీగా గవర్నర్ కి నియమితులవ్వడం మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఎన్నో సేవలైతే అందించారనమాట. అసిస్టెంట్ కమిషనర్ గా కటక్లో సేవలు అందించారు. అండ్ అంతేకాదు, ఆవిడ ప్రయాణం మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. న్యాయ విద్యలో ప్రతిభ కనబరిచి భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారనమాట. అలా పూర్తి చేసి ప్రజాసేవే లక్ష్యంగా భావించి యూపీఎస్సీలో విజయాన్ని సాధించి ఐపీఎస్ అధికారినిగా ఎంపికై 2022 బ్యాచ్ లో ఐపీఎస్ గా మన ఒడిశా క్యాడర్లు చేరారు. అలా చేరి ఆ సేవలు ఎన్నో చేసి అలా కటక్ ఏసీపీగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్రను పోషించారనమాట. అలా తన క్రమశిక్షణతో పాటు నాయకత్వం సేవాభావంలో ఎన్నో రకాలుగా సేవలు అందించి ఉన్నత అధికారుల ప్రశంసలు పొంది స్త్రీలు ఏ రంగంలో అయినా మరి అత్యున్నత స్థానాల్ని చేరగలరు అని చెప్పి నిరూపించి ఒడిశా యొక్క తొలి మహిళా ఏడీసీగా చరిత్ర సృష్టించారనమాట మన అనన్య అవస్థి గారు. సో ఇట్లాగా మనం గమనిస్తే ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందంజలో ఉంటున్నారు అనడానికి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్సే మనకి లైవ్ లో నిలుస్తూ ఉంటాయన్నమాట. సో అలా రీసెంట్ గా ఒడిశా తొలి మహిళా ఐడీసీగా చరిత్ర సృష్టించేశారు అనన్య అవస్థి. మరి ఇది ఈవిడ షార్ట్ స్టోరీ అయితే, అండ్ ఇంకా మన ధీరాల్లో మరిన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ప్రాంతీయ వార్తల తర్వాత. ఇప్పుడైతే సమయం 1:20 అవుతుంది, ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. రాష్టంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు సంజీవని పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తూ ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం ద్వారా దేశ ఆరోగ్యాభివృద్ది సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1,000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు

0: కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మట్టి పూడిక తీతలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొంటూ
1: పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రెయినీ సీజన్ వరకు మాత్రమే, మాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రెయినీ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చాం, మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీవీఎన్ మాధవ్ కోరారు. గుంతలరహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రహదారులు భవనాల శాఖలో 2 ఏళ్లలో సాధించిన పురోగతిపై మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ది కోసం 2,500 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టామన్నారు. వీటిలో ప్లాస్టిక్ రోడ్లు, నానో కాంక్రీట్ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: మిషన్ పాత్ హోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
0: రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018వ సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అవగాహన సైకిల్

0: ర్యాలీలను నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మేరా యువభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని, యువత ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని సూచిస్తూ,
1: ఈరోజు వరల్డ్ బైసికల్ డేని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి సర్కిల్ నుంచి మన మేరా యువ భారత్ ఆఫీస్ వరకు కూడా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన ఆఫీస్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు ప్రశంసా పత్రాలని అలాగే మెడల్స్ ని కూడా అందజేయడం జరిగింది.
0: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 15న సూర్యలంక నగరవనం వద్ద, 16న బట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రధాన యోగా కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పోతురాజు కాలువ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 4 వారాల పాటు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ, మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: TFM 101.3
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి మనం ఈ రోజు ధీరాలో ఇంకేం తెలుసుకుందామనంటే, మన ప్రతి అమ్మాయి కూడా శారీరకంగా దృఢంగా ఉండలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉండాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటామో, ఆటోమేటిక్ గా మనలో ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినా ఆ సిచ్యువేషన్ ని మనం చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. మరి ఇలాగా మనం మానసికంగా దృఢంగా ఉండాలి అనంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచే కొన్ని అలవాట్లున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటో తెలుసా? రైటింగ్, అంటే రాయటం. రాయటం వల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా? నిజంగా పెరుగుతుందిట. మరి ఎలాగా, ఏంటి, ఇవాళ మన ధీరాలో మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరి ముందుగా అయితే మీకోసం వరుడు కావాలని

సాంగ్ వినిపించేస్తున్నాను, విండో స్టేట్ ఇవ్వండి. సో ఈ పాటలో మనకి వినబడే కొన్ని కొన్ని మాటలు మనకి కూడా కనెక్ట్ అవుతాయి. ఎలాగా అంటే చెప్తా, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్ కాబట్టి. సో ముందు ఈ పాట అయితే వినేసేయండి, ఈ పాట విన్న తర్వాత అదేంటి ఆ మ్యాటర్ ఏంటి మనం అయితే తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతిలో ధీర ప్రోగ్రామ్ చందనతో కలిసి.

ఎస్, ఇదే విధంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు మనలో మనకి తెలియని ఒక క్యారెక్టర్స్ అట్లా మనకి కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ క్యారెక్టర్స్ అన్ని ఎవరంటే మనకి ఉన్న మన విలన్స్ అన్నమాట. సో అప్పుడప్పుడు మొండితనం, పెంకితనం, మనకి మనమే మనల్ని మనమే అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ మనలో మనకి కనబడుతూ ఉంటాయి. అయ్యయ్యో అనిపిస్తుంది అప్పుడు నిజంగానే. సో ఎట్లాగా వరుడు కావాలి నుంచి సాంగ్ వినిపించేశా కదా, మరి మనం మనకి మనంగా మనలో ఉన్న ఆ మానసిక దృఢత్వాన్ని మళ్ళీ తిరిగి పొందాలి అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోగలగాలన్నమాట. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే రోజు మొత్తంలో మనం సాధించిన విజయాలు ఉంటాయి కదా, అంటే మన డైలీ గోల్స్ కొన్ని ఉంటాయి కదా, ఈరోజు ఇచ్చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఇలా ఉండాలి, ఈరోజు ఇలా మనం ఈ పనికి పూర్తి చేసుకురావాలి, బయటికి వెళ్ళాలి, లేకపోతే మనం వర్కింగ్ ఉమెన్ అయితే ఈరోజు ఇంతవరకు నేను వర్క్ చేయాలి. సో ఇట్లా రకరకాల గోల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిల్లో ఈరోజు మనం చేయాలనుకున్న దాన్ని సాధించిన పనులు ఉంటాయి కదా, అంటే కంప్లీట్ చేసేసిన మనం ఒక 10 పెట్టుకున్నామంటే అందులో అట్లీస్ట్ ఆ రోజులో ఒక 5 to 10 మధ్యలో కంప్లీట్ చేస్తాం కదా. అన్నీ కంప్లీట్ చేయలేకపోవచ్చు, బట్ కంప్లీట్ అయితే చేయగలుగుతాం కదా కొన్ని. ఆ సాధించిన విజయాలు, ఈరోజు నేను ఇవి పూర్తి చేసేసాను అని చెప్పి ఒక బుక్ పెట్టుకొని అందులో రాసుకోవాలట. సో అలాగా మీ డైలీ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయటమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10

అందులో పెట్టుకున్నారు, అందులో 7 కంప్లీట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ మీ డైలీ గోల్ ని మీరు రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. అలాగా మీరు ఆ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించారు అనేది ఒక బుక్ లో రాసుకోవాలట. అండ్ ఇలా మనం డైలీ గోల్ ని సాధించడమే, కంప్లీట్ చేయడమే మన డైలీ సక్సెస్ గా కూడా గుర్తించగలగాలి. అండ్ ఇలా చేస్తూ మనకి మనమే మనలో తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ ని పెంచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అండ్ ప్రతిరోజు కూడా పడుకునే ముందు మీలో మీకు నచ్చిన 3 విషయాలు. సో మన చిరు సినిమా గుర్తుంది కదా, ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి అని ఎలా అయితే తను సజెస్ట్ చేశారో ఆ సినిమా ద్వారా, మనం కూడా మనలో ఉన్న మనకి నచ్చిన 3 క్వాలిటీస్ మనకి మనమే. అంటే మనకి ఎక్కడో ఒక చోట మనకి మనం నచ్చుతాం. ఖచ్చితంగా ప్రతి మనిషి వాళ్ళకి వాళ్ళు నచ్చుతారు ఏదో ఒక విషయంలో. అరే సూపర్ రా నేను, అబ్బా వాటే అసలు మన నీకన్నా ఎవరు తోపు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కొన్నిసార్లు ఒక్కొక్క విషయంలో. సో అలాంటి విషయాలు ఏవైనా ఒక 3, అలాగే ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా చూపించుకునే అంశాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఇలా ఉండాలో అని చెప్పి ఒక చిన్న చిన్న కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో కంపేర్ చేయలేని విషయాలు కొన్ని ఉంటాయి. అంటే అవే మీ యొక్క స్పెషాలిటీస్ అవుతాయి అన్నమాట, అలాంటి అంశాలు. సో మీకు మీలో నచ్చిన కొన్ని 3 అంశాలు, అలాగే ఇతరులతో కంపేర్ చేయలేని మీలో కలిగిన కొన్ని స్పెషల్ క్వాలిటీస్. సో వీటిల్ని కూడా మనం ఒక బుక్ లో రాసుకోవాలన్నమాట. సో ఇలా రైటింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అమ్మాయిలు అనేది. ఈ లోప మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి మీకోసం, వింటూ ఆనందించండి. సో ధ్రువ అండ్ వరుణ్ నుంచి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

ఏరియాలో అయితే మనం ఉన్నాం కదా, మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అని అంటే రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు. అండ్ ఇంకా ఏం చేయాలి అని అంటే, ఇందాక నేను ఏం చెప్పాను, మీకు మీలో నచ్చిన ఒక మూడు విషయాల్ని రాసుకోవాలి, అలాగే ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా చూపించగలిగే కొన్ని అంశాల్ని రాసుకోవాలి అని చెప్పి చెప్పాను కదా. అండ్ వాటితో పాటు ఇంకో పని కూడా చేయాలి, ఇతరులతో కంపారిజన్ చేయడం పూర్తిగా మానేయాలి. వాళ్ళు ఇంత బాగా ఉన్నారు, వాళ్ళు అంత బాగా చేశారు, వాళ్ళు లైఫ్లో ఇంత బాగా ఎదిగారు, లేకపోతే వాళ్ళల్లో ఇంత మంచి క్వాలిటీ ఉంది, మనలో ఎందుకు లేదు, అసలు వాళ్ళు ఇంత బ్రైట్గా ఎలా ఉండగలుగుతున్నారు, మన లైఫ్లో మనమెందుకు ఇలా ఉంటున్నాం, ఇలాంటి కంపారిజన్స్ అనేవి చేసుకుంటే మనలో మనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏం చేయాలి అంటే, రేపు అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే విషయాల్ని, అసలు రేపేం కావాలి మనకి అనే విషయాల్ని ఈ రోజే మనం అమర్చుకోగలగాలి, అంటే మనం సెట్ చేసి పెట్టుకోగలగాలి. అండ్ అలాగే ముఖ్యంగా చేయాల్సిన పని ఇది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది, పడుకునే ముందు 10 నిమిషాల పాటు మెడిటేషన్ ధ్యానం కంపల్సరీ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ రోజు మొత్తంలో జరిగినవన్నీ ఒకసారి రికలెక్ట్ అవుతాయి, అవుతూనే మనకి ఏదో తెలియని పాజిటివిటీ కనబడుతుంది, మనం చేసిన మిస్టేక్స్ కనబడతాయి, మనం పడిన బాధ కనబడుతుంది, మనకి కలిగిన ఆనందం కనబడుతుంది. ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ ఒకేసారి మన కళ్ళ ముందు అలా రన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడో ఒకడ మనం చేసిన పాజిటివ్ పాయింట్స్ అనేవి మనకి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆలోచించేలా చేస్తుందన్నమాట. దానివల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనసులో ఆందోళనల్ని పక్కన పెట్టగలగాలి. ఎప్పుడైతే మన మనసులో ఆందోళనలు పెరుగుతూ ఉంటాయో ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటుంది. కాబట్టి మీలో ఉన్న ఆందోళనని కాస్త పక్కన పెట్టగలిగితే మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆటోమేటిక్గా పెంచుకునేందుకు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలో తెలుసా, మన మనసులో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, అమ్మో బాబా మనం చెప్పలేము, బయట మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా మనం చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, వాటిల్ని ఒక బుక్లో రాసుకోవాలి. రాయడం వల్ల ఏమవుతుందంటే, సగం బాధని మనం అక్కడికక్కడే తగ్గించుకోవచ్చు ఆ రాయటం వల్ల. అండ్ అంతేకాదు, మనకి మన మనసులో ఉన్న ఆందోళనలు ఎప్పుడైతే రాయడం మొదలు పెడతామో, ఆ ఆందోళన వల్ల మనకి కలిగే ప్రభావం, అంటే నెగిటివ్ ఇది అనేది పడుతుంది కదా ఇంపాక్ట్ అనేది, అది కొంతవరకు తగ్గే ఇది ఉందన్నమాట, ఛాన్స్ ఉంది. సో అట్లా తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేందుకు అవకాశం కూడా ఏర్పడుతుంది. సో అలా పెరిగితే మనకి మనమే మానసికంగా దృఢంగా మారగలుగుతాం అన్నమాట. అది అమ్మాయిల విషయం. మరి ఇలా తెలుసుకున్నారు కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా కూడా ఉండాలి. సో ఇది మన ధీర ప్రోగ్రామ్. అయితే మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను, లవ్ స్టోరీ నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి మన ధీర ప్రోగ్రాంలో. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ అయితే వినిపించేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ, ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.

0: Shakti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

ఎగ్జాక్ట్లీ 2:31 దాటి 3 సెకండ్స్ కూడా దాటిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. మరి ఇవాళ మన సందడి సందడిలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ 4 గంటల వరకు నాతో కలిసి సందడి చేయాలి అని అంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేసేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర 0866248814. ఇది వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ ద్వారా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ 1.5 అవర్ పాటు 90 మినిట్స్ పాటు మనందరం కలిసి సందడి చేసేద్దాం. ఇక మొదలెట్టేద్దాం మన సందడి సందడి. అంతకన్నా ముందు మన లిజనర్స్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ అంటున్నారు చాలా మంది. చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు ఫ్యామిలీ పంపించారు నల్గొండ జిల్లా నుంచి. అండ్ అప్పలరాజు గారు బడన్ నుంచి, హాయ్ చందన ఎలా ఉన్నారు, సినిమా కబుర్లు ప్రోగ్రామ్ బాగుంది, మంచి పాటలు వేశారు, ఇక సందడి సందడిలో మీ క్రియేటివిటీతో మా మతులు పోగొడతారు, ఇక ఇది మీ నిజం అంటున్నారు. వెయిటింగ్ వెయిటింగ్. సో చూద్దాం ఏం జరుగుతుంది, ముఖ చిత్రాలు మారుతాయా లేదా అనేది చూద్దాం. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు మెసేజ్ చేశారు. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కాదర్ వీరేష్ గారు రాజా నుంచి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సందడి సందడికి వెల్కమ్, లంచ్ అయిపోయిందా అంటున్నారు మధుకుమార్ గారు ఫ్యామిలీ అంతా కూడా మండూరు నుంచి. అండ్ అలాగే క్రియేటివ్జీ గుడ్ ఆఫ్టర్నూన్, చాలా రోజుల తర్వాత వచ్చారు, గ్యాప్ వచ్చింది వచ్చిందా, మీ క్రియేటివిటీ ఏమైపోతుంది, మీరు కూడా వీక్లో 2 టైమ్స్ షో చేయండి అంటున్నారు. సంధ్య నగలు దీన్ని మించి పంపించారు. సంధ్య గారు యాక్చువల్లీ సూర్య నాతో క్రికెట్ ఆడుకున్నాడండి, అందుకే నేను రాలేదన్నమాట ఇన్ని రోజులు. అది

మీతో కూడా అంటే మీలో చాలా మందితో క్రికెట్ ఆడుకునే ఉండుంటాడు నాకు తెలిసి. సో బయట వెదర్ అయితే అట్లా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందయ్య అంటూ శాంతినగర్ నుంచి ఓకే అప్పుడు మెసేజ్ చేశారు, అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్, బట్ నేను అడిగే క్వశ్చన్ కూడా అడిగేశాను అనుకోండి, వాటితో పాటు అన్ని మెసేజెస్ కూడా చూస్తుందాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చాలా ఈజీ, అండ్ అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం అప్పుడే ఎందుకులే ముఖ చిత్రాలు మార్చేయడం అని ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా, సింపుల్ గా ఆన్సర్ చేసేయచ్చు. అండ్ క్వశ్చన్ వినేయండి మరి జాగ్రత్తగా. హీరో శర్వానంద్, లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్నారు ఈనాటి బర్త్డే సెలబ్రిటీ ఎవరావిడ? తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్న ఈనాటి బర్త్డే సెలబ్రిటీ ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఆల్రెడీ మనకి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది, అది ఎవరనేది నేను ఒక మంచి సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి 101.3.

0: विविध भारती एफएम 101.3।
1: సో మహాత్మా మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. హీరో సర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమాలో దాగి ఉన్న ఈనాటి బర్త్డే సెలబ్రిటీ ఎవరు తెలిస్తే ఆన్సర్ చేస్తూ మరొక సాంగ్ మీకోసం వస్తుంది యువసేన నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఎస్, అందరి సందర్లో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ కదా, మీ అందరూ ఈజీగా ఆన్సర్ చేసేసారు. మరి రిపీట్ చేస్తాను, ఆన్సర్ రివీల్ కూడా చేసేస్తాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సర్వానంద్ లావణ్య త్రిపాఠి దంటగా నటించిన సినిమాలో దాగి ఉన్న ఇవాల్టి బర్త్డే సెలబ్రిటీ ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, మరి ఎవరు పంపించారో చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట. అండ్ అలాగే నిషా కేరళ, నిషా అగర్వాల్ అనుకుంటున్నాను నేనైతే మీ ఆన్సర్ని. సో ప్రగతి గారు కేరళ నుంచి మెసేజ్ చేశారు, కానీ అది కాదు. అండ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ రాంబాబు గారు, కమలా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి నాకు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు తెలుసా? ఈరోజు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారనమాట. ఫస్ట్ నేను అడిగిన వెంటనే టపా అని పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అక్కర్పాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెన్య గారు విజయవాడ నుంచి, ఐ డోంట్ నో అక్క అంటుందన్నమాట, బట్ ఇట్స్ ఓకే, ఆ సినిమా పేరు తెలిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. వాళ్ళిద్దరు నటించిన సినిమా పేరు తెలిస్తే. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ కామ్రేడ్ చందన, బోన్సీ సారా, చాలా రోజుల తర్వాత సందడే సందడికి మీకు వెల్కమ్. మేము ప్రశ్నలతో రెడీ, మీరు రెడీనా అంటూ అడుగుతున్నారా? నేను అడిగే క్వశ్చన్ మీరు రివర్స్ అడిగేశారా? ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. పోలైన్ గారు ఆళ్ళగడ్డ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఖాజీపేట్ మండలం నుంచి, ఓకే, బుచ్చయ్య గారు తరాపల్లి నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు రెబ్బవరం నుంచి నాగులు గారు, మీరా అండ్ అమిగద అందరూ కూడా ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ లలిత గారు, మురళి గారు, భాను గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి గణేష్ గారు, వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి పద్మస్తన్నారావు గారు, శ్రీనివాసన్నారావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వంశీరాజు గారు గుంటూరు నుంచి పంపించారు, అక్ష అంటూ పంపించారు. ఓకే, అక్ష ఇస్ ద ఆన్సరే, బట్ ఆ పేరు ఈ రోజు సెలబ్రిటీ పేరు ఒకటి కాదు, ఓకేనా? అది సంగతి వంశీ గారు. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దసగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎలా ఉన్నారు చందన అని అడుగుతున్నారు సుధా గారు కొత్తగూడెం నుంచి. ప్రజెంట్ అయితే ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు మెసేజ్ చేశారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉదయ్ చంద్రిక గారి పుట్టినరోజు ఈరోజు అంటూ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఇలా పంపించారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సందడి సందడికి వెల్కమ్ అంటూ బహుకాల దర్శనాలు బాగున్నారా అంటూ అడుగుతున్నారు ఉభయ కుశిలో పరి. ఎవరండి ఇంతకి? భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట, రామళ్ళ కోట నుంచి మెసేజ్ చేశారు. ఉభయ కుశిలో పరి నేనైతే ప్రస్తుతానికి అదే చెప్తాను అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే గూడూరు నుంచి పంపించారు సుకుమార్ గారు, తేజశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. కృతి కర్బంద అంటూ పంపించారు, కాదు కదా, ఆలోచించండి. అండ్ అలాగే ముందుగా సైకిల్ డే శుభాకాంక్షలు, రెండు గంటల ముందు చాలా విలువైన మాటలు చెప్పారు. డైరీ రాయడం వల్ల కొంతవరకు మనసులో ఉన్న విషయాలు వేరే వాళ్ళతో చెప్పినంతగా బాధ తగ్గుతుంది. పడుకునే ముందు ధ్యానం వల్ల కూడా మంచి జరుగుతుంది. మీ మొదటి ప్రశ్నకు నా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు బొడుబాల సుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు పంపించారు లావణ్య త్రిపాఠి అంటూ. ఓకే, ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన మా మచిలీపట్నంలో భాస్కరుడు వేడి ఎక్కువగా ఉంది అంటున్నారు. కూల్ కూల్ గా మీరు సందడే సందడిలో వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ టుడే బర్త్డే కూడా అంటున్నారు, క్లూ ఇస్తే ఇంకేం కావాలి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఒక్క మచిలీపట్నం ఏంటండి, మొత్తం ఓవరాల్ కొన్ని కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. అటు సూర్యుడు ఇటు భూమి మధ్యలో విజయవాడ అనమాట. మాకైతే అట్లుంది మా పరిస్థితి, విజయవాడ వాళ్ళందరి పరిస్థితి యాక్చువల్లీ. బట్ ఎనీవే సూర్యుడు

క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి, క్రికెట్ కబడ్డీ ఇంకా వచ్చిన గేమ్స్ అన్ని ఆడుతున్నాడు కాబట్టి బయట జాగ్రత్తగా ఉండాలన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా కోనసీమ నుంచి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. అండ్ అలాగే వెంకట సుబ్బాయ్ గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుమలత గారు, లంచ్ అయిందా అండి అంటూ అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ తో. అయిపోయిందండి, రంగారెడ్డి జిల్లా నుంచి అనుకుంటా మెసేజ్ చేశారు. అండ్ అలాగే పెదపరిమి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, బోన్ చేశారా అంటున్నారు విశ్వేశ్వరయ్య గారు, రఘుపతి గారు ఫ్యామిలీ అనమాట. కరెక్ట్ ఆన్సర్ తో కోడుమూరు నుంచి నా భోజనం అయిపోయిందండి. అండ్ అలాగే తాడిపత్రి నుంచి పంపించారు సత్యభార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, సందడి సందడికి వెల్కమ్ అంటూ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ చందన అంటున్నారు, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు ఎక్కడి నుంచి, ముజఫర్నగర్ నుంచి అట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అక్క నేను మీకోసం చాలా రోజులు వెయిట్ చేశాను, నా ఫేవరెట్ ఆర్జే మీరు, క్వశ్చన్ సూపర్. ఇయర్లో సమ్మర్ చాలా ఉంటుంది, అస్సలు అనుకోలేదు, నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు, చెమట అలా వస్తుందంటే నిజమే. బయటికి వెళ్ళి 2 నిమిషాల నుంచి ఉంటే స్నానం అయిపోయింది అంతే. సంధ్య నగలుతుంది నుంచి మెసేజ్ చేసిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ సంధ్య. అలాగే ఉంది ఇక్కడ విజయవాడ పరిస్థితి కూడా. అది నెక్స్ట్. ఇంకా మురహరి యశోద గారు, జానకి గారు పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చందన గారు, మా పెడన్లో భానుడు వెళ్ళిపోయి మేఘాలు వచ్చాయి, ప్రకృతి పులకరిస్తుంది, వర్షం పడేలా అని. ఎంజాయ్ చేయండి, ఇంకేం చెప్తాం, మీ అప్పలరాజు, మీ పెడనంతా కూడా మంచి లక్కీ పీపుల్ ఉన్నారనమాట అప్పలరాజు గారు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి అయితే. అండ్ చక్కగా వరుణ్ అక్కడికి వచ్చాడు అనమాట, అయితే బీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకా శర్వానంద్ లావణ్య త్రిపాఠి మూవీ అంటూ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటున్నారు ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి. ఓకే, మీకు కూడా వెల్కమ్, అటెండెన్స్ చేసేసాం, కరెక్ట్ ఆన్సర్ కూడా. సో ఇంతకి ఆన్సర్ ఏంటి అని అంటే రాధా గారు, మనందరి ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రాధా గారు అనమాట. అసలు ఆవిడ నటన ఒక పక్క, డాన్స్ ఒక పక్క, అభినయం ఒక పక్క, వాట్ ఏ టాలెంటెడ్ యాక్ట్రెస్ కదా. మరి రాధా గారికి విష్ చేసేద్దాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మరి రాధా గారిలో ఒక స్పెషల్ ఇది ఉందన్నమాట ఆవిడ చేసిన మూవీస్లో, ఇంతకీ అదేంటి, అదే మన నెక్స్ట్ క్వశ్చన్. సో చాలా మూవీస్ చేశారు కదా చాలా మంది హీరోస్తో, బట్ చిరంజీవి గారితో చేసిన సినిమాల్లో మాత్రం ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే చిరంజీవి గారు రాధా గారు కలిసి చేసిన సినిమాల్లో ఒకే పదం వచ్చే 4 సినిమాలు చేశారు ఏకంగా, ఒకటి కాదు 2 కాదు ఒకే. అంటే ఆ టైటిల్లో మీకు ఆ పదం కనబడుతుంది అనమాట ఆ 4 సినిమా టైటిల్స్లో. ఇంతకీ ఆ సినిమా టైటిల్స్ ఏంటో కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి 0866-248-8814 వాట్సాప్ నెంబర్కి. రాధా గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు మనకు తెలిసిందే, బట్ ఆ సినిమాలన్నిటిలో ఒక 4 మూవీస్ మాత్రం ఒక పదం సేమ్ పదంతో ఉంటాయన్నమాట టైటిల్స్. అంటే ఆ పదం ఆ 4 టైటిల్స్లో మనకి కనబడుతుంది ఆ సినిమా టైటిల్స్లో. ఆ సినిమాలు ఏంటో కనుక్కోండి 0866-248-8814 ఇది వాట్సాప్ నెంబర్, ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం సందడి సందడిలో ఉన్నాం. మరి రాధా గారు, చిరంజీవి గారి కాంబినేషన్ లో ఒక 4 సినిమాలు మాత్రం ఒకే పదం వచ్చేలా కనబడతాయన్నమాట. అవి ఏ సినిమాలు అని అడిగాను, ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. మరి చూసేద్దాం ఎవరు పంపించారు. క్యాదర్ వీరేష్ గారు గురాజం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజ్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే హర్ష గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కాళ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వంశీరాజ్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దక్ష విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శోభ గారు రేణిగుంట నుంచి ఏమిటో తెలిసినట్టే ఉన్నాయి కానీ తెలియట్లేదు అంటున్నారు. అవునా? ఓకే, కనుక్కోండి. అయితే

ఈజీ, చాలా ఈజీ ఆన్సర్ అయితే. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రామకార్తిక వెన్నెలవల్లి తులసి రావేంద్ర రాఘవేంద్ర అనుకుంటా, వెరైటీగా ఉన్నాయి అందరి పేర్లు. సో కరెక్ట్ ఆన్సర్ అందరిది కూడా, అండ్ అలాగే లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ అంతా తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పడ నుంచి, చంద్రమ్మ ఎలా ఉన్నావు అంటున్నారు, ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే నిష గారు కేరళ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గూడూరు నుంచి చందన చీరలు కట్టి పాట వేయచ్చు కదా అంటున్నారు, ఓకే బట్ ఆ పాట అయితే వేయలేమన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పంపించారు గోల్డ్ శ్రీనివాస్ వర్మ గారట నక్కగూడెం నుంచి, ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ అడిగినందుకు. అండ్ అలాగే గూడూరు నుంచి పంపించారు సుకుమార్ తేజస్వి అమూల్య అఖిల అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కామారెడ్డి జిల్లా నుంచి నైతుల్లా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, రబ్బవరం నుంచి నాగులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా పెదపరం నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పంతాడి శ్రీనివాస్ గారు, గంగా భవానీ గారు కూడా మోరిపొల్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈ నాలుగుట్లో రాధా ఉన్నారు అంటున్నారు పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా చూద్దాం ఎప్పుడు న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. వింటూ ఉండండి వివిధారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. గుంతల రహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్ల పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్టంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈ రోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతుల సంక్షేమం, భూసార పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ 2026 సాగులో పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 62 కోట్ల 20 లక్షల రూపాయలను రాయితీకి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అవగాహన సైకిల్ ర్యాలీలు నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు.

0: विद भारती एफएम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఏమండో, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
5: అమ్మా ఇషు.
4: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
5: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు.
7: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. Twenty-one people lost their lives and 40 others were rescued after a fire broke out at a hotel in Malviya Nagar in Delhi this morning. DCP of South Delhi, Anant Mittal, said the fire has been successfully extinguished with the assistance of 8 fire tenders. Prime Minister Narendra Modi has expressed grief over the loss of lives in the fire incident. In a social media post, the Prime Minister said that authorities are providing all possible assistance to those affected. He also wished speedy recovery to the injured. Mr. Modi also announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund to be given to the next of kin of each deceased. The injured would be given 50,000 rupees. Prime Minister Narendra Modi today met the chairman of the Rashtriya Swatantra Party of Nepal, Rabi Lamichhane, in New Delhi. In a social media post, Mr. Modi said that Nepal is a priority partner under India's Neighbourhood First policy. He added that India looks forward to collaborating with the new government to elevate the special and multifaceted relationship between the two countries to greater heights. The Prime Minister also welcomed the desire of Mr. Lamichhane to work closely together for a shared and prosperous future. President Draupadi Murmu today inaugurated the National Conclave on Strengthening of Integrated Tribal Development Agencies and Integrated Tribal Development Projects in New Delhi. Addressing the occasion, the President said the tribal society living across the country is culturally very rich and efforts must be made to bring the tribal community forward. Ms. Murmu expressed concern that there are still some sections of tribals who are unaware of the various schemes of the government.
8: पीएम जनमन योजना के तहत जनजातीय समुदाय में भी सबसे पिछड़े समूहों के 20,000 से अधिक गांव तक तो विकास कार्यक्रम को पहुंचाने का लक्ष्य है. हम सब जानते हैं 75 जो ग्रुप्स वो है पीबीटीजी सबसे पिछड़े. अभी भी कोई पेड़ के मंच के पे रहते हैं, उनके कोई जमीन नहीं. जमीन था लेकिन रिकॉर्डेड नहीं, इसलिए उनको जमीन देकर घर बनाना, उनके हर चीज के लिए अधिकारी लोगों को जितने कर्मचारी लोगों का दायित्व है.
7: West Bengal's former ruling party, the Trinamool Congress, is in turmoil and on the verge of split. Expelled TMC MLA Ritobrata Banerjee claims the support of nearly 60 MLA.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అక్షరం చేరగానే అందమైన స్త్రీగా మారిపోతాను అన్నాను. అండ్ చాలా మంది కరెక్ట్ పంపించారు, బట్ చాలా మంది సితారా అని కూడా పంపించారు. చూడ్డానికి కానీ అలానే ఉంటుంది. క్లూ అయితే ఇచ్చాను, మరి ఆన్సర్ చేయండి సితారా అని పంపించిన వాళ్ళు అయితే. మరి ఇంకా ఆన్సర్స్ ఎవరు పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ చూసేద్దామా. భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెల్లెల్లెల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లక్కవరం నుంచి వై వెంకటరెడ్డి గారు అండ్ అప్పలరాజు గారు పేడ నుంచి, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన, తిన్నారా అంటూ రాజు గారు ఏలూరు నుంచి అడుగుతున్నారు, తినేశానండి. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజు నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, వివి రెడ్డి గారు అడ్డ రోడ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సితారా అనుకుంటున్నారు అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి, కాదండి అలానే ఉంటుంది చూడ్డానికి, బట్ ఆ వాయిద్యం దాన్ని బట్టి ఆన్సర్ కనుక్కోండి మీరే. అండ్ అలాగే వెంకటేశం గారు, హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామకృష్ణ గారు దేవాంగ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా కోనసీమలో ఉష్ణోగ్రత 34 డిగ్రీలు అంటూ పంపించారు శ్రీనివాస్ గారు, గంగా భవానీ గారు మోరిపొలం నుంచి. ఓకే, బట్ 34 అంటే ఓకే పర్లేదు, అంతవరకు అంతకు మించి ఉందండి ఇక్కడ విజయవాడ పరిస్థితి. 43-44లోకి వెళ్తుంది అన్నమాట యాక్చువల్లీ, అంటే ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లో చూస్తే కనుక. బట్ ఇవాళ మీకు ఈ టెంపరేచర్ పర్వాలేదు 34 అంటే. బట్ ఎనీవే బయటికి అయితే వెళ్ళకండి, ఈ టైం అసలు పీక్ టైం అనమాట, 3 o'clock అనేది, 3 to 4 అనేది. సో హ్యాపీగా నాతో కలిసి సందడి చేయండి అది సంగతి. అండ్ సితారానా అని అడుగుతున్నారు శోభ గారు రేణిగుంట నుంచి, కాదండి. అండ్ అలాగే భీమేశ్వరరావు గారు పడని నుంచి, వా కొత్త ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు చేశారు, మదన్ కుమార్ గారు, రామ కార్తీక అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు ముజఫర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నల్గొండ జిల్లా నుంచి దమోజ్ వెంకటాచార్య గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సిరిసిల్ల జిల్లా నుంచి పంపించారు రాజన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లతా గారు, మురళి గారు ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు సితారా అంటున్నారు, కాదు. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుంచి పంపించారనమాట. బెంగళూరులో ఉన్న శ్రీనివాస్ వర్మ కూడా మా అన్నయ్యే అంటూ పంపించారు నా తరపున, హాయ్ చెప్పండి అంటూ ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సో మీ ఇద్దరికి కూడా హాయ్. అండ్ అలాగే అక్కర్పాక్ నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సితారా అంటున్నారు, కాదండి. అండ్ అలాగే హైదరాబాద్ నుంచి గణేష్ గారు, వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పుట్టపాక నుంచి తిరుమలై గారు, ఆండాల్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వంశీరాజ్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంకయ్య గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, మయూరి గారు అయితే కాదు, ఆవిడ నాట్య కారిణి కదా అది విషయం. అండ్ సితారా అయితే కాదు అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా భాషా గారు పంపించారు రామళ్ళకోట నుంచి అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా నిషా గారు కేరళ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ కొత్తగూడెం నుంచి అక్కు భాషా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మధుకుమార్ గారు పంపించారు మండూర్ నుంచి, గీత అట గీత అయితే కాదు. సో దానికి కూడా నేను చెప్తాను ఏంటనేది, గీత అయితే ఆన్సర్ అవుతండి. అండ్ వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లతా గారు ఊరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిలుకునారాయణ గారు, యమున గారు జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు జిల్లా నుంచి గోపాల్ గారు పంపించారు, కవి కాదు కానీ కిందది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా రెబ్బవరం నుంచి మీరా గారు, అమీదా బేగం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లతా గారు గూడూరు నుంచి పంపించారు, మొత్తానికి కనుక్కున్నారు పైనది కాదు ఇప్పుడు పంపించింది కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి సింధు అంటూ పంపించారు, హౌ హౌ హౌ ఓకే పేరా సింధు కూడా పంపించారా వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మాన్ముకుల గ్రామం నుంచి సర్దార్ గారట, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అబ్బాయి పేరు పెట్టారు, నేను అమ్మాయి పేరు అడిగాను అంతే తేడా. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేణు గారు జయంపు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు, అంటే సరస్వతి కదా వాణి అంటే, కానీ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా

డమరుకం నుంచి సాంగ్ అయితే వినేశారు హరిహరన్ గారు చిత్ర గారు పాడగా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, రెండక్షరాల సంగీత వాయిద్యాన్ని నేను నా ముందు

ఎవరు పంపించారు? గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శంకరపల్లి నుంచి పంపించారు స్పందన గారు అండ్ కృష్ణ గారు, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉయ్యూరు నుంచి సుమతి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కిషోర్ గారు, లక్ష్మణరావు గారు ఇద్దరు కూడా పంపించారు. వేణు కాదు బట్ ఇలా కూడా రాయొచ్చు, అంటే నేను అమ్మాయి పేరు అడిగా కదా, సో వేణు అయితే అబ్బాయి పేరు అవుతుంది అన్నమాట.

రాణి గారు పంపించారు జాన్రపేట నుంచి సంగీత అనుకుంటున్నారట, సంగీతం నుంచి సంగీతం తీసుకొచ్చారు, బట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పాత బస్ స్టాండ్ నుంచి పంపించారు మీ వేరే బాబునా? ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి పంపించారు లక్ష్మణ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెవటపల్లెం గూడూరు నుంచి పంపించారు సుకుమార్ గారు, తేజశ్రీ, అమూల్య, అఖిల్య అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బట్ యాక్చువల్లీ హైదరాబాద్కి వెకేషన్ వచ్చారట, అమ్మో ఇక్కడ వర్షం ఘోరంగా పడుతుంది ఫుల్గా అంటూ పంపించారు దేవత సాయి పల్లవి అంట. సో మీ ఆన్సర్ అది అనుకుంటున్నారా పల్లవి అని? అంటే పాటలో భాగం పల్లవి, బట్ నేను అడిగిందంటే సంగీత వాయిద్యం అనమాట, అది ఇష్యూ. ఇంతకీ ఎవరు పంపించారు? కృష్ణసుమ అట. ఓకే, హాయ్ కృష్ణసుమ. నెక్స్ట్ ఇంకా పరశురాములు గారు, పద్మ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నేను కరెక్టే చెప్తున్నా అండి, మీ పేరు చాలా క్లియర్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సంగీత అంటున్నారు, సంగీత కూడా కాదు. అండ్ అలాగే దీకొండ ప్రసాద్ గారు, నాగూర్ బాయ్, నాగూర్ బి గారు కోకిల అంటూ ఆన్సర్ చేశారు, విజయవాడ నుంచి కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు బొడుబాల సుబ్రహ్మణ్యం గారు, రామానగర్ నుంచి. నెక్స్ట్ ఇంకా సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయక్క అంటూ సమ్మర్లో ఎయిర్ ఏసీలు ఫ్యాన్లు ఇవేవి సరిపోవేమో అంటూ పంపించింది అనమాట. నిజం, ఈ సమ్మర్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ అదే వెంకటాచారి గారు, నెక్స్ట్ నెక్స్ట్ అదే మీరు బాగా గెస్ చేసేసారు. అండ్ ఒక వర్షం పాట కూడా వేస్తే బాగుంటుంది కదా అంటున్నారు. అంటే ఈరోజు మన లిజనర్స్ లో మిక్సడ్ వెదర్ ఉంది కాబట్టి ట్రై చేస్తా అప్పలరాజ్ గారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేయబోయే ముందు ఇంకొకళ్ళు పంపించారనమాట. సో మండూరు నుంచి మధుకుమార్ గారు, సరస్వతి అనుకుంటున్నారు ఆన్సర్ని. సో కాదు, ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేస్తున్నాను, రివీల్ చేసేస్తున్నాను, ఇంకెవరు ఆన్సర్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. మరింతకీ ఆ సంగీత వాయిద్యం ఏంటంటే రెండక్షరాల సంగీత వాయిద్యం, వీణ అన్నమాట. ఆ వీణ అనే ఆ పదం ముందు ఒక అక్షరాన్ని చేర్చారనుకోండి, అందమైన అమ్మాయి ప్రవీణ అయిపోతుంది. ఇంతకీ మన లిజినెస్ లో ఎవరైనా ఉన్నారు, ఉండే ఉండి ఉంటారులే. సో వాళ్ళకి హైఫై కొట్టేద్దాం. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రవీణ అనమాట. అండ్ కొంతమంది నవీణ అని కూడా పంపించారు, ఇంగ్లీష్ లో రాస్తే అది కరెక్ట్ అవుతుంది, బట్ తెలుగులో వీణ అనం కదా, వీణ అంటాం. సో అది విషయం. సో ప్రవీణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది మరి నెక్స్ట్ క్వశ్చన్ లో వెళ్ళిపోదాం. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8144 కి. తెలియకుండానే ఈరోజు మన లిజినెస్ బాగా కనెక్ట్ అయిపోయారబ్బా నా క్వశ్చన్ కి. యాక్చువల్లీ క్వశ్చన్ లో కూడా ఇక్కడ వెదర్ వచ్చిందనమాట. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, నాకు ఆన్సర్ చేసేయండి. బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచిందనమాట, అప్పుడే వచ్చి నుంచింది. అయితే పక్కనే ఒక పెద్ద ఆయన వచ్చారు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ స్టాప్ గురించి ఇలా జనరల్ థింగ్స్ మాట్లాడుతూ, అమ్మాయి నీ పేరేంటమ్మా అన్నారు. అన్నప్పుడు ఏమన్నట, ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదండి అందిట. మరి ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి తెలుసుకొని 0866-248-8144 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచింది, పక్కనే ఒక పెద్ద ఆయన నుంచున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మాయి నీ పేరేంటమ్మా అని అడిగారు. అడిగినప్పుడు ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదండి అందట ఆ అమ్మాయి ఆ పెద్ద ఆయనతో. మరి ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి తెలిస్తే 0866-248-8144 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరొక సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సూపర్ సాంగ్ అయితే వినేశారు భోళ శంకర్ నుంచి. అండ్ మన వాళ్ళ డాన్సెస్ కూడా అలానే ఉన్నాయి. అసలు ఒక్కొక్కళ్ళు భలే క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆ అమ్మాయిలు ఇంత మంది ఉన్నారా అసలు ఈ ఆన్సర్ లో అని చెప్పి అనిపించింది నాకైతే. బట్ ఎవరన్నా ఒక్కళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారేమో చూద్దాం. నేను క్వశ్చన్ రిపీట్ చేసిన, జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి చెప్పిన మాటలో ఉంది ఆన్సర్. చాలా మంది అందులోంచి కొత్త కొత్త పేర్లు భలే క్రియేట్ చేశారు. బట్ ఆన్సర్స్ చాలా బాగున్నాయి. మరి క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే ఆన్సర్స్ కొంచెం మీరే చెక్ చేసుకుంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, బస్ స్టాప్ లో ఒక అమ్మాయి నుంచింది, ఆ పక్కనే ఒక పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి నీ పేరేంటి అని అడిగాడు అనమాట ఆయన. అడిగితే అమ్మాయింది, ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదండి అందనమాట ఆ పెద్ద ఆయనతో. అవునమ్మాయి అనేసి ఇక ఆపేశాడనమాట ఆయన ఇంకా మాట్లాడడం. మరి ఆ అమ్మాయి అన్న మాటల్లోనే అమ్మాయి పేరుంది. ఆ అమ్మాయి పేరేంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. వచ్చేసాయి మరి ఆన్సర్స్ చూసేద్దాం. వాసవి అంటూ పంపించారు ఎవరు, వెంకటగిరి నుంచి అనుకుంటా, మండూర్ నుంచి పంపించారు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు. సో వాసవి కాదు, ఇంకేం పంపించారు రిమైనింగ్ మన లిజనర్స్ అంటే, అప్పలరాజు గారు పడి నుంచి వేద అనుకుంటున్నారట, లక్కవరి నుంచి వెంకటరెడ్డి గారు కూడా. సో అది కాదు. అండ్ వీణ అనుకుంటున్నారు ఎవరు, శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి కాదు. ఉష అనుకుంటున్నారు కాదర్ వీరేష్ గారు రాజల్ నుంచి కాదు. అండ్ అనురాధ గారు అనంతపూర్ నుంచి వీణ అనుకుంటున్నారు కాదు. అండ్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు భాను అనుకుంటున్నారు కాదు. పేర్లు చూసారా, అక్కడలో కూడా రిపీట్ అవ్వాలా, బట్ చాలా బాగున్నాయి అన్న అమ్మాయిల పేర్లు అయితే. నెక్స్ట్ ఇంకా పంపించారు గూడూరు నుంచి తేజశ్రీ సుకుమార్ అండ్ ఫ్యామిలీ. వర్ణ అనుకుంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా సూర్య అనుకుంటున్నారు సాయి వేముల బల్ నుంచి కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు జయంపు గ్రామం నుంచి సన్ని అనుకుంటున్నారట అమ్మాయి పేరు కాదు. అండ్ ఉష అనుకుంటున్నారు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అంతా, బట్ కాదు. నెక్స్ట్ ఇంకా వేద అనుకుంటున్నారు నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు. సో కాదు. అండ్ అలాగే రాధ అనుకుంటున్నారు మంగళగిరి నుంచి గ్రీష్మ గారు, కాదు. సీత అనుకుంటున్నారు లలిత గారు, మురళి గారు ఫ్యామిలీ తిరుపతి నుంచి, సీత కూడా కాదు, అయ్యో. అండ్ వంశీరాజు గారు గూడూరు నుంచి వేద లేదా వేదిక అట, రెండు కూడా కాదు. ఓ, వేడిగా అన్న దగ్గర నుంచి వేదిక తీసుకొచ్చారా, వెరీ నైస్, బట్ అయితే కాదు. అండ్ హాయ్ అక్క అంటూ పడ నుంచి అనసూయ రోజా ఇద్దరు కూడా పంపించారు, హాయ్ ఇద్దరికి కూడా. అండ్ అలాగే వర్ష అనుకుంటున్నారు, పేరైతే రాజన్న గారు సిరిసిల్ల నుంచి. సో కాదు. అండ్

నెక్స్ట్ ఇంకా తన పేరు వేద అట. సో ఎవరు పంపించారు? మీ పేరు పేరు పేరు పేరు సుమలత, అదేనా మీ పేరు? రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు సుమలత గారు. ఆ అమ్మాయి పేరు వేద కాదు. అండ్ అలాగే తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు జ్వాల అంటూ పంపించారు. నాకు ఈ ఆన్సర్ బాగా నచ్చింది, ఎందుకంటే వాతావరణంలో ఉన్న వేడిని అమ్మాయి పేరుగా మార్చారు చూసారా, అది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా సూర్య రమ అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి. రమ గారి హైదరాబాద్ సూర్య రమ గారు హైదరాబాద్ నుంచి ఆన్సర్ రోజా అనుకుంటున్నారు. ఓకే, బట్ అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా హర్షిని హరిణి అనుకుంటున్నారు దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, ఇద్దరు కూడా కాదు కదా. అండ్ సూర్యవతి అనుకుంటున్నారు డీకొండ ప్రసాద్ గారు, నాగూరి భాయ్ గారు, నాగూర్పి గారు అనమాట విజయవాడ నుంచి, బట్ కాదు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు దేవశ్యామ్ గారు బిజ్వరం నుంచి. ఓకే, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ ఇంకా రెబ్బవరం నుంచి మీరా గారు, అమిత గారు, సూర్యకాంతం అనుకుంటున్నారట, కాదు భాను లేదా భానుమతి కూడా కావచ్చు. సూర్య సూర్యకాంతం సూర్యకళ అబ్బాయి, ఎంతమంది అమ్మాయిలు వచ్చారండి సీతా మహాలక్ష్మి గారు, బట్ వీళ్ళెవరూ కాదండి, అది విషయం. ప్రశ్నే మరలా తెలపవలను, ఎందుకంటే అనివార్య కారణముల వల్ల ప్రశ్న వినలేకపోయాను అని చెప్పి కిషోర్ గారు లక్ష్మణరావు గారు పంపించారు. ఆకవి నుంచి నేను ప్రశ్న అడిగాను, మీరు విన్నారని అనుకుంటున్నాను, అది విషయం అండి. నెక్స్ట్ ఇంకా చందన, ఇక్కడ మా అల్ఫుజాలో వెదర్ కూల్గా ఉంది, మీ విజయవాడలో ఎలా ఉంది అని అడుగుతున్నారు నిషా కేరళ నుంచి. ఆన్సర్ వేదిక వర్ణిక అట. బా పేర్లు చూసారా ఎంత బాగున్నాయో, అమ్మాయిల పేర్లు, బట్ అవైతే ఆన్సర్ కాదు. విజయవాడలో వెదరా, అటు సూర్య వస్తాడా, ఇటు మేఘానా, అటు వర్షానా, ఏం తెలియట్లా, ఏం అర్థం అవట్లా. ప్రస్తుతానికైతే సూర్య ఉన్నాడు, అది విషయం. నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, ఎప్పుడు ఇప్పుడే ట్యూన్ చేశారు జస్ట్ అంటూ కోడుమూరు నుంచి పంపించారు తేజస్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. మీకు క్వశ్చన్ కి ఆన్సర్ ప్రకృతి అంట, అమ్మాయి పేరు బాగుంది కానీ అమ్మాయి పేరు కాదు. ఆ అమ్మాయి పేరు వైశాఖ అట, బాబా ఆశ శ్రీనివాస్ గారు కానీ అది కూడా కాదు. అండ్ భూమేశ్వర గారు, భూమిలక్ష్మి గారు ప్రమీల లేదా లావణ్య అనుకుంటున్నారు కానీ కాదు. అండ్ కొత్తగూడెం నుంచి యాకుబాష గారు, ఐ థింక్ వైష్ణవి అట అమ్మాయి పేరు కానీ కాదు కదా. అండ్ పెదమోదుగుపల్లి నుంచి పాలాది మాధవరావు గారు, ఆ అమ్మాయి పేరు గ్రీష్మ అంటూ పంపించారు, మీ ఆన్సర్ చాలా బాగుంది బట్ అయితే కాదు. అండ్ లావణ్య అంటూ వెంకట సుబ్బయ్య గారు కందకేపల్లి విలేజ్ నుంచి పంపించారు, కాదు. అండ్ అలాగే వర్షిణి లేదా ఉష లేదా లావణ్య అంటూ పంపించారు కనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, కాదు. అండ్ ఉష అంటున్నారు నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు, జానకిరాజు గారు, కాదు. అండ్ ఇదే ఆన్సర్ ని పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు పంపించారు, సో అది కూడా కాదు. అండ్ శ్రీనివాస్ గారు పైన మెసేజ్ నేను చూశాను, నేను ఎప్పుడన్నా మార్నింగ్ షోలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, ఓకేనా. అండ్ షమీనా గారు కురబాలకోట నుంచి గ్రీష్మ రోహిణి ఇద్దరు అనుకుంటున్నారంట పేర్లు కానీ కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ శ్రీనివాస్ వర్మ గారు పంపించారనమాట, బెంగళూరు ఆశా శ్రీనివాస్ వర్మ హై అంటూ పంపించారు. ఓకే, మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తున్నారు మీ తరఫున, ఓకే నైస్. బట్ నేను కూడా చెప్పేస్తాను హాయ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే వర్ణ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా తిరుపతి నుంచి దేవసేన అడుగుతున్నారు, అనిపిస్తుంది జ్వాల లేదా తార అని, కానీ రెండు కూడా కాదు. అప్పలరాజు గారు మొత్తానికి కనుక్కున్నారనమాట, కంగ్రాట్స్ అప్పలరాజు గారు, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది ఈ క్వశ్చన్ కి మీది. అండ్ నెక్స్ట్ ఇంకా వైష్ణవి అనుకుంటున్నారు ఉమ్మడి నుంచి జైనదీన్ గారు, స్నేహభాను గారు. అండ్ అలాగే రోజా అనుకుంటున్నారు సుజాత గారు భవానీపురం నుంచి. అండ్ అలాగే అక్కర్పాక్ నుంచి రమా గారు ప్రకృతి జ్వాల అనుకుంటున్నారట. అండ్ అలాగే కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి సూర్యకాంతం కానీ గరిమ కానీ అనుకుంటున్నారట. ఓకే, అండ్ అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు వర్ణ అనుకుంటున్నారు. అండ్ అలాగే భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వైష్ణవి అంటూ ఆన్సర్ చేశారు హాయ్ అంటూ నెల్లూరు నుంచి అంకయ్య గారు, కానీ కాదు. అండ్ వాణి అంటున్నారు భాస్కర్ గారు పడ నుంచి, కాదు. అండ్ రవీజా అంటున్నారు ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి, కాదు. అండ్ అలాగే నరసింహారావు గారు వాణి అంటూ పంపించారు కొత్తగూడెం నుంచి, కాదు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు భాను అనుకుంటున్నారట, కాదు. అండ్ వాణి అంటూ గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుంచి పంపించారు, కాదు. అండ్ అరుణ అంటూ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు, కాదు. అండ్ ఉష అంటూ చిలుకు నారాయణ గారు పంపించారు, కాదు. అండ్ రోజా అంటున్నారు అనురాధ గారు అనంతపూర్ నుంచి, కాదు. అండ్ వేదవతి అంటున్నారు లలిత గారు గూడూరు నుంచి, కాదు. అండ్ అలాగే సత్యభార్గవి గారు పంపించారు తాడిపత్రి నుంచి, తార అంటూ, కాదు. అండ్ మేఘన అంటున్నారు వీరభద్రాపురం నుంచి కనకారావు గారు, కాదు. అయ్యయ్యో. అండ్ వాణి అనుకుంటున్నారట సర్దార్ గారు అనడం, కాదు అనడం బాగుంది, ఏం చేస్తాను చెప్పండి. ఒక్క రెండు రైట్ ఆన్సర్స్ వచ్చాయి ఇప్పటికంతే ఈ మెసేజెస్ అన్నిట్లో కూడా. అండ్ శుభ మధ్యాహ్నం మిత్రమా చందన, మీ ప్రశ్నకు జవాబు

0: ఏంటిది, ఇది అమ్మాయి పేరేనా నాకైతే అర్థం కాల, బట్ హైదరాబాద్ నుంచి ఓకే కింద వేద అని పంపించారు. ఓకే కానీ వేద కాదు, శ్వేత గారు నిష్కగా హనీ అండ్ ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా రామళ్ళకోట నుంచి భాష గారు ఫ్యామిలీ ఉషా అంటూ పంపించారు, కృష్ణ అంటూ కాదు. అండ్ దస్తగిరి సంధ్య గారు ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, కరెక్ట్ కన్సిడర్ చేస్తున్నాను. సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి తారా అంటున్నారు, కాదు. అండ్ అనసూయ గారు పేరు పంపించారు, రోజా అట అమ్మాయి పేరు కాదండి. అండ్ రెబ్బవరం నుంచి నాగుల్ మీరా గారు, అమిత బేగం గారు తారా అంటున్నారు, కాదు. అండ్ భాస్కర్ గారు ఒడిస్సా నుంచి జాహ్నవి అంటున్నారు, కాదు. అండ్ అలాగే జాఫర్ గారు, అర్థమైంది మేడం, మా అమ్మాయి పేరు కీరవాణి అంట. అయ్యయ్యో అది కాదు కదా మరి. అండ్ రామకృష్ణ గారు దేవాంగ సౌత్ ముప్పూర్ నుంచి గ్రీష్మ అంటున్నారు, కాదు. అండ్ సుమలత గారు రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, ఇందాకే చెప్పేశా కదా మీ పేరు. అండ్ అలాగే వైష్ణవి అంటున్నారు ముందునూరు నుంచి సుమతి గారు, కానీ కాదు. అండ్ మండూరు నుంచి మధుకుమార్ గారు, వర్ష అంటున్నారు, కాదు. అండ్ అలాగే వైశాలి అంటున్నారు కడప నుంచి వినయ్ గారు, కాదు. అండ్ జాండ్రపేట నుంచి లీలారాణి గారు పంపించారు, కనుక్కున్నారు మొత్తానికి అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాస్ గారు మోరిపల్లె నుంచి రోజా అంటున్నారు, కాదు. అండ్ నేను ముందే చెప్పా మీ క్రియేటివిటీతో మా మతులు పోగొడతారని, అదే జరిగింది అంటున్నారు అప్పలరాజు గారు. ఏదోలేండి, అప్పుడప్పుడు అట్లా జరగాలి, తప్పదు. అండ్ అలాగే రామానగర్ నుంచి బోయాల సుబ్రహ్మణ్యం గారు, తేజస్విని అంట అమ్మాయి పేరు, కాదు. అండ్ అలాగే వరుణి భరణి అంట కొత్తగూడి నుంచి యాకూబ్ బాషా గారు, కాదు. సాంబశివరావు గారు వేటపాలెం నుంచి నీలిమ అంటున్నారు, కాదు. అయ్యో ఈ ఆన్సర్స్ అన్నీ ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటే మనకి ఇంకా షో అయిపోతుంది, కాబట్టి ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి పాట, చిన్న పాట ఒకటి వినేసి అండ్ చక్కగా మనం అయితే ఆన్సర్స్ రివీల్ చేసేస్తాను. మరి వింటూ ఉండండి, ఇంకొక చిన్న సాంగ్ మీకోసం వస్తుంది, స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మరి నాకు ఈ రోజు ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇవ్వండి అబ్బా. ఇంకొక ఇంకా స్టిల్ 30 మెంబర్స్ వెయిటింగ్ అనమాట ఈ క్వశ్చన్, పర్టికులర్లీ ఈ అమ్మాయి పేరు కనుక్కోవడానికి. ఆ అమ్మాయి ఎవరో కానీ అద్భుతంగా తన పేరుతో అందరినీ బుర్ర తినేస్తుంది కదా. సో బట్ ఇట్స్ ఓకే, అందరూ కనుక్కోగలుగుతున్నారు అట్లీస్ట్. మరి ఇంత

అమ్మాయి పేరు, ఇంకా స్టిల్ 30 మెసేజెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా చూసేసి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. టక్ టక్ చూసేద్దాం, ఎందుకంటే ఇంకొక క్వశ్చన్, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదామని ఇంకా ఫిక్స్ అయ్యాను ఈరోజు. బట్ చూద్దాం. కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు తారానా అంటున్నారు, కాదు అండ్ తేజస్విని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కాదు అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ గనగలూరు నుంచి రామకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ వసంత అంటున్నారు ఖమ్మం నుంచి మధు గారు కాదండి అండ్ నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు హేమలత గారు కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి పంపించారు ప్రియా శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ చిలుకు నారాయణ గారు ఫ్యామిలీ జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఓకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, పాలాది మాధవ్ గారు పెద్ద ముందుకుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ కిరణ్మయ్యి గారు పంపించారు. కిరణ్మయ్యి అమ్మాయి పేరంటూ సాయి వేములపల్లి తెనాల నుంచి పంపించారు, సో కిరణ్మయ్యి ఆన్సర్ కాదు. అండ్ కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మం గారు ఖమ్మం నుంచి రోజా గాని వీణా గాని అంటున్నారు కాదు రెండు కాదు అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోద్ వెంకటేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్, భవానీ గారు ఆన్సర్ చందన అంట, నేనేనా అది కానీ నేను కాదు అండ్ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ ప్రకృతి అనుకుంటున్నారట ముస్తాబాద్ నుంచి డివి ప్రసాద్ గారు, బట్ ప్రకృతి కాదు కానీ యువర్ వాయిస్ ఈజ్ సో క్యూట్ అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే రామకృష్ణ గారు పంపించారు సౌత్ ముప్పూర్ నుంచి, ఆ అమ్మాయి పేరు రోహిణి అట కాదండి. అండ్ ధనంజయ్ గారు అన్పూర్ నుంచి పంపించారు అమ్మాయి పేరు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి గారు ప్రశ్న వినలేదు కానీ మీ ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటున్నారు, నేను కూడా చెప్పడం కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు, మీ పేరు చదివాను మీ ఆన్సర్ బాను చదివాను బట్ మీరు వినలేదేమో అది విషయం. అండ్ వాణి అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు ఫ్యామిలీ, వాణి కాదు. అండ్ అప్పలరాజు గారు పడని నుంచి దేవర పాట వేసిన తర్వాత డాన్స్ చేయకుండా ఎలా ఉండగలం మేడం అంటున్నారు, వేసేసేయండి అయితే. అండ్ అలాగే సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి వరుణ అనుకుంటున్నారట కాదు. అండ్ అలాగే మున్రాయి గ్రామం నుంచి సుభద్ర గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఉష తీసుకుంటాను నేను దాన్ని, రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు సో కాదు. అండ్ అశ్విని అనుకుంటున్నారట అమ్మాయి పేరు సత్యభార్గవి గారు అనంతపూర్ జిల్లా నుంచి కాదు. అండ్ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు మొత్తానికి కనుక్కున్నారు కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్యా ఆ అమ్మాయి పేరేంటో కానీ వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినాయి చూసారా ఆన్సర్స్ విషయంలో. బట్ ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో చెప్పనా, ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది, ఈరోజు చాలా వేడిగా ఉంది, ఇందులో ఏ అమ్మాయి పేరు మనం వెతకలేం, వాతావరణం ఇందులోనే ఉందన్నమాట ఆ అమ్మాయి పేరు. సో వరం, ఆ అమ్మాయి పేరు వరం, అది విషయం. అంటే చాలామంది వరలక్ష్మి అని పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారు కదా కొంతమంది అమ్మాయిల పేర్లు, సో అలా ఈ అమ్మాయి పేరు ఏంటంటే వరం అన్నమాట. ఈ అమ్మాయి పేరుతో మా అందరికీ పెద్ద వరం వచ్చేసింది కదా. మరి ఇంకా చివరి క్వశ్చన్ అయిపోయింది ఈరోజు, బట్ ఎనీవేస్ సిక్స్ అడుగుదాం అనుకున్నా బట్ ఛాన్స్ రాలేదు. మరి ఇంతకీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ చాయిస్, మీరే చెప్పగలగాలన్నమాట. మనకి కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటల్లో స్టార్టింగ్ మనకి పద్యం కానీ సామెత కానీ ఇలా వెరైటీ వెరైటీగా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి పాట మీకు తెలిసిన ఒక పాట చెప్పండి చాలు. సో ఆ పాట ఏంటో ఆన్సర్ చేసేయండి 0866248814కి. క్లూ కింద నేను ఒకటి ప్లే చేస్తున్నాను మీకోసం, పద్యంతో కానీ సామెతతో కానీ మొదలయ్యే ఒక పాట, తెలుగు పాట మీకు తెలిసింది, నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. నిజంగా అలా ఉన్నాయా చందన? ఉన్నాయండి, డైలాగ్స్తో వచ్చే పాట కూడా ఉంటుంది, అది కూడా తర్వాత మీరు వినొచ్చు. బట్ ఇప్పుడైతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పద్యాలతో కానీ సామెతలతో కానీ మొదలయ్యే పాటలు ఉన్న తెలుగు పాటలు, అంటే అలా పాట ఉన్న తెలుగు పాటలు, ఏదన్నా ఒక్క పాట ఒక్కటి తెలిస్తే చాలు మీకు. సో తెలిస్తే ఆన్సర్ చేసేయండి, నేను క్లూ కింద సాంగ్ ప్లే చేస్తున్నాను, ఇంట్రెస్టెడ్ యూ.

0: ಶ್ರೀಮದ್ ರಮಣ ಗೋವಿಂದ ಹರಿ.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఎస్, నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వ చేశారో చూద్దాం. ఏదైనా పద్యంతో గాని సామెతతో గాని మొదలయ్యే తెలుగు పాట ఏదైనా ఒకటి మీకు తెలిస్తే పంపించండి అన్నాను. సో ఇదేంటంటే, ఎవరు పంపించారు, అప్పలరాజు గారు ఆన్సర్ చేశారు, అండ్ లక్కవర్ నుంచి వెంకటరెడ్డి గారు కూడా. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో లైట్ తీసుకో ఆ సాంగ్ లో ఉంటుందట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్స్ చేశారు, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అలా చేశారు, కడప నుంచి వినయ్ గారు, శ్రీదేవి గారు, శైలజ గారు, నో పెళ్లి అనే సాంగ్ అట. ఓకే, నెక్స్ట్ ఇంకా సిరివెన్నెల మూవీలో విధాత తలపున అనే పాట ఉంది అంటూ పంపించారు, వెరీ నైస్. అండ్ అలాగే టాప్ హీరో సినిమాలో సామర్థ్య వర్గమన్న ఇది పాట, ఈ పాట దస్తగిరి సంజయ్ గారు టూర్ నుంచి పంపించారు. అండ్ దేవసేన గారు పంపించారు తిరుపతి నుంచి, ఇది ఏ సినిమాలో పాట బట్ తెలియదు కానీ ఓకే. నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు పడి నుంచి పంపించారు, వాలుకల్ల వయ్యారి సాంగ్ అట మాస్ మూవీలో. ఓకే, నెక్స్ట్ ఇంకా చెన్నై చంద్రమా సాంగ్ అంటూ ముదినూరు నుంచి సుమతి గారు పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి, ఇది మాత్రం చాలా కరెక్ట్ ఆన్సర్ అండి జీన్స్ లో అయితే. ఈ పాట నేను యాక్చువల్లీ వేద్దాం అనుకున్నాను. అండ్ పెళ్లి సందడిలో ఒక సాంగ్ ఉంది రమ్యకృష్ణ లాగా ఉంటుందా అంటూ సతిభార్గవి గారు అనంతపూర్ జిల్లా నుంచి పంపించారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా బొంబాయి ప్రియుడు మూవీలో చక్రవర్తి గారి మూవీలో ఒక పాట అంటూ పంపించారు. ఓకే, ఎవరు పంపించారు, జాఫర్ గారు. మై

ఇది కూర్ నుంచి అనమాట. అండ్ అలాగే టాప్ టాప్ హీరో సినిమాలో పంపించారు ఘనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు అనమాట. సో ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. పాడనా తెలుగు పాట అనే పాట అట దమ్మోజు వెంకటాచారి గారు చిత్రయాల నుంచి పంపించారు. అండ్ అలాగే జగదానందకారక అనే పాట ఉంది అంటూ పంపించారు. శ్రీరామ రాజ్యంలో అంటూ సుమలత గారు రంగారెడ్డి జిల్లా నుంచి. ఓకే అండ్ గూడూరు నుంచి పంపించారు సుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ అనమాట. ఇది ఏం సినిమా ఇది ఏదో తెలియదండి, బట్ అయితే ఓకే ఆన్సర్ అయితే.

అండ్ నెక్స్ట్ ఇంకెవరు చేశారు, ఏమంటివి ఏమంటివి అంటూ పంపించారు లలిత గారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు జననీ జన్మభూమి చాట. అండ్ మాతృదేవో భవ అంటూ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ రాజుల నుంచి జయన్ గారు ముత్యాల ముగ్గు మూవీలో ముత్యమంతా పసుపు అనే పాట ఉంది అంటున్నారు. అండ్ అలాగే ఎందుకే రవణమ్మ, ఓకే, షబీనా గారు గురబాలకోట నుంచి పంపించారు. అండ్ అక్క ఈరోజు షో సూపర్ అండ్ నేమ్ క్వశ్చన్ కూడా సూపర్ అంటూ సినిమా చూపిస్తాం అమ్మ సాంగ్ నాకు చాలా ఇష్టం అంటూ సంధ్య పంపించిందనమాట నాకు వెళ్తుంది నుంచి. ఓకే థ్యాంక్ యూ. బట్ ఇంకా రిమైనింగ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను న్యూస్ తర్వాత మీ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను. వెయిట్ చేయనప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆరోగ్య కేంద్రం, గ్లోబల్ హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి చికిత్స పొందే పరిస్థితిని కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్టంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్టాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న జలధార పనులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది మే నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. ఆర్జేయూ కేటీ పరిధిలోని 4 IIITలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 5 నుంచి ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆర్జేయూ కేటీ రిజిస్టార్ డాక్టర్ అమరేంద్ర కుమార్ సండ్రా ఒక ప్రకటనలో తెలిపారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి గాను 57.73% వృద్దిరేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్టంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరువు పరిస్థితులు రావచ్చని పశు సంవర్ధక శాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: भारती FM 101.3
1: 4 o'clock 5 minutes 35 seconds exactly అయిపోయింది. వివిధాకి కూడా మనం ఎంట్రీ ఇచ్చేసాం, బట్ మీ మెసేజెస్ ఉన్నాయి కదా. ఈ రోజు నేను ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు, అండ్ ఈ రోజు మీ యొక్క మెసేజెస్, మీ నేమ్స్, అసలు ఎవరెవరు ఏం పంపించారు అనే దానికన్నా ముందు మీ నేమ్స్ ఎవరు పంపించారు అనేది చెప్పాలి. కాబట్టి ఈ కాస్త టైంలో ఉన్న టైంలో నేను మీ మెసేజెస్ అన్ని కూడా చూసేస్తాను, ఓకేనా? చందన సినిమాలోని పాట ఉందట, ఎవరు పంపించారు? వినాయదుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ శివాజీనగర్ నుంచి పంపించారు ఎవరు, గుడుంబ శంకర్ మూవీలో పాట ఉంది అంటూ పంపించారనమాట. మీ పేరు కూడా ఓకే, సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ నుంచి అనుకుంటా, ఓకే, హాజర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ రవివర్మ గారు ఖమ్మం నుంచి, ప్రేమదేశం మూవీలో కాలేజీ స్టైల్ అనే పాటలో డైలాగ్స్తో ఉంటుంది సాంగ్, సూపర్ హిట్ సాంగ్ అది అంటూ పంపించారు. ఓకే, అండ్ లైట్ తీసుకో సాంగ్ అంటూ పంపించారు డివి ప్రసాద్ గారు ముస్తాబాద్ నుంచి, ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి, జగదేక వీరుని కథ అనే సినిమాలో ఉంది అంటున్నారు. ఓకే, అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, అల్లరి అల్లుడు మూవీలో ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఓకే, అండ్ ఈరోజు ప్రోగ్రామ్ మాత్రం సూపర్ సూపర్ హ్యాపీగా ఉంది అంటున్నారు, థ్యాంక్ యూ అండి. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ అనమాట. అత్తలేని కోడలు తమ్మురాలు, ఇదేంటదబ్బా, అత్తారెండికి దారేది, ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెదమోదుగుపల్లి నుంచి పాలాజీ మాధవరావు గారు, అరవింద సమేత మూవీలో సాంగ్, ఎస్ సూపర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీమన్నారాయణ గారు ఫ్యామిలీ పంపించారు భవానీపురం నుంచి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అట, ఓకే. అండ్ కానూరు నుంచి తాతారావు గారు సిరివేనెల మూవీలో సాంగ్ అంటున్నారు, అండ్ జులై మూవీలో టాప్ లేసిపోద్ది అంటూ గీతాంజలి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ పంపించారనమాట కర్నూలు నుంచి. అండ్ అలాగే మధురా నగరిలో పాట అంటూ దొంగరాములు నుంచి అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ నరసింహారావు గారు దేవరా గట్ల కొత్తగూడెం నుంచి మధురా నగర్లో అంటూ పంపించారు, ఓకే. అండ్ అడవిరాముడు మూవీ సాంగ్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఓకే అండి. అండ్ టాప్ హీరో మూవీ సాంగ్ అంటూ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ చేశారు. అండ్ అప్పు చేసి పప్పుగూడు సాంగ్ అంటూ పోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు, ఓకే. అండ్ టాప్ హీరో సాంగ్ అంటూ హైదరాబాద్ నుంచి సంతోష్ గారు, సుప్రియ గారు పంపించారు, ఓకే. అండ్ అలాగే మండూర్ నుంచి మధుకుమార్ గారు ఫ్యామిలీ పంపించారు, జీన్స్ లో సాంగ్ అంటూ, ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ శంకరాభరణం సాంగ్ అంటూ అమూల్య గారు అండ్ ఫ్యామిలీ గూడూరు నుంచి పంపించారు, ఓకే. అండ్ శ్రీకృష్ణ పాండవీయం లో మత్తు వదలరా అంటూ గుంటూరు నుంచి వంశీరాజు గారు పంపించారు, ఓకే. అండ్ టాప్ హీరో అంటూ కట్ల సతీష్ గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ ఇదే సాంగ్ ని సత్తుపల్లి నుంచి కృష్ణకుమారి గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకెవరు చేశారు, అప్పలరాజు గారు పంపించారు ఇంకొక సాంగ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి

సుమంతర్ అంటూ అపూర్వ సహోదరులు అనే సినిమాలో సాంగ్ అంటున్నారు. మెనించి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. అండ్ అలాగే మజ్ను సాంగ్ అంటున్నారు నాగార్జున గారిదట, నెల్లూరు జిల్లా నుంచి అంకయ్య గారు. ఓకే. అండ్ రుద్రవీణలో కూడా ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఓకే. నిషా గారు కేరళ నుంచి. అండ్ ఈరోజు సందడే సందడి సమయం ఇట్టే గడిచిపోయింది. ఆఖరి ప్రశ్నకు సమాధానం, నీళ్లు బంగారం గాను అనే సాంగ్ అట. ఓకే. యాక్చువల్లీ ఇది రెండు మూవీస్లో ఉంది, రెండు మూడు మూవీస్లో ఉంది. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎల్లప్ప గారు పంపించారు, జయమ్మ గారు కూడా. ఆన్సర్ లవ్ సాంగ్స్ అంట. ఓకే. సో అవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. అందరూ కూడా బాగా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ చక్కగా ఎంజాయ్ చేశారు. సో మరి అలా ఆ ప్రోగ్రామ్కి ఎండింగ్ ఇచ్చేద్దాం. ఈరోజు మన వివిధాలో ఒక గాయకుని పాటలు అయితే వినేద్దాం. మరింతకీ ఎవరో తెలుసా గాయకుడు? మనందరం ఎంతో ఫేవరెట్ ఫేవరెట్ సింగర్గా పిలుచుకునే మన బాలు గారి అబ్బాయి అనమాట. సో ఎస్పి చరణ్ గారు, ఎస్పి చరణ్ గారి పాటలు అయితే నేను ఇవాళ మన వివిధాల్లో మీకు వినిపించేస్తున్నాను. మళ్ళీ అలాగా అతని వాయిస్లో మన బాలు గారిని గుర్తు చేసేసుకుందాం. అదేంటి బాలుగారి పాటలే వినొచ్చు కదా అంటే, బట్ ఎస్పి చరణ్ గారు వాయిస్ చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా మంచి పాటలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వివిధాలు అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం సీతారామం నుంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్ గారు సునీత గారు కలిసి పాడిన పాట గంగోత్రి నుంచి వినేశారు కదా మనం వివిధాలో. నెక్స్ట్ అయితే మన్మధుడు సినిమా నుంచి ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, చరణ్ గారి వాయిస్ లో మరి డిఎస్పీ గారి కంపోజిషన్ లో.

వేటూరు గారి లిరిక్స్ లో ఎస్పీ చరణ్ గారు పాడిన పాట సఖీ మూవీ నుంచి వినేశారు కదా. అండ్ మనమున్నాం వివిధాలో. అండ్ నెక్స్ట్ మీకోసం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాట అయితే వెన్నెల కంటి గారు రాయగా హరి గారి మ్యూజిక్ లో ఎస్పీ చరణ్ గారు ప్రణవి కలిసి పాడగా వినేద్దాం. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి.

0: ఎస్పీ చరణ్ గారు, కౌసల్య గారు కలిసి పాడగా సిరివెన్నెల గారి రచనలో మంచి సాంగ్ వినేశారు. నిన్నే ఇష్టపడ్డాను మూవీ నుంచి. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మరి ఇవాళ మన విధాలు నెక్స్ట్ మీకోసం కులశేఖర్ గారి లిరిక్స్ లో ఎస్పీ చరణ్ ఉష కలిసి పాడిన పాట అయితే వినేస్తారు టక్కర దొంగ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

సింహాద్రి సినిమా నుంచి పాటైతే వినేశారు ఎస్పీ చరణ్ గంగా పాడగా కీరవాణి గారి కంపోజిషన్ లో వేటూరు గారు లిరిక్స్ అందించిన సాంగ్ వినేశారు కదా. మరి వివిధాల్లో చివరిగా ఎస్పీ చరణ్ గారు పాడిన మంచి సాంగ్స్ లోంచి ది బెస్ట్ సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ యొక్క వివిధ ప్రోగ్రామ్ కైతే. అండ్ మీకోసం నెక్స్ట్ వచ్చేస్తున్న పాట షాపింగ్ మాల్ నుంచి వస్తుంది. మరి ఈ పాట అయితే ఎస్పీ చరణ్ గారు, జానకి అయ్యర్ గారు కలిసి పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు అనమాట. మరి షాపింగ్ మాల్ నుంచి ఈ సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను వివిధాకి అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటుండండి వివిధ భారతి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అండ్ బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా ఉండండి. అండ్ వీలైతే మీతో పాటు కొంచెం ఉప్పు, కొంచెం పంచదార ఇవి కూడా తీసుకెళ్ళండి. అంటే ఓఆర్ఎస్ లేకపోతే ఈ రెండింటిని కలిపి వాటర్లో కలుపుకుని తాగినా మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవి రావన్నమాట. కాబట్టి మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక క్యాప్, స్కార్ఫ్ ఇలాంటివన్నీ కూడా క్యారీ చేస్తూ ఉండండి, ఇంకా ఎండలు తగ్గే వరకు కూడా. సో కొంచెం సేఫ్గా ఉండండి, హెల్త్కి సంబంధించి మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ ఉండండి, సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, వీవీ వింటూ ఉండండి. అండ్ టాటా బాయ్ బాయ్. నేను మీ చెందిన సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. చక్కటి ఆరోగ్యానికి చేతన్ కొన్ని సూత్రాలు చెప్తాడు, అవి పాటిస్తే ఎంతో మేలు. ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకు కారణం మన లైఫ్ స్టైలే. అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, టైంకి తినకపోవడము, అదే పనిగా సెల్ ఫోన్ వాడకం, ఇలాంటివి ఫలితంగా కీళ్ల నొప్పులు, అధిక బరువు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, అందుకు ఏం చేయాలో వెన్నెల ప్రోగ్రాంలో చేతన్ మీకు చెప్తాడు.

మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్, వాచ్ యువర్ డయట్. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ప్రతి వీధిలో ఫ్రైడ్ ఫుడ్, నూడిల్స్ అమ్మేస్తున్నారు. ఫుల్ మీల్స్ కంటే అవి తక్కువ రేటు ఉండడంతో ప్రజలు వాటిని తినేస్తున్నారు. అలా చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రేట్ ఎక్కువైనా మంచి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. దీన్నే అంటారు పెన్నీ వైస్ పౌండ్ ఫూలిష్ అని. ఇప్పుడు ఏదో సేవ్ చేద్దాం అనుకుని తక్కువ ఆహారం నాసిరకమైన తీసేసుకుంటాము, ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ చేస్తుంది అని అంతే దాని అర్థం. లిమిట్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇలాంటి వాటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వీటి వల్ల మన కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. మన ఆహార అలవాట్లను ఇవి చెడగొడుతున్నాయి, నిద్రను దూరం చేస్తున్నాయి. తినేటప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉంటారా? అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్లే. నిద్రపోయే అరగంట ముందు మొబైల్, ల్యాప్టాప్లను క్లోజ్ చేయడం మంచిదంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉంటే ఆ లైట్ మీ కళ్ళల్లోకి వెళ్తూ ఉంటుంది. బ్రెయిన్కి సిగ్నల్ చేస్తుంది ఇంకా డే టైమే అని. డే టైమ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు అండ్ ఇట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ హెల్త్. మొబైలే కదా కాసేపు ఎక్కువ వాడితే ఏమవుతుంది? ఇంత చెడు చేస్తుందా అంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఒక 100 రెట్లు చెడు మొబైల్ చేస్తుంది. సో కీప్ అవే యువర్ మొబైల్ ఫోన్. Use it only when needed. Next on the list is walking. Walk more, my dear friends. Manandaram busy gaane untam. Pani kosam aarogyanni tyagam cheyadam correct kaadu. Kabatti aarogyanni penchukovadaniki kontha time teeskovali. Veelainanta varaku nadicheyanduku prayatninchandi. చిన్న చిన్న వర్క్స్ కి లేదా షాప్కి వెళ్ళాలన్నా, ఇక్కడ దాకా దగ్గర దాకా వెళ్ళాలన్నా కూడా నడిచెళ్ళండి. దూరం అనుకుంటే బస్ స్టాండ్ వరకైనా నడిచెళ్ళండి. అండ్ మినిమం వీక్లీ ఒకసారన్నా లేకపోతే రెండు సార్లన్నా ఓపెన్ ఏరియాస్లో, లాన్స్లో, పార్క్స్లో, గ్రౌండ్స్లో తిరగండి. ఒకవేళ వీలైతే

డైలీ తిరగండి, అది మీకు చాలా మంచిది. వాకింగ్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి, కనీసం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి. ఓ రూల్ ప్రకారం చాలా మంది ఎక్సర్సైజ్ అరగంట చేస్తే అందులో మొదటి పావు గంట బాడీని వంచేందుకు సరిపోతుంది. ఎందుకంటే బాడీ అంత త్వరగా మనం చెప్పినట్టు వినదు కాబట్టి స్ట్రెచ్చింగ్లు వాట్లు సరిపోతుంది. ఎలా కావాలంటే అలా మనం భంగగలిగే వరకు మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఏంటంటే ఒక్కసారి సడన్గా చేయకుండా స్లోగా స్లోగా స్లోగా చేసుకుని ఇది ఒక లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటే, అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ టేక్ అ ఫ్యూ మంత్స్, కానీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా సఫుల్ అయిపోతుంది. అంతేకాదు మీ డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ కావాలన్నా కూడా ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అనారోగ్య సమస్య రాగానే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి మీరు మెడిసిన్స్ వేసేసుకోకండి. జలుబైనా తలనొప్పి అయినా చిన్న చిన్నవి ఏవైనా ఫీవర్స్ అయినా కానీ అవిటిని సహజంగా తగ్గనివ్వండి. ఏ పాలలో కాస్త పసుపు వేసుకొని లేదా మిరియాలు వేసుకొని తాగండి. కాస్త రిలాక్స్ కండి, రెస్ట్ తీసుకోండి. తులసి వాటర్ ఇలాంటివి తీసుకోండి. హెల్త్కి ఏవైతే ఇంపార్టెంట్ తీసుకోండి. అంతెందుకు, ఫాస్టింగ్ ఉంటే ఎన్నో రోగాలు నయమవుతాయి అంటారు, అలాంటివి ఏమన్నా చేయండి. అంతకీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకి మెడిసిన్స్ వాడండి. అయితే ఒక్కోసారి చిన్న అనారోగ్యాల్ని లైట్ తీసుకుంటే అవే పెద్ద రోగాలకు దారితీస్తాయి. అందువల్ల ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే అనారోగ్యాలపై ఒక కన్నే ఉంచాలి. 6 నెలలకోసారి డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకుంటే మంచిది. ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు కొన్ని ముఖ్యమైనవి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏజ్తో పాటు వాళ్ళ బాడీ కొంచెం రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది, రిఫ్లెక్సెస్ కూడా తగ్గిపోతాయి. ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా కూడా ఆ కెపాసిటీ ఉండదు. ఒక ఏజ్లో ఉన్నప్పటిది తగ్గిపోతుంది. కనుక వాళ్ళు ఫాలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవేంటో చేతని ఇప్పుడు మీతో చెప్తాడు. సోక్డ్ డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తింటే చాలా మంచిది. దానికోసం ఏం చేయాలంటే నైటే డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న కప్లో దేంట్లో అన్న సోక్ చేసుకోండి. మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసుకున్నాక కాస్త వాకింగ్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ తినేసి వాకింగ్ చేస్తే మంచిది. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద మెయిన్ బ్రేక్ఫాస్ట్, బట్ ద స్మాలర్ బ్రేక్ఫాస్ట్ వర్షన్. ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగా కానీ మెడిటేషన్ కానీ లైట్గా వాక్ చేయడం ఇలాంటివి చేస్తే మంచిది. అంతేకాకుండా కాసేపు ఎండలో కూర్చోవాలి అంటారు. ప్రతి మనిషికి కనీసం 6 to 7 అవర్స్ గాఢ నిద్ర అవసరం. అందుకే టైంకి పడుకోండి, మంచి నిద్ర వచ్చేలాగా చూసుకోండి. సాల్ట్ తగ్గించండి. అది గ్రాడ్యువల్గా మీ లైఫ్ స్టైల్లో ఈ రిఫైన్డ్ సాల్ట్ని తీసేసి వేరే ఆల్టర్నేట్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ కాఫీలు వీలైనంత వరకు తగ్గించండి. దానికి సబ్స్టిట్యూట్గా రాగి జావా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫంక్షన్స్కి, పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే మంచి ఫుడ్, రిచ్ ఫుడ్ పెట్టేస్తారు. ఉంది కదా అని అన్నీ తినేయకుండా మనకేది బాగుంటుంది, మనం ఏ ఫుడ్కి ఎలర్జీకి, ఏది తింటే మంచిది అని దాంట్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం తింటే మంచిది. వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కొంచెం వార్మ్ వాటర్లో సాల్ట్ వేసి, లేదా ఈ మధ్య బయో ఎంజైమ్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చాలామంది, ఆ బయో ఎంజైమ్లో నానేసి వాష్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాటిపైన స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా అందరూ వాటిని ముడుతూ ఉంటారు, రోడ్డు పైన పెడతారు కాబట్టి వాటిపైన డస్ట్ ఉంటుంది, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి ఎన్నో ప్యాథోజెన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ వార్మ్ వాటర్ సాల్ట్ సొల్యూషన్, అంటే బ్రైన్ సొల్యూషన్ నిర్మూలిస్తుంది. నీళ్లు తాగడం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకి కొన్ని లీటర్ల నీళ్లు, అంటే మన బాడీకి ఎంత అవసరమో అంత నీళ్లు తాగడం మంచిది. అది డైరెక్ట్గా వాటర్ కాకుండా వెజిటబుల్ సూప్స్ రూపంలోనో, ఫ్రూట్ జ్యూస్ రూపంలోనో తీసుకుంటే ఫ్లూయిడ్ ఇంటెక్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. నైట్ మరీ లేట్ కాకుండా బిఫోర్ 7 or 8 మీ డిన్నర్ ముగించుకునేటట్టు చూడండి. జనరల్గా ఈ మధ్య లైఫ్ స్టైల్ మారడంతో ఏమైందంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ కోసం వెయిట్ చేసి ఆఫీస్ నుండి వచ్చాక, వర్క్ నుంచి వచ్చాక అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్ లాగా తినే అలవాటు చేసుకుందాం, మంచిది అనుకుంటారు. ఇట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే, కానీ చాలా మటుకు ఏంటంటే పెద్దవాళ్లకు ఆ లేటుగా తిని పడుకుంటే డైజెస్ట్ కాదు. డైజెస్ట్ కాకపోతే మంచి నిద్ర పట్టదు. మంచి నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎలాగో ఒకలాంటి లిస్ట్లెస్నెస్, లేజినెస్ లాగా ఉంటుంది. ఇది కంటిన్యూడ్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసి రిపీట్, ఒకవేళ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మీ హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి 8 లోపు మీరు ముగించుకునేటట్టు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి మీకు ఏం కావాలో అనేది. కావాలి, కాస్త బాండింగ్ కావాలి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో హాయిగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం

0: డిసైడ్ అయ్యాక మనం చేయవలసిన ఎన్నో చేయగలము, కానీ అన్ని కాంప్రమైజ్ అయితే మీ హెల్త్కి మాత్రం అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సీ దట్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ అఫెక్టెడ్. విత్ దిస్ లవ్లీ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. బాయ్. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 105 మెగాహెడ్స్ పై మా ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

0: శ్రోతలు, ఈ పూట వనితాలోకం కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరే సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వింటారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: మరి శ్రోతలు, మహిళా శ్రోతలందరూ మరి వారికి ఇష్టమైన చిత్రగీతాలు వినడానికి లైన్లో ఉన్నారండి. ఈ వేసవి సాయంత్రం మరి వేడిని మనం తట్టుకోవాలంటే ఈ పాటల ఊయలలో మంచి అనుభూతులతో చలువ పందిరి వేసుకుందాం. రండి మరి కాల్ చేయండి 2246-6605, మరొక నెంబర్ 2246-6606, ఎస్టీడీ కోడ్ 0877. మొదటి శ్రోతతో మాట్లాడదాం, రండి. హలో.
7: హలో
0: హలో అండి, నమస్తే. చెప్పండి మీ పేరు, ఊరు.
7: నమస్తే మేడం.
0: నమస్తే, చెప్పండి మీ పేరు.
7: మేము, నా పేరు హేమావతి, మేము ఐరాల 35 వెర్లంపల్లి నుంచి చేస్తాండం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
7: మాక మేడం, అనురాగ దేవత నుంచి.
0: అనురాగ దేవత, ఏం చేస్తుంటారండి మీరు?
7: మేము వ్యవసాయం చేస్తాం మేడం, కసువు వస్తాను చేసినాను మేడం.
0: ఓకే, అనురాగ దేవత చిత్రం నుంచి ఏ పాట?
7: చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా.
0: ఓకే అండి, వేసవిని ఎలా తట్టుకుంటున్నారు మరి? మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా,
7: భరించలేని ఎండలు కానీ మేడం మాకు.
0: అది కదా.
7: అవును మేడం.
0: సరేనండి,
7: ఫస్ట్ కొంచెం చల్లగా ఉంటుందని
0: అప్పుడే వచ్చేస్తారు.
7: అవును మేడం.

0: ఇంకేంటి మరి
1: ఏమేమి
0: వింటుంటారు మీరు మా ప్రోగ్రామ్స్?
1: ప్రతి ఒక్కటి వింటాం మేడం నేనైతే.
0: ఓకే అండి, పాట రెడీగా ఉంది, వింటారా?
1: ఓకే మేడం,
0: బై అండి, థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన, మన సొంతం.

0: వినిపిసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మరి శ్రోతలు, మహిళా శ్రోతల కోసం వారికి ఇష్టమైన చిత్రగీతాలు వింటున్నారు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో. మరి ఈ సాయం సంధ్య వేళలో మీకు ఇష్టమైన పాటల కోసం డైల్ చేయండి 2246-6605, మరొక నెంబర్ 2246-6606, ఎస్టీడి కోడ్ 0877. మరో శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో హలో
4: హలో
3: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఊరు.
4: నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ పేరు. విమలా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? ఏ చిత్రం నుంచి పాట వింటారు? ఓకే అండి, చెప్పండి. మేజర్ చంద్రకాంత. ఇదే ఫస్ట్ టైం అండి మీరు కాల్
4: చేయడం?
3: అవునవును, మీరు ఇదే ఫస్ట్ టైం అంటున్నా కాల్ చేయడం. ఓకే అండి, మధ్యకాలంలో చేయలేదు కదా. ఓకే అండి, విమలా గారు మీరు అడిగిన చిత్రగీతం రెడీగా ఉంది, వింటారా? ఓకే అండి, బాయ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: వింటుండండి మీ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. మహిళా శ్రోతల కోసం వారికి ఇష్టమైన చిత్రగీతాలు వింటున్నాం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో. మరో శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే, చెప్పండి మీ పేరు.
5: మేడం మాధవన్ మాట్లాడతాను మేడం, మహారాజపల్లి.
4: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
5: మేడం ఒక్కడు సినిమాలో చెప్పవే చిరుగా సాంగ్ విని. మేడం
4: మొత్తానికి చిరుగాల్ని పిలుస్తున్నారనమాట మీరు?
5: అవును మేడం, ఇక్కడ కూడా చల్లగాలి వేస్తాను మేడం.
4: అవునా,
5: బాగున్నారు మేడం?
4: బాగున్నానండి. అయితే ఇక్కడ చల్లగాలి లేదు, మీరు పిలిచారు కాబట్టి మాకు కూడా వీస్తుందని ఆశిస్తాం. చెప్పవే చిరుగాలి కదా?
5: అవును మేడం.
4: ఏం చేస్తుంటారు మీరు?
5: మేడం గొర్రెలు మేపుతాను మేడం.
4: అయితే ఇప్పుడు బయట ఆరు బయట ఉన్నారు?
5: అవును మేడం.
4: అయితే ఈ పాటతో ఎంజాయ్ చేయండి. ఓకే అండి, మరి వింటారా?
5: థ్యాంక్స్ మేడం. సరే మేడం,
4: బాయ్ అండి. థ్యాంక్ యూ.
5: బాయ్ మేడం.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.

0: మహిళా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలోకి మరొకరిని ఆహ్వానిద్దాం. హలో హలో
1: హలో
0: హలో అండి, నమస్తే. మీ పేరు? వెంకటమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాపూర్ నుంచి. వెంకటమ్మ గారు ఏ చిత్రం నుంచి పాట కావాలి? రంగుని రౌడీనా? అయితే మొత్తానికి మీ అందరూ వాన్ రావాలని కోరుకుంటున్నారనమాట. సరే, మీరు అడిగారు కదా వాన్ వస్తుందేమో చూద్దాం. పాట రెడీగా ఉంది, ఎంజాయ్ చేయండి మరి. ఓకే, బాయ్.

0: వయసు తడిసి మోపెడాయనే వల్లమ్మమ్ము మణుకు పుట్టి వాడాయనే.
1: మహిళా కోసం శ్రోతల కోసం వారికి ఇష్టమైన చిత్రగీతాలు విన్నాం ఇంతవరకు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో. వనితాలోకం శ్రీల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 5:30. యువవాణి యువజనుల కార్యక్రమం.

0: सकता है?
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध।
1: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
4: ఈపూట యువవాణి కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించిన కొన్ని వివరాలు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఈ ప్రకటన హెచ్సిఎల్ కోల్కతాలో 70 మేనేజర్ పోస్టుల కోసం అండి. కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 70. పోస్టుల వివరాలు తెలుసుకుందాం. సీనియర్ మేనేజర్కు 16 పోస్టులు, మేనేజర్కు 16 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 38 ఖాళీలున్నాయి. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, సీఏ ఈ విభాగాలలో ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వేతనం నెలకు 50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే బేసిక్ పే. ఇది గ్రేడ్ను బట్టి నెలకు 93,400 నుంచి 1,30,760 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మరి అర్హత కలిగిన అభ్యర్థులు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 5వ తేదీ. గుర్తుంచుకోండి, ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 5 జూన్. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25 జూన్. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25 జూన్. ఇతర వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ను పరిశీలించండి. వెబ్సైట్ www.hindustancopper.com. www.hindustancopper.com.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ కరెంట్ AI కల్ప ఇంపాక్ట్తో కలిసి వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం ఆఫ్లైన్, తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా పనిచేయగల ఓపెన్ సోర్స్ బహుభాష వాయిస్ ఫస్ట్ కృత్రిమ మేధ పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహించడమే తన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాషిణి కరెంట్ AI సంయుక్తంగా ఆవిష్కరించిన సున్నో సూత్ర ఈ ఆధారంగా ఈ ఛాలెంజ్ను రూపొందించారు. బహుభాష వాయిస్ ఫస్ట్ ఓపెన్ సోర్స్ హ్యాండ్ హెల్డ్ AI రిఫరెన్స్ పరికరంగా సునో సూత్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక నమూనాగా రూపొందించిన ఈ పరికరం బహుభాషా సాంకేతికతలను ఆన్ డివైస్ AI సామర్థ్యాలతో అనుసంధానిస్తుంది. ఇది క్లౌడ్ మౌలిక వసతులపై ఆధారపడకుండా వివిధ భారతీయ భాషల్లో సంభాషణాత్మక AI అనుభవాలను కూడా అందిస్తుంది. బహుభాషా AI కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, భారతదేశంలో ప్రజల ప్రయోజనాలపై ప్రభావం చూపించే కీలక మౌలిక సదుపాయం. ఇది జనాభా స్థాయిలో వివిధ భాషల్లో సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. భారతీయ భాషల కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా తక్కువ స్వీయ నిర్వహణ పరికరాల వాతావరణాల్లో పనిచేసే సునో సూత్ర వంటి పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా భాషని ఈ మార్పుకు ఊతమిస్తుంది అని చెప్పాలి. తద్వారా దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రతి భాష మాట్లాడే చివరి మైలు పౌరునికి సైతం కూడా వాయిస్ ఆధారిత మేధో సంపన్న సేవలను ఇది చేరవేస్తోంది. భాషా లభ్యత, డిజిటల్ అక్షరాస్యత కనెక్టివిటీకి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేలాగా ఆచరణాత్మక AI పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహించడం కోసమే భాషిణి బహుభాషా AI మౌలిక వసతులను ఓపెన్ సోర్స్ సాంకేతికతలలో కరెంట్ AIకి ఉన్న నైపుణ్యాన్ని వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఒక చోటుకు చేరుస్తుంది అన్నమాట. కొత్త వినియోగ విధానాలు, హార్డ్వేర్ మెరుగుదల, మోడల్ ఆప్టిమైజేషన్, తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉండే అప్లికేషన్ల ద్వారా సునో సూత్ర వేదికను మరింత అభివృద్ధి చేయడానికి, పునర్నిర్మించడానికి స్టార్టప్లు, పరిశోధకులు, విద్యార్థులు, విద్యా సంస్థలు, MSMEలు, పరిశ్రమల భాగస్వాములు, స్వతంత్ర ఆవిష్కర్తలను ఈ ఛాలెంజ్ ఆహ్వానిస్తుంది. ఈ పరికరాన్ని మరింత చిన్నదిగా, సమర్థవంతంగా విభిన్న క్షేత్రస్థాయి పరిస్థితులలో ఉపయోగించడానికి మరింత అనువుగా మార్చే మార్గాలను అన్వేషించే దిశగా భాగస్వాములకు సూచనలు చేశారు కూడా. విద్య,

వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, పరిపాలన, ప్రజాసేవల పంపిణీ లాంటి రంగాలలో దీనిని ఉపయోగించడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని చెప్పాలి. భారతదేశంలోని భాష, భౌగోళిక వైవిధ్యాలన్నింటికీ ఏఐ సాంకేతికతలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడంపై ప్రధానంగా దృష్టిని సారించారు. ఓపెన్ అప్లికేషన్ ప్రక్రియతో ప్రారంభమై ఈ ఛాలెంజ్ పలు దశల్లో కొనసాగుతుంది. ఎంపిక చేసిన 20 బృందాలకు తమ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి డెవలపర్ కిట్లు, సునో సూత్ర ప్లాట్ఫామ్ను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. దీంతోపాటు వారికి భాషిణి, కరెంట్ ఏఐ సంస్థలకు చెందిన నిపుణుల నుంచి సాంకేతిక మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. ఫైనలిస్టులు తమ నమూనాలను నిపుణులైన జ్యూరీ ముందు ప్రదర్శిస్తారు. విజేతలుగా నిలిచిన బృందాలు 80 లక్షల రూపాయల వరకు విలువైన బహుమతులను గెలుచుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో తమ సాంకేతికతను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చే అవకాశాలను పొందుతారన్నమాట. ఆవిష్కరణల వ్యవస్థలో ఉమ్మడి భాగస్వామ్యాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ఇంజనీర్లు, పరిశోధకులు, విద్యా సంస్థలను కలిపి పనిచేసే బృందాలను ఇది ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా డిజిటల్ సమ్మిళితాన్ని, భాషా సాంకేతికతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత జాతీయ కార్యక్రమం అని చెప్పాలి. నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ ద్వారా పరిపాలన, ప్రభుత్వ వేదికలు, వివిధ సంస్థల కోసం భారతీయ భాషలలో విస్తరించదగిన వాయిస్ టెక్స్ట్ ఆధారిత ఏఐ సేవలను భాషిణి అందుబాటులోకి తెస్తోంది. ఈ వేదిక ప్రస్తుతం 800కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లకు సేవలందిస్తోంది. అలాగే రోజుకు 1.5 కోట్లకు పైగా ఇన్ఫరెన్స్లను ప్రాసెస్ చేస్తూ 36 భారతీయ టెక్స్ట్ భాషలు, 23 భారతీయ వాయిస్ భాషలు, 35 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇస్తోంది. ఓపెన్ సోర్స్ ఆవిష్కరణలు, బహుభాష ఏఐ పరిశోధనలు, డేటాసెట్ల రూపకల్పన, స్టార్టప్ల ప్రోత్సాహం, విద్యా సంస్థల భాగస్వామ్యాలను కూడా ఈ డిఐబిడి అంటే డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ అన్నమాట. ఇది ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్తూ భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థని మరింతగా బలోపేతం చేస్తుంది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటున్నాం కదా. ప్రసార భారతి పరిధిలోని డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక వేవ్స్ ఓటీటీ 1 కోటి పైగా నమోదిత వినియోగదారులతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ వేదిక 2024 నవంబర్లో ప్రారంభం కాగా కేవలం 2 ఏళ్లలోపే ఈ ఘనతను సాధించడం ఒక విశేషం. భారత సార్వజనీన డిజిటల్ మీడియా వ్యవస్థ వృద్ధిలో ఈ విజయం ఒక కీలక మలుపును సూచిస్తోంది. అంతేకాదు జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులకు విశ్వసనీయ, సమ్మిళిత, వైవిధ్యభరిత కంటెంట్ను అందించే స్వదేశీ డిజిటల్ వేదికలకు పెరుగుతున్న ఆదరణను కూడా ఇది ప్రతిబింబిస్తోంది. వేవ్స్ ఓటీటీపై నేడు వినోదం, వార్తలు, విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రభుత్వ సేవలు వంటి వివిధ విభాగాల్లో 24,000 పైగా కంటెంట్ టైటిల్స్ సహా 15,000 గంటలకు పైగా కంటెంట్ను అందిస్తోంది. ఈ వేదికపై 140కి పైగా ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానళ్లు, 200కు పైగా రేడియో సేవలు, లైవ్ ఈవెంట్ స్ట్రీమింగ్, పీఎం ఈ విద్యా ఛానళ్ల ద్వారా విద్యా సంబంధిత కంటెంట్, యోజన, కురుక్షేత్ర, రోజుగార్ సమాచార్ డిజిటల్ ఎడిషన్లు, ప్రముఖ ఆలయాల నుంచి భక్తి ప్రసారాలు సహా ప్రసార భారతి నుంచి వేలాది గంటల భాండాగార కంటెంట్ను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. మొబైల్, వెబ్ సహా సంధానిత టీవీల ద్వారా అందుబాటులో గల వేవ్స్ ఓటీటీ ప్రస్తుతం 130కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు చేరువైంది. అనేక భారతీయ భాషలలో కంటెంట్ను అందిస్తూ విస్తృత శ్రేణి ప్రజాహిత వినోద కార్యక్రమాలను ఉచితంగా అందిస్తుంది. వేవ్స్

0: ఓటీటీ వేదిక కోటి మంది వినియోగదారుల స్థాయిని అధిగమించడంపై ప్రసార భారతి స్పందించింది. డిజిటల్ యుగంలో డిజిటల్ ప్రభుత్వ సేవా మాధ్యమాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుంది. అలాగే టెలివిజన్, రేడియో, ఆన్ డిమాండ్ కంటెంట్, విద్య, సంస్కృతి, వారసత్వాల దిశగా ఒకే గమ్యాన్ని సృష్టించే దార్శనికత సాకారానికి ఇది భరోసా ఇస్తుంది. కంటెంట్ ప్రసారాల నిరంతరణ విస్తరణ, వ్యూహాత్మక డిజిటల్ భాగస్వామ్యాలు, విస్తృత ఉపకరణాల ద్వారా లభ్యత, మెరుగైన వినియోగదారు అనుభవం తదితరాలతో ఈ వేదిక నిలకడగా వృద్ధి పథంలో సాగుతోంది. భక్తి కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం, విద్యా సంబంధ కంటెంట్, డిజిటల్ ప్రచురణలు, ఆర్కైవల్ సేకరణలు, ప్రత్యక్ష ఈవెంట్ కవరేజ్ వంటి ఇటీవలి అదనపు హంగులు వేవ్స్ ఓటీటీ ప్రేక్షక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. ఈ మేరకు కోటి మందికి పైగా నమోదిత వినియోగదారులు 1.4 కోట్లకు పైగా డౌన్లోడ్లతో వేవ్స్ ఓటీటీ ఇప్పుడు తదుపరి దశ వృద్ధిపై దృష్టిని సారించింది. కంటెంట్ భాగస్వామ్యాల విస్తరణ, వివిధ ఉపకరణాలు, వేదికల ద్వారా విస్తృత పంపిణీ, ప్రాంతీయ విద్యా సంబంధిత కంటెంట్ బలోపేతం సహా 2027 మార్చి నాటికి నమోదిత వినియోగదారుల సంఖ్యను 2 కోట్లకు చేర్చడం వంటి లక్ష్యాలు ఇందులో భాగం. దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ప్రభుత్వ సేవా స్ట్రీమింగ్ వేదికగా భారతీయ సంస్కృతి, జ్ఞానం, వారసత్వం, సృజనాత్మకతల డిజిటల్ ప్రదర్శన వేదికగా వేవ్స్ ఓటీటీ స్థానాన్ని ప్రస్తుత విజయం మరింత బలోపేతం చేస్తుంది. ఇవండి వికసిత భారతం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వివరాలు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
0: ఇప్పుడు ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 3న, అంటే ఈరోజు జరుపుకుంటారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన జీవన శైలిని అందించడానికి ప్రపంచ సైకిల్ దినోత్సవం కృషి చేస్తుంది. సైక్లింగ్కు కావలసిన ఉత్తమ పద్ధతులను, సరైన మార్గాలను అవలంబించేలాగా సభ్యదేశాలను ఇది ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపరచడానికి, పాదచారుల భద్రతను కాపాడటానికి సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు సైకిల్ ర్యాలీని నిర్వహిస్తూ సైక్లింగ్ ప్రయోజనాలపై చక్కని అవగాహనను అందరికీ కల్పిస్తారు. ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం కోసం 2016 నుంచి ప్రపంచ సైక్లింగ్ అలయన్స్, ఐరోపా సైక్లిస్ట్ సమాఖ్య, ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేశాయి. అప్పట్లో 2018 ఏప్రిల్ 12న న్యూయార్క్లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ఈ తీర్మానాన్ని ఆమోదింపచేశారు. ఐక్యరాజ్య సమితి లోగోలోని నీలం తెలుపు రంగులతో ప్రపంచ సైకిల్ దినోత్సవం లోగోలోని ఐజాక్ ఫెల్డేని రూపొందించారు. ఈయన ఒక శాస్త్రవేత్త. ఈ లోగో క్రింద జూన్ 3 వరల్డ్ బైసికిల్ డే అనే హ్యాష్ ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇదేం సూచిస్తుందంటే ఈ సైకిల్ సమస్త మానవాళికి మేలు చేస్తుందని సూచిస్తుంది. ఇవండి ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించిన కొన్ని వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్యమైన అంశాలు. ఈ సాయంత్రం 6:30 ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. తరువాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు. 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు, వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులను గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసీ భానుమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. ఈరోజు 9:30 నాటకం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి లలితా చంద్రశేఖర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వయలిన్ సహకారం శ్రీమతి మంతా శ్రీ రమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 11:00 ఈరోజు 9:00 దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 ప్రబోధ గీతం వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి వింటారు శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానంలో. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. తరువాత చరిత్రలో ఈరోజు విశేషం వింటారు. తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్, హింస దౌర్జన్యాలకు గురైన అమాయక చిన్నారుల అంతర్జాతీయ దినం గురించిన కొన్ని వివరాలు. 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో రేపు ఉదయం అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 12వ భాగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఏకకాలంలో పలు సేవా కార్యక్రమాలను గురించి వింటారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు, చదివి వినిపించిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. రేపు ఉదయం 9:00 హెలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోన్ ప్రసారంలో శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 విజయవాడ కేంద్రం నుంచి ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో తల్లిదండ్రులు ఈ అంశం మీద పాటలు మాటలతో కూర్చిన కార్యక్రమం శ్రీమతి జే నిర్మల గారి సమర్పణలో వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఈ అంశాలుంటాయి. 6:30 రేపు సాయంత్రం ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. తరువాత తిరుపతిలో మే నెలలో జరిగిన వివిధ కార్యక్రమాలపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి రామ్కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించిన కార్యక్రమం 7:45 ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 10:00 మహాభారతం వ్యాసపీఠం కార్యక్రమంలో ద్రోణపర్వం మొదటి భాగం వింటారు. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు, 11:00 దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: Swan and Hu Lingfang. And with that, we end this news bulletin.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని, అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ది చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్సీల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ది కోసం 3,75 లక్షల రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1 కోటి రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

0: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహన పోస్టర్ను ఈ రోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయటం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం 311,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాయలుగా గతంలో పనిచేశానని, డీఎస్సీ ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన 9 నెలల తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నాపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
1: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు.
0: డీఎస్సీ అక్రమాలు ఉల్లంఘనపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పలువురు డీఎస్సీ 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదెదూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత

0: తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయేభ్యః సహస్రకోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. కర్ణాటక రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి DK శివకుమారః శపథగ్రహణం కృతవాన్. పశ్చిమబంగాళస్య తృణమూల కాంగ్రెస్ దళాత్ నిష్కాసిత TMC విధాయక రితబ్రత బెనర్జీ ఇత్యనేన ఉక్తం యత్ పక్షే ప్రాయః 60 విధాయకాః సంతి. దిల్లీనగరస్య మాలవీయ నగరే విశ్రాంతినిలయే భీషణాగ్నికాండః 21 జనాః మృతాః. అపి చ భారతం 25th-2000 వర్షే విశ్వస్య ద్వితీయం బృహత్తమం సౌర వికాస విపణకం జాతం. ఇదానీం వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. పశ్చిమ ఏషియా సంకటకారణేన వర్ధితేషు ఇంధనమూల్యేషు భారతీయ విమాన సేవానాం కృతే విమాన ఇంధనస్య అర్థాత్ ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయేభ్యః సహస్రకోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం ప్రశాసనం నిర్ణయం కృతవత్. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఏతేన విమానన క్షేత్ర సంబద్ధాః ప్రాయః 77 లక్ష ఆజీవికాః సురక్షితాః భవిష్యంతి. ఏషా సహాయతా యోజనా 36 మాస పర్యంతం ప్రవర్తిష్యతి. మంత్రిమండలేన దిల్లీ నికటవర్తి క్షేత్రే వాయు ప్రదూషణ నియంత్రణార్థం అపి ఏకస్యః బృహత్యః యోజనాయః అనుమోదనం కృతం. ఆర్థిక సంబద్ధయా మంత్రిమండలీయ సమిత్యా ఒడిషా రాజ్యే రామేశ్వరాత్ పారాదీప పర్యంతం 360 అధిక శత కిలోమీటర్ పరిమితస్య నూతన తటీయ రాజమార్గ నిర్మాణాయ అనుమతిః ప్రదత్తా. ఏతద్ అతిరిక్తం సమిత్యా బిహార రాజ్య రాష్ట్రీయ రాజమార్గయోః 31 తథా 31 అధిక 200 చ ఇత్యేతయోః కగడియా పూర్ణియాఖండస్య చతుర్పథ పరియోజనా అపి అనుమోదితా. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య రాష్ట్రియ ఆదివాసీ సమ్మేళనస్య ఉద్ఘాటనం కృతవతి. నవదిల్ల్యాం ఆయోజితాయాం ఏకీకృత జనజాతీయ వికాస సమవాయానాం తథా ఏకీకృత జనజాతీయ వికాసాయోగస్య చ విస్తార విషయికాయాం సమాయోజితాయాం సభాయాం రాష్ట్రపతిః అవదత్ యత్ దేశవ్యాపినః జనజాతీయ సమాజస్య సంస్కృతిః అత్యంతా సమృద్ధా అస్తి. అతః జనజాతీయ సముదాయస్య ఉన్నత్యర్థాః విశేష ప్రయత్నాః కరణీయాః. తయా ఉక్తం యత్ వికాస కార్యాణి అంతిమ గృహం యావత్ అంతిమ గ్రామం యావత్ చ అవశ్యం ప్రాప్నుయుః. రాష్ట్రపతిః చింతాం అపి వ్యక్తీకృతవాన్ కృతవతి యత్ అద్యాపి కేచన జనజాతీయ వర్గాః శాసనస్య వివిధాభిః యోజనాభిః అనభిజ్ఞాః సంతి.
2: PM जन मन योजना के तहत जनजातीय समुदाय में भी सबसे पिछड़े समूहों के 20,000 से अधिक गांव तक तो विकास कार्यक्रम को पहुंचाने का लक्ष्य है. हम सब जानते हैं 75 जो ग्रुप्स वो है PVTG सबसे पिछड़े अभी भी कोई पेड़ के मंच के पे रहते हैं. उनके कोई जमीन नहीं, जमीन था लेकिन रिकॉर्डेड नहीं, इसलिए उनको जमीन देकर घर बनाना उनके हर चीज के लिए अधिकारी लोगों को जितने कर्मचारी लोगों का दायित्व है.
1: రాష్ట్రపతిః సర్వాసాం సంస్థానాం హితధారకాన్ ఆహూతవతి యత్ జనజాతీయ యువభ్యః సమ్మానజనక జీవికాయాః తథా ప్రత్యేకం జనజాతీయ బాలకాయ విద్యాలయ శిక్షాయాః సునిశ్చితీకరణం క్రియతాం.
2: ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. आप कौन सी गांव को कवर किया, कौन सी पॉपुलेशन के थे, ट्राइबल के कितने लोग हैं, कहां तक हम पहुंच पाए कहां तक नहीं पाए. पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना పడేగా దేశ కే వికాస్ కే లియే సమాజ్ కే వికాస్ కే లియే ఆదివాసీ లోగోం కో ఆగే లానే కే లియే తో ఖుద్ కో హీ కుచ్ కర్నా పడేగా.
1: కర్ణాటకస్య నూతన ముఖ్యమంత్రి డి

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు ముందుగా ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, కర్షకులకు, కార్మికులకు, చేతి పని వారికి, చిన్నపాటి పని చేసుకునేవారికి, చేనేత పనివారికి, అందరికీ చేరువై ఆకాశవాణి వారి జీవితాలలోనే ఒక భాగమైంది, ముఖ్యమైన భాగమైందని చెప్పాలి. నేడు టెక్నాలజీ మరి ఎన్ని మార్పులను పొందినా, మీడియాపై ఎంత ప్రభావాన్ని చూపించినా, సమాజ శ్రేయస్సు మాత్రమే ధ్యేయంగా నిలబడి మరి వారికి అన్ని విధాలా వారి పురోగతికి అవసరమైన అంశాలను, విషయాలను అందిస్తూ ఆకాశవాణి ఎప్పటికీ వారి సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిలబడిందని చెప్పాలి. అలాంటి ఆకాశవాణి, మన ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి ముఖ్య పాత్రను మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిందే. కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన మొట్టమొదటిసారిగా 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారానే ఇది కార్యరూపాన్ని దాల్చిందని చెప్పాలి. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి, రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు లభించింది. ఇతర దేశాల్లో మంచి పురోగతిని సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగం ప్రవేశం విఫలమైందని అప్పట్లో అనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి, కలకత్తాలోని రెండు స్టేషన్లను 1 April 1930 నుంచి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని అప్పట్లో నిర్ణయించింది. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా అప్పట్లో అవసరమైంది. చాలా వార్తా సేవలు, ఇంకా బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయని చెప్పాలి. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్లో 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, లక్నో, తిరుచి ఇవన్నమాట. వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉంటే వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే అప్పుడు పరిమితమై ఉంది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికీ పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఆల్ ఇండియా రేడియో తన ఆధీనంలోకి తీసుకుందన్నమాట. 1947 స్వాతంత్రం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం, మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను, విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడానికి వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి, ఇంకా సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం, అభిరుచిని పెంపొందించడానికి మరి ఆకాశవాణి ఆ కార్యక్రమాలను పెంపొందించే క్రమంలో ముందుంది. అంతేకాదు సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం

0: తగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండటం అత్యవసరమని అప్పుడు భావించారు. ఈ అవసరాలను తీర్చడానికి ఆల్ ఇండియా రేడియోను సృష్టించారు. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతూనే ఉంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నటువంటి ఒక జాతీయ సేవ అని చెప్పాలి. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అనేది పెద్ద విభాగం అని చెప్పాలి. అలా 90 సంవత్సరాల కింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారాన్ని అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా కూడా నిలబెట్టాయి అని చెప్పాలి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థ కాకుండా అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుంచి, అంటే మొదలైన దగ్గర నుంచి, ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి తన సేవలను అందచేస్తూనే ఉంది. ఇప్పటికీ ఆకాశవాణిని తమ ఆత్మీయ నేస్తంగా భావించే వాళ్ళు ఎంతమందో పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. ఆకాశవాణి వార్తలను మాత్రమే నమ్మే పెద్దవాళ్ళు కూడా ఉన్నారంటే ఆకాశవాణి పాత్ర ప్రజల మనసులలో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణిని గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
6: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో, అన్ని వేళల్లో
7: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
6: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
7: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
6: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
7: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు.
8: అన్నమయ్య సంకీర్తన కౌముది

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10. సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30. వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటున్నారు.

తాళ్లపాకకవుల సంప్రదాయ సౌందర్యాలను సంతరించుకున్న అలవేలు మంగ పదం సింగారవతులు బంగారు దివిటీలతో ముందు నడవగా పచ్చల కడియాలతో రవలగిలుకు పాదుకలతో గంభీర గతులతో అంభోజాక్షి వెంకటేశ్వరుని వయ్యారి మాంగళ్యలీల సుమకోమలాంగి అలమేలు మంగ వచ్చెను.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటున్నారు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇంతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు విన్నారు.

0: సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన విశ్వసనీయమైన సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు

0: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డికే శివకుమార్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటి 15 సెకన్లు. కార్యక్రమంలో ఇప్పుడు

ఈ పూట పల్లె సీమల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు, వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులను గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసీ భానుమూర్తి గారి ప్రసంగం వినండి.

చీని మరియు నిమ్మలో మన రాయలసీమ ప్రాంతంలో సాగు చేసేటకు మేలైన రకాలను ఒకసారి చూసుకున్నట్లయితే, నిమ్మలో ముఖ్యంగా బాలాజీ, పెట్లూరు పులిసి నిమ్మ మరియు వక్కుల అని ఈ మూడు రకాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి మరియు చీని నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు ఈ రెండు పరిశోధన స్థానాల నుండి విడుదల చేయడం జరిగింది. బాలాజీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గెజ్జు తెగులను తట్టుకొని 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే పెట్లూరు పులిసి నిమ్మ ఈ రకం కూడా గెజ్జు తెగులు తట్టుకొని 4వ సంవత్సరం నుండి నాణ్యమైన దిగుబడులను అందజేస్తుంది. ఇది కాకుండా వక్కుల అను ఈ ప్రాసెసింగ్ రకాన్ని కూడా రైతు సోదరులు మన ప్రాంతంలో సాగు చేసుకోటకు అనుకూలం. ఈ రకం సాగు చేసిన 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడులతో ప్రాసెసింగ్ అంటే పచ్చళ్ళకు గాను వాటి తయారీకి బాగా ఉపయోగపడు నాణ్యమైన రకం. బాలాజీ మరియు పెట్లూరు పులిసి నిమ్మ రకాలలో పండు యొక్క పరిమాణం, జ్యూసు శాతం, తర్వాత పులుపుదనం అంటే ఎసిడిటీ ఎలా ఉంటుందో ఒకసారి గమనించినట్లయితే, కాయ బరువు 45 నుండి దరిదాపుగా 48 గ్రాముల బరువుతోనూ, అలాగే జ్యూసు శాతం 45 నుంచి 50%, అలాగే పులుపుదనం మీకు 0.6 నుంచి 0.7 వరకు గాను గమనించడం జరిగింది. మనకి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురము, అలాగే తిరుపతి, నెల్లూరు ఇటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా సాగు చేసుకోవటకు అనువైన రకాలు బాలాజీ, పెట్లూరు పులిసి నిమ్మ. సో ఇటువంటి రకాలు మనకు ముఖ్యంగా సాగు చేసుకున్నట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంచి దిగుబడులు రావడంతో పాటు రైతు సోదరులు అన్నవారు గెజ్జి తెగులను నివారించుటకు గాను వాడే ఈ రసాయనిక మందులను వాటి ఖర్చును తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులతో మంచి రాబళ్లతో అధిక రోజులు ఈ నిమ్మ మొక్కలను సాగు చేసుకోవటకు మంచి ఆస్కారం ఉంది. ఇవి కాకుండా ముఖ్యంగా ఈ అనంతపురము, పులివెందుల, కడప ఇటువంటి ప్రాంతాల్లో బత్తాయి సాగు అధికంగా ఉంది. అటువంటి వారికి సాద్ గుడి అను బత్తాయి నాణ్యమైన మొక్కలు మనం అందజేస్తున్నాం. బత్తాయి నాణ్యమైన మొక్కలు ముఖ్యంగా గమనించినట్లయితే రంగపూరు అను యొక్క ఈ వేరు మూలం మీద అంటుకట్టి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారు పూర్తిగా యెల్లో వీన్ మొజాయిక్ వైరస్, అలాగే గ్రీనింగ్ ఇటువంటివి లేకుండా వైరస్ స్క్రీనింగ్ చేసి నాణ్యమైన అంటు మొక్కలను తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా సిఫార్సు చేయబడిన నర్సరీలో కానీ లేదా గవర్నమెంట్ పరిశోధన స్థానాల నుంచి కానీ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి దగ్గర మాత్రమే ఇటువంటి అంటు మొక్కలు తీసుకున్నట్లయితే ఎటువంటి వైరస్ అన్నవి లేకుండా ఎక్కువ రోజులు రైతు సోదరులు నాణ్యంగా

సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు అనగా నిమ్మ మరియు బత్తాయి మొక్కల కోసం మనం సంప్రదించవలసిన ఈ క్రింద తెలిపిన మొబైల్ నంబర్ను రైతు సోదరులు సంప్రదించగలరు. 9441937460 ఈ నంబర్కి సంప్రదించి మీకు నాణ్యమైన నిమ్మ మొక్కలు మరియు బత్తాయి మొక్కలకు రైతు సోదరులు సంప్రదించి మంచి మొక్కలను పొందగలరని ఆశిస్తూ, అలాగే దీనిపై అధిక సమాచారం కొరకు ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారిని సంప్రదించి రైతు సోదరులు అధిక దిగుబడులను పొందగలరని ఆశిస్తున్నాము. వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులు ఎలా చేపట్టాలో తెలుసుకుందాం. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీనీ నిమ్మ తోటలకు ప్రసిద్ధి. మన రాష్ట్రంలో చీనీ నిమ్మ తోటలు ప్రస్తుతం 1.58 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 31.56 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తిని చేస్తున్నవి. చీనీ నిమ్మ తోటలు ముఖ్యంగా అనంతపురం, డాక్టర్ వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా సాగు అవుతున్నాయి. మానవుని ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా చీనీ నిమ్మ పండ్లలో లభించును. వీటి నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లము, నిమ్మ నూనె, నిమ్మ ఎసెన్స్ మొదలగు ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకోవడం వలన సంవత్సరం పొడవునా చెట్లపై పూత, పిందె, కాయలు గమనించడం జరుగుతుంది. దీనివలన రైతులకు సరైన రాబడి రావడం లేదు. మనకు సాధారణంగా వేసవిలో వచ్చే కాయ దిగుబడికి మార్కెట్లో మంచి ధర ఉంటుంది. కాబట్టి రైతులు వేసవిలో అధిక దిగుబడులు తీసుకురావడానికి కొద్దిపాటి యాజమాన్యం అనగా పూత నియంత్రణ చర్యలు చేపట్టాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మలో పిండి పదార్థాలు అధికంగాను నత్రజని తక్కువగాను ఉండాలి. నిమ్మకు వేసవిలో అధిక మార్కెట్ ఉండడం వలన కాయ దిగుబడులు ఎక్కువగా రావటానికి అక్టోబర్ మాసం మొదట్లో చెట్టుకు నీరు ఇవ్వకుండా 20 నుంచి 25 రోజుల పాటు ఆపినట్లయితే, అనగా వాడుకు గురి చేసినట్లయితే మనకు నవంబర్లో పూత రావడానికి మంచి ఆస్కారం ఉంది. తరువాత ఒకేసారి చెట్లకి నీరు మరియు పోషకాలను అందించినట్లయితే కొమ్మలపై కొత్త చిగురు పూత ఏర్పడి వేసవి కాలానికి మంచి దిగుబడులు రావటానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చెట్లను వాడుకు గురి చేసే ఈ విధానాన్ని బహార్ పద్ధతి అని అంటాము. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిమ్మజాతి మొక్కలు ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలైన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలలో ఈశాన్య రుతుపవనాలు వలన అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో వర్షాలు ఎక్కువగా వస్తాయి. కనుక చెట్లను సహజంగా వాడుకు గురి చేయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు అఖిల భారత సమన్వయ ఫల పరిశోధన పథకం, చీనీ నిమ్మ పరిశోధన స్థానం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తిరుపతి వారు సూచించిన అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులను పాటించినట్లయితే వేసవిలో అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలను పొందవచ్చు. పూత నియంత్రణ యాజమాన్య పద్ధతులను చూసినట్లయితే జూన్ మాసంలో 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లాన్ని, సెప్టెంబర్ మాసంలో 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని, ఆ తరువాత అక్టోబర్ మాసంలో చివరగా 1% పొటాషియం నైట్రేట్ను ద్రావణం రూపంలో పిచికారీ చేయాలి. నవంబర్ మాసం మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రాములు యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 400 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఎరువులను చెట్ల పాదుల్లో వేసుకొని నీటిని అందించుకోవాలి. ఎరువులు వేసిన 10 నుంచి 15 రోజులకు చెట్లు ఎగిరించి పూతకు రావడం మొదలవుతుంది. ఇగుర్లు వచ్చినా

పది నుండి 15 రోజులకు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అనగా జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, కాపర్ సల్ఫేట్ 3 గ్రాములు, బోరాక్స్ 1 గ్రాము, సున్నం 6 గ్రాములు, అలాగే యూరియా 10 గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు రెడీమేడ్గా మార్కెట్లో దొరికే అర్కా సిట్రస్ స్పెషల్ ఐఏహెచ్ఆర్ నుంచి విడుదల చేసిన ఈ పౌడర్ను 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు ఏదైనా పురుగు మందుతో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వలన పిందె రాలటను గమనించినట్లయితే 2,4-D ఈ మందును 1 గ్రాము 100 లీటర్ల నీటికి లేదా ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లను 10 లీటర్ల నీటికి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. కాయ పెరిగే దశలో నీ

0: మరి చేసుకోవాలి. పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వలన పిందె రాలటను గమనించినట్లయితే 2,4-D ఈ మందును 1 గ్రాము 100 లీటర్ల నీటికి లేదా ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లను 10 లీటర్ల నీటికి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. కాయ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా రైతు సోదరులు చూసుకోవాలి. జనవరి మాసంలో అనగా కాయ పెరిగే దశలో 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 300 గ్రాములు యూరియా, 350 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఎరువులను చెట్టుకి ఒక్కొక్కటి వేసుకొని నీటిని అందించుకోవాలి. ఫిబ్రవరి మాసంలో 2.5 సెంటీమీటర్ల ఈ మందంతో వేరుశనగ పొట్టు, వరి ఊక, వరి గడ్డి లాంటి వ్యవసాయ వ్యర్థాలతో పాదులను కప్పాలి. దీని వలన వేసవిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సేంద్రియ పదార్థం చెట్లకు బాగా అందుబాటులో ఉంటుంది. కాయ గోలికాయ సైజులో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా ముందుగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ప్రొపార్గైట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైన సూచించిన ఈ యాజమాన్య పద్ధతులను మన రైతు సోదరులు పాటించి అధిక దిగుబడులను పొందగలరని ఆశిస్తున్నాము. ముఖ్య గమనిక: పైన సూచించిన వివిధ రకాల ద్రావణాన్ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసినట్లయితే, మొదటగా 50 PPM జిబ్బర్లిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారు చేసుకున్న పద్ధతి. మార్కెట్లో లభించే జిబ్బర్లిక్ ఆమ్లం 2.5 గ్రాములు, అది మనకు 40% WSG ప్యాకెట్ రూపంలో ప్రోజిబ్ అనే పేరుపై లభించడం జరుగుతుంది. ఇటువంటి ప్యాకెట్ని 20 లీటర్ల నీటికి 1 ప్యాకెట్ కలిపినట్లయితే మనకు 50 PPM ద్రావణం తయారవుతుంది. అలాగే 1000 PPM సైకోసెల్ ద్రావణం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసినట్లయితే మనకు మార్కెట్లో లభించే లిహోసిన్ 50% SL రూపంలో ఉంటుంది. ఇది మనకు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపినట్లయితే 1000 PPM ద్రావణం అన్నది తయారవుతుంది. చివరగా 1% పొటాషియం నైట్రేట్, ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసినట్లయితే మార్కెట్లో లభించే మల్టీకే 13045 అనగా పొటాషియం నైట్రేట్ ఈ పేరుతో లభించే ఈ పోషకాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపినట్లయితే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం తయారవుతుంది. సో ఈ విధంగా చెప్పిన అన్ని ద్రావణాన్ని జూన్ మాసం, అలాగే సెప్టెంబర్ మాసం, తర్వాత అక్టోబర్ మాసాలలో చెప్పిన సూచనలతో తగిన విధంగా అదే మోతాదులో రైతులు వాడినట్లయితే తప్పకుండా మనకు నవంబర్లో మంచి చిగురు పూత రావడంతో పాటు వేసవి మాసాల్లో మనకి మార్చి నుండి దిగుబడులు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు వేసవిలో దిగుబడులు మొదలవుతాయో మన ప్రాంతంలో ముఖ్యంగా గూడూరు ఇటువైపు ఉన్న మార్కెట్లలో మంచి మార్కెట్తో పాటు అధిక రాబడి అన్నది రైతులు పొందగలరు. నిమ్మ మరియు బత్తాయి నాణ్యమైన మొక్కల కొరకు ఈ క్రింద తెలిపిన మొబైల్ నంబర్ను రైతు సోదరులు సంప్రదించగలరు: 9441937460. ఈ నంబర్కి సంప్రదించి మీకు నాణ్యమైన నిమ్మ మొక్కలు మరియు బత్తాయి మొక్కలకు రైతు సోదరులు సంప్రదించి మంచి మొక్కలను పొందగలరని ఆశిస్తూ, అలాగే దీనిపై అధిక సమాచారం కొరకు ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారిని సంప్రదించి రైతు సోదరులు మంచి దిగుబడుల వైపు అడుగులు వేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు.
1: ఇంతవరకు చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలను గురించి, ఇంకా వేసవిలో నిమ్మలు అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులను గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కెసి భానుమూర్తి గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు, రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం, జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి

రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి రామ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. ఇప్పుడు జానపద గీతాలు.

శ్రోతలు, రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి. రామ్కుమార్ గారి ప్రసంగం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు.

సమయం 7:45 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ ప్రసారం మరికొద్ది క్షణాల్లో.

0: 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి

0: చర్చ కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పివి వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
2: హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసినాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరం.
1: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
3: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
1: అయితే వ్యాక్సిన్ అనగానే చాలామందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తాను.
2: ఇది హెచ్పివి వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్లో అవైలబుల్గా ఉంది. డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్లో వాళ్ళందరూ రెగ్యులర్గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీఏ లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు.

0: ప్రైవేట్లో, ఇప్పుడు గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తున్నారు, అంతే తేడా.
1: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
2: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
1: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml ఐఎం రూట్లో ఇస్తూ ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళైతేనేమి ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గార్డాసిల్ 9 అనేది కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
0: దాంతోపాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్నవాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము, అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
2: లేదు.
1: దాదాపుగా
0: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాము.
1: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
2: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
0: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోసు, ఇది దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాము. ప్రైవేట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్కి మనకు 4-5 thousand ఉంటుంది ఈ గార్డాసిల్.

0: అన్నది. సో అది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పీ చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్ ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో, కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, హెచ్బి వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే, మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు, ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అనుమానం లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా అది ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్గా హార్మోన్ బేస్డ్ ఉంటుంది.
1: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి, అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది, కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8 గంటలు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 మెగాహెడ్స్ పై వింటున్నారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రకుసుమాలు కార్యక్రమం.

0: కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 MHz పై వింటున్నారు. ఇప్పుడు వినండి, 90 ml చిత్రం నుంచి అద్నాన్ సామి పాడిన పాట అనూప్ రూబిన్స్ సంగీతంలో.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: విజ్ఞానం, వినోదం,
5: విద్య, వైద్యం,
4: కళలు, సాహిత్యం,
5: చరిత్ర, సంస్కృతి,
4: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
5: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
4: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: నూట 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఏ మాయ చేశావే చిత్రం నుంచి బెన్నీ దయాల్ పాడిన పాట. అనంత శ్రీరామ్, కళ్యాణి మీనన్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
4: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
3: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
4: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
3: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
4: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి షాపింగ్ మాల్ చిత్రం నుంచి రాఖీ హంసిక పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతంలో.

చిత్ర కుసుమాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఎక్స్ప్రెస్ రాజా చిత్రానికి స్వీకార్ అగస్తి సివియా అనిషా పాడిన పాట, శ్రీమణి గీతానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:30. ఇక

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్డు మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్టపతి కోరారు. విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్టపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

0: पिछड़े हुए हैं, उनके पास वो बहुत टैलेंटेड है। ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोडमैप बनाना चाहिए। ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं, ये उनका प्रवृत्ति है। लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए, आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा।
1: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. తీన్ సెక్షన్ ఇస్మే సే ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
1: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు, 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2023లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు.

0: కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈ రోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ది, ప్రజాసేవలను అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడ్ పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్ధారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:40 దాటి 10 సెకండ్లు. ఇక చిత్రకుస్మాలు కార్యక్రమంలో తిరిగి సినిమా పాటలు. ముందుగా వినండి లవ్ టుడే చిత్రానికి టిప్పు కార్తీక్ పాడిన పాట, భువన చంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతం.

చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఫిదా చిత్రం నుంచి సింధూరి విశాల్ షినోవ్ రాజ్ పాడిన పాట వినండి, వనమాల గీతానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతంలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట కులశేఖర్ గీతానికి హారిస్ జయరాజ్ సంగీతంలో.
4: చెలిమను పరిమళం మనసుకి తొలివారు తొలివారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాల కార్యక్రమంలో చివరిగా వినండి తెలుసు కదా చిత్రం నుంచి కార్తీక్ అద్వితీయ ఉజ్జాల పాడిన పాట.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 9 గంటలు కావస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీకి
1: గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ న్యూస్ అట్ 9. The headlines. Union Cabinet approves 10,000 crore rupee ATF price stabilization fund to support Indian Airlines. Also gives nod to National Capital Region Planning Board for old trucks and buses replacement in Delhi NCR area. Expelled TMC MLA Rituvrata Banerjee appointed as leader of opposition in West Bengal Legislative Assembly. Congress leader D.K. Shivakumar sworn in as 25th Chief Minister of Karnataka. Dr. G. Parmeshwar becomes Deputy Chief Minister while 12 legislators also take oath as Cabinet Ministers. Massive fire in Malviya Nagar in Delhi claims 21 lives. Police file FIR under charges of culpable homicide. Met Department warns of very heavy rainfall in Kerala and Mahe tomorrow. And in badminton, India's Ayush Shetty enters second round of Indonesia Open Super 1000 after defeating China's Wang Hongyang.

0: treated as the NCR region. And in any case, people come into Delhi either as a migratory, day migration or otherwise, or come for business, or people from Delhi travel to these places for business or place of residence. We all know all about it. This is a collective issue. States cannot absolve themselves of this issue. And obviously, when there is migration from state A to state B, or from Delhi to one of the satellite towns, or from the satellite towns into Delhi, everybody pays a price in terms of pollution. So this is a collective approach. So that's why the figures that you mentioned about 600 crores in tax concession by the states, they're going to have zero taxes for it. That's one of the concepts. So center would give him money in terms of loan intervention, subvention. And the states will almost waive off registration fee and give some 100% motor vehicle tax concessions. And other things built into it. And not just that, the auto original equipment manufacturers will also offer some discounts on the showroom prices. So it's a collective effort by everybody to ensure that the wheels of economy don't stagger because of pollution.
1: And Mr. Prasad, the cabinet has approved a coastal highway from Rameshwaram, Konark to Paradeep in Odisha. It has approved a four-laning of Khagaria-Purnia section. They have also approved four-laning of key sections of NH-63 and NH-563 in Telangana, and upgradation of NH-347B in Madhya Pradesh. So definitely these are also very forward-looking steps which the government has been taking constantly.
0: Yeah, because we all know bulk of our road transport is just not transports people, but as I said, goods and services, your business. And when everybody is talking of in terms of saving time, ensuring that you reach from destination A to destination B at a much faster, you need to upgrade your infrastructure. And this has been the hallmark of the government in the last decade or so. They've invested so much on infrastructure development. Road networks become very crucial, because you may have a good port, but if you can't able to reach to the port by a good road, you cannot connect it to the hinterland, then it doesn't serve the purpose. So this has to be an integrated approach. And this is what is reflected, that every time you look into spreading your network of roads, you are actually developing the economy and allowing the, as I said, the wheels of economy move faster.
1: Thank you so much for this in-depth discussion.
0: Thank you very much.
2: You were listening to a discussion on key union cabinet decisions. The participants were K.V. Prasad, senior journalist, and Sonu Sood, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి వైదేహి నాటిక వింటారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. వినండి వైదేహి నాటిక.
5: ఎంతోమంది డాక్టర్లు కనీస వైద్య సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఆదుకుంటున్నారంటే దానికి కారణం శ్రీ దయానిధి గారే. అలాంటి సంఘ సేవకులు ధర్మదాత అయిన శ్రీ దయానిధి గారిని సన్మానించబోనటం నిజంగానే మన అదృష్టం. ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ఈ చిరు సత్కారానికి వారు అంగీకరించడం నిజంగా వారి ఔదార్యాన్ని మనం గ్రహించాలి. పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు దయానిధి గారిని పుష్పమాలాంకృతిని చేస్తారు.
6: ధర్మదాత దయానిధి, దయానిధి ధర్మగుణం, దయానిధి ధర్మగుణం.
5: ఇప్పుడు దయానిధి గారు మాట్లాడతారు.
7: వెల్, అందరికీ నమస్కారం. అధ్యక్ష వారు నా గురించి చాలా చెప్పారు, అది వారి మంచితనం, అభిమానం. ఎస్, నాకు చాలా ఆస్తి ఉంది. అంటే అది లెక్కకు మించిన ఆస్తిని కూడా నేను గర్వంగా చెప్పగలను. నేను ఏది కావాలన్నా ఆస్తితో పొందగలను. ఎస్, కొనగలను, ఒక్కటి తప్ప, అది సంతానం. ఎందుకనో నాకు పిల్లలు లేరు. ఆస్తి, హోదా, పలుకుబడి, కార్లు, మిల్లులు, కోట్ల డబ్బు ఎన్ని ఉన్నా నేను లేనివాటి, ఏమీ లేనివాటి. కాయకష్టం చేసే నిరుపేద సాయంత్రానికి తన బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆకాశంలో చంద్రుడు చూసి ఆడిస్తాడు. ఇంత డబ్బున్న నేను ఆ అనుభూతిని కొనగలనా? అందుకే ఎన్నున్న

0: శ్రీవారికో శుభవార్త.
1: తను ఇంట్లోకి రాణిస్తారా శ్రీమతి గారు? ఈ దండల బరువు సన్మాన కోలాహలం ఇంకా నా మనసులో తిరగాడుతూనే ఉంది.
0: అబ్బా, ఇన్ని దండల, ఇన్ని బరువు బాధ్యతలు మీరెందుకు మెడకు తగిలించుకుంటారో అర్థం కాదు. పూలు వాడిపోయినా దండలోపల దారం మిగిలిపోయినట్లు. ఈ దండలు మెడలోంచి తీసివేసినా వాటి బరువు బాధ్యతలు మాత్రం మీ గుండెలంటి పెట్టుకుని ఉన్నాయి.
1: ఈ బరువు బాధ్యతలు అందరికీ దొరకవు.
0: అంటే కావాలనే ఈ బరువు బాధ్యతలు మీరు మోస్తున్నారా?
1: కావాలన్నా కూడా దొరకవు. అయినా దండ మెడలో ఉన్నంతసేపే ఆ బరువు తీసి పక్కన పెడితే బరువు లేదు, బాధ్యత లేదు.
0: ఇంత మాత్రం దానికే ఇంత పెద్ద ఎత్తున సన్మానాలు, ఇన్ని పెద్ద పెద్ద దండలు ఎందుకో?
1: చూడు, సమాజంలో మన మాటకు తిరుగులేదని, మన పరపతికి ఎదురులేదని నిరూపించుకోవడానికి, 10 మందికి తెలియజేయడానికి ఇలాంటి తంతు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. ఇది వ్యాపారంలో ఒక భాగమే.
0: అయ్యో రాత, నాతో చెప్తే చెప్పారు గాని ఇంకెవరితోనూ ఇలా అనకండి, నవ్విపోగలరు.
1: నవ్వినా ఏడ్చినా ఉన్న సంగతి అదే.
0: బాబు, ఈ సంగతులు ఏమీ నాకొద్దు.
1: మరి ఏ సంగతులు కావాలి?
0: దూరంగా ఉండండి. అడుగో మోహన్.
1: ఫీడొకడు పానకంలో పొడకలవి.
0: మోహన్, అయ్యగారి మెడలో దండలన్నీ తీసి వారి గదిలో పెట్టు.
2: అలాగేనండి.
1: మరి శ్రీమతి గారు శుభవార్త చెప్పనేలేదు, చెప్పబోయ్?
0: చెప్తాను సార్, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఈరోజు సేమియా పాయసం తయారు చేస్తున్నాను.
1: ఓ మై డియర్ వైదేహి, నీ చేత్తో ఇచ్చే సేమియా పాయసం అంటే ఆ వార్త కూడా అంతకంటే తీయగా ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు చేసినా మన ఇంట్లో సేమియా పాయసానికి ఒక ప్రత్యేకత ఉన్నదన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇంట్లో ఎన్నాళ్ళ నుండో పనిచేస్తున్న ఈ మోహన్కి తెలుసు. వెల్, నేను స్నానం చేసి వస్తాను. ఓకే
0: ఓకే.
2: అయ్యగారి బరువు బాధ్యతలు మోయటానికి అమ్మగారు ఉన్నారు, అమ్మగారి నీళ్ళలో బ్రతికే నావాటి నౌకర్లు ఉన్నారు. ఇంతమంది నౌకర్లు అమ్మగారు ఉండగా అయ్యగారు కందిపోతారేమోనని బెంగెందుకో.
0: మోహన్, ఏమిటనేది?
2: సేమియా పాయసంలో బెల్లమా పంచదార?
0: నీకేదిష్టం?
2: నా ఇష్టం. ఇక్కడ ఎవరికి కావాలండి, నేను నౌకర్ని.
0: పంచదార ఇష్టమేనా?
2: ఎంత పంచదార వేసినా అమ్మగారు స్వయంగా దగ్గరుండి తయారు చేస్తున్నారు కాబట్టి ఆ పాయసంలో పంచదార తీపి కన్నా అమ్మగారి ఆప్యాయత ఎక్కువగా ఉంటుందేమో.
0: అదేం కాదు, నువ్వు పాయసం తాగుతావా? ఏమిటా మౌనం? నువ్వు మాట్లాడితే వినాలని ఎంత కోరికతో ఎదురు చూస్తున్నానో నీకేం తెలుసు. నువ్వు పలకవు, మాట్లాడవు. కొంతమంది మాట్లాడి బాధిస్తే మరికొందరు మౌనంగా తీయటి స్మృతుల్ని రేపి బాధిస్తారు. సరే వెళ్ళు, అయ్యగారు వస్తున్నారు.
1: నిజమే, సేమియా పాయసం అంటే నాకు ఎంతో ఇష్టం.
0: ఇంకా?
1: ఇంకా గ్లాసు నాకు ఇచ్చేప్పుడు నీ చేతి గాజుల చప్పుడు, నీ చూపులు, నువ్వు అన్నీ ఇష్టమే.
0: ఇంతకు మీకు కావలసింది పాయసమా, నా చేతి గాజుల చప్పుడా?
1: రెండూ కాదు.
0: మరి
1: నువ్వు?
0: అబ్బా వదలండి, మీరు తొందరపడకుండా బుద్ధిగా మీ గదిలోకి వెళ్తే ఈ శ్రీమతి అక్కడికే వస్తుంది పాయసం గ్లాస్తో.
1: వెల్ వెల్, అక్కడ నా వైదేహి మోహన రాగం ఆలపించాలి. ఆ తన్మయత్వంతో నేను హాయిగా నిద్రపోవాలి నీ ఒళ్ళు.
0: ఏమిటండి చిన్నపిల్లల్లాగా?
1: అవును, చిన్నపిల్లలు లేని మనం ఎప్పుడు చిన్నపిల్లలేగా.
0: ఓహో, అదా సంగతి. అయితే ఇక తమ ఆటలేం సాగవు.
1: అదే,
0: మీరు మీ గదిలోకి పదండి సార్, అంతా చెప్తానుగా.
1: అలాగే వెళ్తున్నాను.
2: అమ్మగారు, సేమియా పాయసం రెడీ.
0: నువ్వు నన్ను అమ్మగారు అమ్మగారు అని పదే పదే పిలుస్తుంటే చాలా బాధగా ఉంది.
2: అదేమిటి, మీ నీళ్ళలో బతుకుతున్నవాణ్ణి, మీ దగ్గర చాకరీ చేస్తున్నవాణ్ణి, మిమ్మల్ని అమ్మగారు అనక ఏమని పిలవమంటారు?
0: కావాలంటే అయ్యగారికి చెప్పి ఇంకో పని మనిషిని పెట్టిస్తానులే. నువ్వు ఏమీ పని చేయొద్దు, ఈ ఇంట్లో నువ్వు ఉంటే చాలు.
2: అయితే నన్ను ఎలా పిలవమంటారో చెప్పనే లేదు.
0: వైదేహి అని పిలువు. ఆ పిలుపు నీ నోటి నుండి నాకెంతో ఆనందాన్నిస్తుంది.

0: వ్యక్తుల వలయంలోంచి బయటపడ్డ స్వేచ్ఛా విహంగంలా నా గుండెల భారం తేలికవుతుంది. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నిన్ను చూస్తూ గడుపుతున్నాను.
1: మీరు అనవసరంగా బాధపడుతున్నారేమో.
0: కాదు, వైదేహిని పిలిపించుకునే వరకు నా ఈ బాధ తీరదు. పిలువు మోహన్, పిలువు.
1: నాకు తెలీదు.
0: దగ్గరలో ఉన్న నిధిని గురించి ఆలోచించరు, చూడరు.
1: మీ మాటలు నాకు అర్థం కావటం లేదు.
0: బాధలు లేని జీవితం నీది, ఎప్పుడో గాయపడ్డ మనసు నాది. నా బాధ, నా ఆంతర్యం నీకు తెలీదు.
1: నాకు తెలిసిందల్లా ఒకటే, అయ్యగారి కోపం వచ్చినప్పుడు మహారుద్రుళ్ళ భీకరాకారంతో నౌకరులందరినీ చీల్చి చెండాడతానంటూ ఒక్కటే తెలుసు. ఇప్పుడు ఆలస్యమైతే మీకేం పర్వాలేదు, కానీ ఆ కోపపు మంటల్లో నేను కాలిపోక తప్పదు.
0: చాచా, అయ్యగారిని మరీ రాక్షసుల్లాగా అంచనా వేయకు. ఆయన మనసు వెన్న.
1: మీ దగ్గరది వెన్నలాగానూ పాలలాగానూ పంచదార పాయసంలాగానూ ఉంటుంది, మాబోటి వాళ్ళ దగ్గరది పాషాణం.
0: మోహన్,
1: అవును అవును, నన్ను కళ్ళల్లో పెట్టుకుని కందిపోకుండా చూసుకునే నా భార్య చనిపోవటానికి కారకుడు ఎవరు? ఈ దయానిధి గారి ఆపరేషన్ చేయించాలి, 500 ఇమ్మని అడిగాను, ఇవ్వలేదు. జబ్బు ముదిరి నా కళ్ళు ముందే, అది కళ్ళు వచ్చింది. నన్ను ఒంటరిగా రాయిలాగా ఎండిన మోడులాగా బ్రతకమని అది కాస్త వెళ్ళిపోయింది.
0: ఊరుకో మోహన్, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నన్ను అడగచ్చుగా, నేనిచ్చేదానిగా డబ్బు.
1: మీరప్పటికెక్కడికి రాలేదు.
0: అయ్యగారు పిలుస్తున్నారు, కళ్ళ నీళ్ళు చూచుకో. నన్ను తొడవమంటావా?
2: ఏమిటి, మీరిక్కడ మీటింగ్ పెట్టారు? ఇంట్లో వంటల గదుల్లో మీటింగులు అంటే నాకు తగనిచ్చిరాదు. ఉదాహరణకి మోహన్ ఉన్నాడు, వీడికి నేనంటే ఎంతో ప్రేమ. తన ప్రేమను తనలో దాచుకుంటాడు తప్ప ఇది అని పైకి చెప్పడు, అదొకటైపోయింది.
0: అవును, వర్షించని మేఘంలాగా, రాగాలలో మోహన రాగంలాగా అతని జీవితం నిజంగానే ప్రేమమయం.
2: వెల్ సెడ్. రాగాలు రాగబంధాలు జీవితాన్ని ఎప్పుడూ అట్టు పెట్టుకునే ఉంటాయి, వెలుగు నీడల్లాగా. ఎవరు వేరు చేయలేరు, చేయకూడదు ఆ బంధాన్ని. ఓ మై గాడ్, మాటల్లో సేమ్యా సంగతి మర్చిపోయారు. అంతేకాదు, అంతకంటే తీయనేని మోహన రాగం.
0: మోహన్, నీ చేతులతో వీణ తీసుకొచ్చి నాకు ఇవ్వవు?
1: అలాగే అమ్మగారు.
0: అవును, మోహన్ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. ఎందుకు అలా ఉంటామని చాలాసార్లు అడిగాను, మాట్లాడలేదు.
2: నువ్వెందుకు వాడి గురించి అంతగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. జీవితంలో అలసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేయలేం కదా. ఓ గుడ్ గాడ్, సంతోషంగా గడపాలనుకున్న ఈ సమయాన్ని మన క్లేశంతో వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఫ్యాక్టరీలు, కూలీలు, నౌకర్లు, బాధలు, గాధలు, ప్లీజ్ వద్దు, వద్దు ప్లీజ్.
0: ఇదిగోండి పాయసం. కానీ మోహన్ అనుకువా, నమ్రత, మంచితనం నన్నెంతో ముగ్ధురాలని చేస్తుంది.
2: స్టాప్ దట్ నాన్సెన్స్. పడక గదిలోను వంటింట్లోనూ వాడిని గురించి చర్చలేంటి? వైదేహి, వాడు నా నౌకర్. ఆల్ రైట్, పాయసం చాలా బాగుంది.
0: అప్పుడే మీరు బాగుంది అనేయకండి, ఇంకా మీకు చాలా చెప్పాలి. ఆ చెప్పే ముందు మోహన రాగంలో నా పాట వినిపించాలి. మీరు ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చిన ఆ వేణును శృతి చేసి నా గొంతు కలిపి మేము ఆనందింపు చేయాలి. ఇది మీరు ఎంతో అనురాగంతో ప్రేమించే మీ భార్యగా నా విద్యుక్త ధర్మం.
1: బాబుగారు, వేణు తీసుకొచ్చాను.
2: అమ్మగారి
0: కాదు మోహన్, నీ చేతులతో నాకివ్వు. చూడండి, నీ పాదాల చింత నా ప్రాణంలో ప్రాణమైన మోహన రాగాన్ని మీ స్పర్శతో ప్రారంభిస్తాను. అదే అదేనండి, మీ భార్యగా నాకు దక్కే పుణ్యం. నా సంగీత సాధనకు మీరు కూడా ఏనాడు అభ్యంతరం చెప్పలేదు, పైగా ప్రోత్సహించారు కూడా. అందుకేనండి, నన్ను ఆశీర్వదించండి.
2: ఏమిటిది, లే చూడవే, ఎన్నో వేల మంది వర్కర్స్ని ఎదిరించి

0: సమాజాన్ని ఎదిరించారు. అవసరమైతే ఈ దేశాన్ని ఎదిరిస్తారు. కానీ కానీ నా భార్య ఏదైనా చిన్న మాట చెబితే ఆ మాట కాదని నేను బ్రతకలేను. అయితే నేను బ్రతకలేను.
1: ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? వద్దండి, ఇది ఎంతో సంతోషించాల్సిన సమయం. కష్టాలు చెప్పుకోవడానికి, కన్నీరు కార్చడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. సరే మోహన్, నా పాట నువ్వు కూడా వినాలి. నా ఎదురుగా కూర్చుని తన్మయత్వంతో నువ్వు నా పాట వింటుంటే నాకు ఎనలేని సంతోషం, పట్టరాని ఆనందం. తప్పకుండా నువ్వు నా పాట వినాలి. ఏమిటా మౌనం?
0: నీ పాటనే ఒక్కడే వినాలి, వీడదు.
1: మోహన్ నువ్వుండు, నువ్వు కూడా వింటేనే నా పాటకు సార్థకత, నాకు ఆనందం.
0: వైదేహి,
1: ఇప్పుడే కదా నా మాటకు ఎదురు చెప్పనన్నారు. నృత్యం, సంగీతం, సాహిత్యం 10 మందికి పంచబడాలే తప్ప ఏ ఒక్కరో సొంతం చేసుకోవాలనుకోవడం ద్రోహం.
0: ద్రోహం కాదు, ఆకాంక్ష, అభిలాష. ఈ నృత్య రీతుల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నేను కొనగలను, పోషించగలను, నా ఇంట్లో ప్రతిష్ఠించుకోగలను. నేను తనవంతుడి కదా.
1: ఎంత మాయకులండి మీరు. నృత్య, సంగీత, సాహిత్యాలు డబ్బు కమ్మడయ్యే వస్తువులు కాదు, అదొక తపస్సు.
0: ఆ తపస్శక్తి నా ఇంట్లోనే ఉంది, ఆ అపర సరస్వతి నా కళ్ళెదుటే ఉంది.
1: ఏం కాదు, నేను మీ భార్యను.
0: ఒక భార్యమే కాదు, నా అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దబడిన అందాల బొమ్మ.
1: బొమ్మను కాదు, మీ భార్యను.
0: నా ఆశలు పండించే అందాల రాశివి.
2: నేను వెళ్తున్నానమ్మా.
1: ఏమిటి, వెళ్తావా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే నేను పాడలేను మోహన్, నేను పాడలేను.
0: వాట్ ఎ సర్ప్రైజ్! అసలు నువ్వు పాడేది నా కోసమా, లేక మన ఇంట్లో పనిచేసే ఒక నౌకరు కోసమా? చెప్పు వైదేహి, చెప్పు. నన్ను నా జీతంతో బతికి ఆ నౌకరును ఒకటేలాగా చూస్తున్నావు. ఇది బయట ప్రపంచానికి తెలిస్తే నేను తల ఎత్తి తిరగలనా? చెప్పు. క్షణ క్రితం నా పాదాలకు నమస్కరించి నేనెంతో ప్రేమతో కొనిపెట్టిన ఆ వీణపై నా దగ్గర పనిచేసే ఓ నౌకరు కోసం పాట పాడుతున్నావంటే నేనెంత పిచ్చివాడి! నాకింతకంటే శిక్ష ఏం కావాలి? ఎందుకు నా శిక్షిస్తున్నావు? నేను నీకు ఏం అపకారం చేశాను? నీకేం తక్కువ చేశాను? నీ మాటకి ఎప్పుడూ చెప్పాను, నిన్ను ఎంతగానో గౌరవించాను. సమాజంలో ఉన్న నా గౌరవానికి 1,00,000 రెట్లు అధికంగా ఈ ఇంట్లో నిన్ను ఆరాధించారు. వెల్ వెల్ వైదేహి, నాకు మంచి గుణపాఠం చెప్పావు.
2: నేను వెళ్తానమ్మా.
1: వద్దు మోహన్, నువ్వు వెళ్ళద్దు. నువ్విక్కడ లేకుండా నేను పాడలేను. ఈ వీణ పలకదు, నాకు పాట రాదు. నువ్వు వెళ్ళద్దు మోహన్.
0: నువ్వు పాడదు. నీ మనసులో ఒక పాట, పేదాలపై మరొక పాట నేను వెళ్ళే.
1: ఏమండి, ఏమిటి, ఏమిటండి మీరు మాట్లాడేది?
0: ఆడవారి మనసు ఊసరవిల్లు లాంటిదని అంటే మీరు ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ఈ మోహన్ గారి మీద మీకున్న అభిప్రాయానికి నిజంగానే నేను అర్థం చేసుకుంటున్నాను.
1: ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? మీరేనా నన్ను ఇలా అర్థం చేసుకున్నది? పొరపాటు పడుతున్నారండి.
0: ఇన్నాళ్ళు పొరపాటు పడ్డారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను.
1: మీ భార్యగా, ఎన్నడూ మీకెదురు చెప్పని మీ భార్యగా నన్ను అర్థం చేసుకోండి. ఏమండి, ఎప్పుడన్నా అన్నారా 10 సంవత్సరాల దాంపత్య జీవితం మనది? ఏనాడు మీ నోటి నుండి ఆ మాట వినలేదు. ఈరోజు ఈరోజు మీరు ఎందుకు ఇలా అయిపోయారు?
0: నేనేమైపోలేదు, నువ్వే ముమ్మాటికి నువ్వే. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితానికి కళంకం తెచ్చు, ఇంకెప్పటికీ కోలుకోని రీతిగా పతనమైపోయావు. నువ్వు పతనమైంది కాక నన్ను సమాజంలో ఎందుకు కొరగాని వాడిని ఇలా తయారు చేయాలని చూస్తున్నావు.
1: ఆపండి.
0: ఏ శాసిస్తున్నావా? నీ ప్రేమ పగ్గాలతో నన్ను కట్టివేసే రోజులు పోయాయి వైదేహి. అడుగో ఆ మోహన్ గారిని కట్టిపడే దాసుడులాగా నీ చెప్పు చెత్తలో పడి ఉంటాడు.
1: ఏమండి, ఆపండి, నేను వినలేను, నేను భరించలేను.
0: అవును, నా మాటలు వినలేవు, నన్ను భరించలేవు.
2: అవును బాబు గారు, నేను వెళ్ళలేను, భరించలేను.
0: అవునరా, పెళ్ళాంబై నిన్ను చాలాసార్లు పెళ్లి చేసుకోమన్నాను, నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తానన్నాను.

0: కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది.
1: బాబు గారు,
0: ఆ
1: మాట అంటూ నాకు చేతనవుడు.
0: ఎందుకు చేత కాదురా, అండ చూసుకుని ఎదగాలనుకుని అలగావాడి. నీ నడినెత్తి మీదకి వచ్చిన కళ్ళను ఎలా మూయించాలో నాకు తెలుసురా.
1: కళ్ళు మూయించడం ఏం కర్మ? మీరు తలుచుకుంటే శాంతిలకు శాంతిలే గల్లంతైపోగలం.
0: నోర్భై
1: బాబు గారు, నేను మీ నౌకర్ని కాదను, అయినంత మాత్రాన హద్దులు మెరటం ఏమంత మంచిది? అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు అమ్మగారు ఒట్టి మనిషి కూడా కాదు.
0: వైదేహి, నిజమా? ఎంత సంపద ఉండి నేను దేనికోసం తప్పించిపోయాను? ఎన్నెన్ని కలలు కన్నానో అవన్నీ నిజం కాబోతున్నాయన్నమాట. అంటే నేను తండ్రిని కాబోతున్నానన్నమాట. ఇక్కడ కూడా నేను మోసపోయాను. ఇప్పుడు హాయిగా ఆనందంగా కాదు పాడేది, గుండెల్ని కోసివేసే భయంకర రాగాలాపనతో నన్ను వ్యధపెట్టు. నర నరాన సంకుచిత తత్వాన్ని ప్రేరేపించే నీ రాగాలాపనతో నన్ను సేద తీర్చు.
2: ఏమండి, మిమ్మల్ని వేధించడానికి కాదు నేను ఈ వీణ నేర్చుకుంది, మిమ్మల్ని బాధల్లోకి త్రోసి ఆనందించడానికి కాదు నేను ఈ సంగీత సాధన చేసింది. ఇప్పుడు మోహన రాగాన్ని గుండెలు పగిలేలా ఆలపిస్తాను, కానీ ఈసారి మోహన్ను ఇక్కడ ఉండమనను. మోహన్ వెళ్ళిపో, నాకు కనిపించకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండకుండా వెళ్ళిపో మోహన్, దూరంగా వెళ్ళిపో. నువ్వు ఒంటరి వాడివి, తిన్నా తినక కడుపు మార్చుకున్నా ఎవ్వరూ నిన్ను గురించి ఆలోచించరు. నీ మంచితనం నమ్రత ఎవరికి కావాలి? అసలు నువ్వు ఉంటే ఎవరికి కావాలి? పోతే ఎవరికి కావాలి? వెళ్ళను,
1: నేను వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాల్సి వస్తే నిన్ను తీసుకువెళ్తాను.
0: అందుకేరా, దాన్ని తీసుకుపో.
1: కాయ బరువుకి చెట్టు కూలిపోతుందండి. అమ్మా, సంగీతం, నాట్యం, సాహిత్యం ఇవి అందరి సొత్తు. ఏ ఒక్కచోట పూడ్చివేయాలనుకోవడం స్వార్థం, అవివేకం.
0: సెక్రటరీ
3: పిలిచారా సార్?
0: ఏమిటా బయట కేక? జనం గుమిగూడారు, వాళ్ళకి ఏం కావాలి?
3: మరీ సార్,
0: పర్వాలేదు చెప్పు.
3: ఇన్నాళ్ళు సభల్లో సమావేశాల్లో మీరు చెప్పినవి ఒకటి చేయలేదట. మీరు డబ్బిచ్చి ఏర్పాటు చేసుకున్న సమావేశాల తీరుకు, మీరు చేసే బూటకు వాగ్దానాల హోరుకు, మీ మిల్లులో పనిచేసే పని వాళ్ళంతా మూకుమ్మడిగా మీ మీదకి వచ్చి మీది అన్యాయం అని చెప్తారట. వాళ్ళ కోరికలు అంగీకరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతారట. సంప్రదింపులు సమస్య లేదట.
0: వాళ్ళ కోరికలు ఏమిటి? సెక్రటరీ
3: సార్,
0: ఇన్నాళ్లకు నాది అన్యాయం అని చెప్పే దమ్ము నా దగ్గర పనిచేసే వాళ్ళకు వచ్చిందన్నమాట. నాకెందుకో ఈరోజు చాలా సంతోషంగా ఉంది
3: సార్.
0: ఎస్, నిజంగానే సంతోషంగా ఉంది. ఏది నాది కాదు అనుకునేటప్పుడు మనకు మిగిలే సంతోషమే. వాళ్ళ లీడర్ని పిలువు, నా దగ్గరికి రమ్మను. వద్దు వద్దు వద్దు. సెక్రటరీ
3: సార్,
0: వాళ్ళకు బోనస్ ప్రకటించు
3: సార్.
0: ఏమిటి, ఆశ్చర్యపడుతున్నావా? నిజం, వాళ్ళు కోరే డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించు, వాటిని అమలు చేయండి.
3: వాళ్ళు చాలా సంతోషిస్తారు సార్.
0: ఓకే, వాళ్ళందరినీ ప్రశాంతంగా వెళ్ళమను.
4: బాబు గారు, అమ్మగారు తమ గదిలో కింద పడిపోయి ఉన్నారు, మీ దగ్గర తీసుకెళ్ళమన్నారు, అందుకే తీసుకొచ్చా. ఈ మాత్రలు చేసే అమ్మగారి దగ్గర ఉంది బాబు.
0: అరే, నోటి వెంట నొరగలు, ఉండాలి అయిపోతుంది. ఏమిటి, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి.
4: అట్టగే బాబు.

0: నేను వెళ్ళిపోతాను. పట్టెడు పసుపు కుంకుమలతో నీ చేతుల మీదుగా వెళ్ళిపోతాను. నేను వెళ్ళే ముందు మీతో మాట్లాడాలి.
1: ఏమిటి?
0: నా మీద మీకు ఇంకా కోపం ఉంది కదూ. నేను మిమ్మల్ని మోసం చేశానని అనుకుంటున్నారు కదూ. మోహనేడి, మోహన్.
1: అమ్మగారు,
0: నన్ను అమ్మగారు అని పిలవద్దని చెప్పానుగా.
1: అమ్మా,
0: ఊరుకో మోహన్. ఏడుస్తున్నావా? వద్దు మోహన్.
1: నాతో ఏదో మాట్లాడాలన్నావు?
0: అవునండి, నాకు అసలు వేణు నేర్పింది ఎవరో తెలుసా? మా అన్నయ్య. తల్లి తండ్రి లేని నన్ను తానే తండ్రిలా తల్లిలా ప్రేమించి పెంచి పెద్ద చేశాడు, వీణ నేర్పించాడు. నా అన్నయ్య కూడా మోహన రాగం అంటే ఎంతో ప్రేమ. తన తీరిక వేళ నాతో మోహన రాగాలాపన చేయించి ఆనందించేవాడు. అన్నయ్య నా ప్రాణం, నా దైవం, నా తల్లి తండ్రి అయిన అన్నయ్య చచ్చిపోయాడు. ఆ అన్నయ్య ఈ మోహన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తున్నాడు. మోహన్ మాట, రూపు, తీరు అంతా వచ్చు మా అన్నయ్యలాగే ఉన్నాడు. మా అన్నయ్యలాగే ఉన్నాడు. అనన్నయ్య, మరొక్కసారి చెల్లి అను.
1: అమ్మా, చెల్లి వైదేహి.
0: ఎప్పుడో చచ్చిపోయిన అన్నయ్య ఆడిస్తూ లాలిస్తూ నన్ను పిలిచినట్లుగా ఉంది. నాకు నీళ్లు పోసి, బట్టలు తొడిగి, చిన్న చిన్న జడలు వేసి గారాబం చేసిన నా అన్న నీలో చేరాడు. చెల్లి మీది మమకారాన్ని చంపుకోవాలని నా అన్న నీలో చేరాడు.
1: వైదేహి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి. వైదేహి, నేనెంత పాపాత్ముణ్ణి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వైదేహి.
0: చాలా పేద కుటుంబంలో జన్మించిన నన్ను కేవలం సంగీతం మీద మీకున్న అభిరుచితో పెళ్లి చేసుకున్నారు. నా సంగీత సాధనే మీకు భార్యనయ్యే అదృష్టాన్ని కలిగించింది. మరి ఆ సంగీతాన్ని నాకు నేర్పిన గురువు నా అన్నయ్య. నేను వినతిస్తే మోహన్ రూపంలో నా అన్నయ్య నా ఎదురుగా నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంటుంది. అలాంటప్పుడు మోహన్ని వెళ్ళిపోమ్మంటే?
1: లేదు లేదు వైదేహి, మోహన్ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉంటాడు.
0: ఏమండి, నా అన్నయ్య నా స్వార్థంతో మిమ్మల్ని బాధించాను కదూ, నన్ను క్షమిస్తారు కదూ?
1: లేదు వైదేహి, అజ్ఞానపు అంధకారంలో డబ్బు అధికారం ఎక్కువగా ఉన్నాయనే అహంకారంతో అందరినీ తోలనాడాను. డబ్బుతో సంగీతాన్ని కొని సొంతం చేసుకోవాలనుకున్న దుర్మార్గుణ్ణి నేను. సంగీతం వెనుక తాగిన సాధన, తపస్సు, ఏకాగ్రతలను అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి. నా అవివేకంతో నేనే మిమ్మల్ని అందరినీ బాధించాను. వైదేహి, నన్ను క్షమించు వైదేహి.
0: అంత మాటనకండి.
2: అమ్మా, వైదేహి ఎప్పుడు ఎక్కడు ఎండుటాకులా రాలిపోతుంది అనుకున్న ఈ జీవితంలో మళ్ళీ బ్రతకాలనే ఆశల్ని చిగురింపు చేశావు తల్లి.
0: అన్నయ్య,
2: పిలువమ్మా, పిలువు, మళ్ళీ పిలువు, మళ్ళీ మళ్ళీ పిలువు. నువ్వు దేవుడిచ్చిన చెల్లెలు. నీ పిలుపు నా హృదయంలో అమృతాన్ని చిందించినట్టుంటుంది. మళ్ళీ పిలువు చెల్లి, మళ్ళీ పిలువు.

0: నమస్కారం. ఈరోజు సభా కార్యక్రమంలో ముఖ్యంగా దయానిధి గారికి పుత్ర సంతానం కలిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అదీగాక సభాముఖుగా దయానిధి గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నారు. ఇప్పుడు దయానిధి గారిని మాట్లాడాలని కోరుతున్నాను.
1: సభ్యులకు నమస్కారం. ఇదివరకటి దయానిధికి ఇప్పుడు మీ ముందున్న దయానిధికి చాలా తేడా ఉంది. యజమాని కూడా శ్రామిక వర్గంతో చేయికలిపి వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన ఆప్యాయతలు పుడతాయి. కనుకనే ఇన్నాళ్లు మా ఇంట్లో పనిచేసిన మోహన్ ఈ రోజు నుండి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తారు. ఇక నుండి ఈ ఫ్యాక్టరీ మీది, అందులో పనిచేసే మీరంతా యజమానులే.
2: మీరింతవరకు వైదేహి నాటిక విన్నారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. ఇందులో దయానిధి శ్రీ కెఎస్టి సాయి, వైదేహి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, మోహన్ శ్రీ వివి నారాయణ పాత్రుడు, సెక్రటరీ శ్రీ సిహెచ్ బసవరావు పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం 10 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ആകാശവാണി അനുസന്ധാന കർണാടക സംഗീത കാര്യക്രമം രാഗം താനം പല്ലവിലോ ശ്രീമതി വീരഘണ്ട లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. కుమారి మందా శ్రీరమ్య వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. వినండి రాగం తానం పల్లవి. సింహేంద్ర మధ్యమం రాగం, తానం వెంకటేశుని ముద్దు కుమార, పదకవి అన్నమాచార్య తిరు అనే పల్లవి. ఆది తాళం రెండు కళ్ళలు, పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదలి.

0: ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10:45 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు. ముందుగా దొంగరాముడు చిత్రం నుంచి ఘంటసాల జిక్కి పాడిన పాట వినండి. పెన్యాల గీత సముద్రాల సీనియర్ గీతానికి పెన్యాల సంగీతంలో.

ఆపాత మధురాలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2 107.5 MHz వింటున్నారు. ఇప్పుడు జమీందార్ చిత్రం నుంచి సుశీల ఘంటసాల గానం వినండి. సి నారాయణ రెడ్డి గీతానికి టి చలపతిరావు సంగీతంలో.

ఆపాత మధురాలు వింటున్నారు. ఇప్పుడు గాలిమేడలు చిత్రానికి కంఠశాల రేణుక పాడిన పాట, సముద్రాల సీనియర్ గీతానికి టీజీ లింగప్ప సంగీతం.

డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి ఇప్పుడు ఘంటసాల పి సుశీల గానం వినండి. ఎస్ రాజేశ్వరరావు సంగీతంలో.

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 11:10 వస్తుంది. ఇక మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. మరికొద్ది క్షణాల్లో

ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఈ ప్రసారాలు విన్నారు. నిలయంలో సమయం 11:45 దాటి 17 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో 5:53 107.5 MHz మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.